శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠ మాసం 4వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 25వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబ్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:10.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై భక్తి రంజని కార్యక్రమం వింటున్నారు. శివభక్తి గీతాలు.

జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:40.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు అందించే హితోక్తులు.
2: ధర్మం అనే పదానికి మన శాస్త్రాలలో పలు అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారికి ఒక్కో దేశం వారికంటూ ఒక్కో ధర్మం ఉంటాయి. ధర్మమే సమాజాన్ని నిలుపుతుంది. సమాజంలో భాగంగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, వాటిని ధర్మం అంటారు. కానీ వాటన్నిటికీ అతీతంగా ప్రతి మనిషికి ఒక పరమధర్మం ఉంటుంది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరతోక్షజే అంటుంది భాగవతం ప్రథమ స్కందం. మానవాళి అంతటికీ అత్యున్నతమైన ధర్మం భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడమే. ధర్మమూలం హి భగవాన్. భగవంతుడు ధర్మస్వరూపుడు. భగవంతుడు ప్రసన్నుడు కావాలంటే మన ధర్మం అనే పొదుపు దినదినాభివృద్ధి చెందాలంటే మనం ఆచరించాల్సిన ధర్మాలు ఏవి? మన శాస్త్రాలు పలు చోట్ల ఈ విషయాన్ని నొక్కి చెప్పాయి. శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో నారదుడు యుధిష్ఠిరునికి ధర్మం యొక్క 30 లక్షణాల గురించి చెబుతూ అంటాడు. నృణామయం పరో ధర్మ సర్వేషాం సముదాహృత త్రింశల్లనవాన్ రాజన్ సర్వాత్మాయేన తుష్యతి. అయితే వాటిల్లో ఈ 30 గుణాలను ఆచరించడమే మనిషి పరమధర్మం. వీటిని పాటించడం వల్ల సర్వాత్ముడైన భగవంతుడు ఆ వ్యక్తి పట్ల ప్రసన్నుడు అవుతాడు. అవి ఏంటంటే సత్యం, దయ, తపస్సు, శౌచము, తితిక్ష, ఉచిత అనుచిత విచారము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, బ్రహ్మచర్యము, త్యాగం, దానం, స్వాధ్యాయము, సరళత్వము, సంతోషము, సమదృష్టి, మహాత్ముల సేవ, సంసార భోగాల నుండి క్రమ నివృత్తి, విపర్యాయాలను తట్టుకోగల సమస్థితి, మౌనం, ఆత్మచింతనం, ప్రాణులకు వాటి యోగ్యతకు శక్తికి తగినట్లు అన్నం మొదలైనవి పంచివ్వడం. అన్ని ప్రాణులు ఆత్మస్వరూపులని, ఇష్టదేవతా స్వరూపాలని గ్రహించడం. భగవన్నామ గుణ లీలా వైభవాలను వినడం, కీర్తించడం, స్మరించడం, సేవ చేయటం, పూజించడం, నమస్కరించడం, భగవంతుడికి దాస్యం, సఖ్యం, ఆత్మసమర్పణము గావించడం, ఇవే మన సంపద. శాంతి పర్వంలో ధర్మరాజు భీష్ముని అడిగాడు ఏమనంటే, ధర్మం అంటే ఎలాంటిది అని. భీష్ముడు ధర్మం చాలా సూక్ష్మమైనదని చెప్తాడు. ఒరులేయని ఒనరించిన నరవర ఎప్రియముతన మనంబున కగుదా, నొరులకు నవి సేయకునికి పరాయణము పరమ ధర్మ పదంబులకెళ్ళన్. అంటే దాని అర్థం ఏంటంటే, ఇతరుల విషయంలో ఏమేమి పనులు చేస్తే తమ మనస్సుకు బాధ కలుగుతుందో తాము దానిని ఇతరుల విషయంలో చేయకుండా ఉండడం.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో జి ప్రకాష్ గౌడ్ గారు అందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. మరి ముందుగా ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్ వన్ క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర మంత్రి వెంకటేశ్వర చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈరోజు పర్యటించనున్నారు. నగరంలోని స్వరాజ్య మైదానంలో నిర్మించిన అంబేద్కర్ కళావేదికను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించనున్నారు. 85 కోట్ల రూపాయలతో అత్యాధునిక వసతులతో దీన్ని నిర్మించారు. అక్కడే నిర్వహించనున్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సదస్సు 2026ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 38 ఎంఎస్ఎంఈ పార్కులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఎంఎస్ఎంఈ రంగాభివృద్ది, పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాల విస్తరణ, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఉదయం పుష్కరాల రేవు నుంచి కోటిలింగాల ఘాట్ వరకు బోట్లో ప్రయాణిస్తూ గోదావరి తీర ప్రాంతాలను, వివిధ ఘాట్లను పరిశీలించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జల కాలుష్యానికి కారణమవుతున్న గోదావరి నదీ ప్రాంతాలు, నల్లా కాలువ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని పేర్కొన్నారు. సమావేశంలో పుష్కరాల ఏర్పాట్ల పురోగతి, గోదావరి నది కాలుష్య నియంత్రణ చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చింతపల్లిపాడు గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతపల్లిపాడు గ్రామంలో 70 మందికి పైగా క్యాన్సర్ బాధితులు ఉన్న అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దేశంలోనే లెవెల్ వన్ క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చేస్తున్నట్టు కేంద్ర

0: పేర్కొంటూ
1: స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో లెవెల్ 1 క్యాన్సర్ సెంటర్ ఉన్నటువంటి హాస్పిటల్ ఏది లేదు. ఆ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 120 బెడ్లు ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక 120 బెడ్లు యాడ్ చేస్తా ఉన్నాం. ఆ హాస్పిటల్ కూడా కంప్లీట్ అవబోతా ఉంది, ఇంకో 2 నెలలు అది శంకుస్థాపన చేస్తే ఈ ప్రాంతంలో దురదృష్టవశాత్తు ఎవరికైనా కూడా వస్తే మిమ్మల్ని అందరినీ ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం, ఈ గుంటూరు ప్రాంత ప్రతినిధులు ఉన్నారు అన్న సంగతి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి.
0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ నెల 31 వరకు నిర్వహించే వారోత్సవాలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో గ్రామ మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి భవనాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపనలు, మహిళల భద్రత చట్టాలపై అవగాహన కల్పించడం, సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపన, అమ్మ మాట అంగన్వాడీ బాట తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. రైతులను ఆదుకునేందుకు మార్క్ఫెడ్ ద్వారా 2,04,000 టన్నుల మొక్కజొన్న పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కేచెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో రైతులు, పౌల్ట్రీ, ఉద్యాన ఆక్వారంగాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ అంశాలపై వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో మంత్రి దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేకుండా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొబ్బరి రైతులకు మార్కెటింగ్ అవకాశాలు పెంచాలని, ఆక్వారంగ సమస్యలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భారీ ఉష్ణోగ్రతల ప్రభావంతో పౌల్ట్రీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. రానున్న 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రోజు 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 166 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. తెలంగాణలో ఈరోజు 10 జిల్లాల్లో వడగాల్పులతో పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట ప్రభుత్వం మొదటి విడతలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తున్నట్టు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పాల్గొన్నాయని మాట్లాడుతూ 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 53 లక్షల నిరుపేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మీకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం, ఇది మన ప్రభుత్వాన్ని ప్రతి మహిళకి మీరు గట్టిగా వాదించి చెప్పగలిగిన ధైర్యాన్ని ఈరోజు మీకు ఇచ్చాం. ప్రతి కుటుంబానికి కూడా ఇందిరమ్మ బీమా పథకాన్ని, 5 లక్షల రూపాయల పథకాన్ని జూన్ 2 తారీఖు నుంచి మొదలు పెట్టబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి రూపాయి రూపాయి పోగేసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చి ఈరోజు అమలు చేస్తా ఉన్నాం.
0: జనగణనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న తొలిదశ ఇళ్ల గణన ప్రక్రియను డిప్యూటీ రిజిస్టార్ ఆఫ్ సెన్సెస్ వేలమూర్తి పరిశీలించారు. నగరంలోని మధురవాడ జోన్లో నిన్న పర్యటించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇళ్ల గణనను పరిశీలించి మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జనగణన కార్యక్రమం నాణ్యతతో వేగవంతంగా నిర్వహిస్తున్నందుకు అధికారులను అభినందించారు. జనగణనలో ఏ ఒక్క ఇంటిని మినహాయించకుండా నమోదు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనలో జనగణన కీలకమని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1170 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఐపీఎల్ 2026 చివరి లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 30 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై గెలిచి టాప్ ఫోర్లో చోటు దక్కించుకుంది. ముంబై వాంకడే స్టేడియంలో నిన్న జరిగిన ఈ మ్యాచ్లో మొదట రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్లకు 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. అదేవిధంగా కోల్కతాలో నిన్న జరిగిన ఈ సీజన్ ఆఖరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు ఆల్అవుట్ అయింది. ప్రపంచ థైరాయిడ్ నివారణ దినం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి సంబంధిత సమస్యలపై అవగాహన లేని కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. థైరాయిడ్ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మే 25వ తేదీ ప్రపంచ థైరాయిడ్ నివారణ దినంగా పాటిస్తున్నారు. థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ విడుదల చేస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీన్నే హైపోథైరాయిడిజంగా వ్యవహరిస్తారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో అంబేద్కర్ కళావేదికను ఈరోజు ప్రారంభిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ఈరోజు శంకుస్థాపన చేస్తారు. దేశంలోనే లెవెల్1 క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా పరివాహక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద ఝాః. అథ వార్తాః. నవదల్యాం విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకరః, అమెరికా దేశీయః విదేశమంత్రి మార్కో రూబియో చ విభిన్నేషు విషయేషు సవిస్తరం చర్చితవంతౌ. ఉభౌ నేతారో భారత అమెరికా రణనైతిక సహభాగితాం భూయః అపి దృఢయితుం స్వస్వ ప్రతిబద్ధతాం పునః ఉదీరితవంతౌ. ताभ्याम उक्तं यत् एषा सहभागिता व्यापारोर्जा गतिशीलता क्षेत्रीय सुरक्षादि क्षेत्रेषु विशेषतः अस्ति. डॉक्टर जयशंकरः अवदत् यत् भारतस्य अमेरिकादेशेन सह व्यापकः वैश्विकः रणनैतिक सहभागित्व सम्बन्धः वर्तते, यः खलु गहन सहयोगाधृतः वर्तते. सः उक्तवान् यत् उभयोः देशयोः सम्बन्धाः सम्पूर्णविश्वे प्रभावं जनयन्ति, अपि च अनेकेषु क्षेत्रेषु तयोः हितानि समानानि सन्ति. विदेशमन्त्री उक्तवान् यत् एषा वर्तमानचर्चा कठिनवैश्विकपरिस्थितिषु अभवत्, परञ्च मुक्तमनसा सार्थका चर्चा अभवत् इति तस्य विश्वासः. सः उक्तवान् यत् उभयोः देशयोः मध्ये व्यापारसन्धेः निर्णायकरूपेण निर्धारणम् अचिरमेव भवेत् इति आवश्यकम्. तेन ऊर्जा व्यापारे जातः विस्तारः अभिनन्दितः. अपि च उक्तं यत् विविधेभ्यः स्रोतेभ्यः ऊर्जायाः आपूर्तिः भारतस्य ऊर्जा सुरक्षायै अत्यावश्यकी वर्तते.
4: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
3: अमेरिका विदेशमन्त्री उक्तवान् यत् उभौ देशौ आतंकवादकारणात् कष्टम् अनुभूतवन्तौ. भारतम् अमेरिका च तेषु सर्वेषु प्रमुखविषयेषु रणनीतिकरूपेण एकमतौ स्तः, ये नूतनशताब्दीं परिभाषयिष्यन्ति. ध्यानास्पदम् अस्ति यत् अमेरिकादेशीयः विदेशमन्त्री मार्को रूबियो चतुर्दिवसीय यात्रा प्रसंगे सम्प्रति भारते अस्ति. सः अस्य मासस्य 26वें दिनांके अर्थात् श्वः क्वाड विदेशमन्त्रिणां सम्मेलने सहभागं करिष्यति. पश्चिम बंगाल राज्ये भारतीय जनता पार्टी दलस्य प्रत्याशी देवांशु पांडा फाल्टा विधानसभा क्षेत्रस्य पुनर्

103.2 మెగాహెర్ట్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగు జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు కూడా ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. ఇంకా ఈరోజు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు అందించే వివరాలు ఈనాటి ఈరోజు ఉదయం 8:30 మనం వినొచ్చు. 8:45 సినీ రంజని కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ చేయాల్సిన ఫోన్ నంబర్ 8462245066. ఈ ఉదయం 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 10:30 12:10 12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:00 హిందీలో వార్తలు 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 12:30 తెలుగులో వార్తలు 1:10 ప్రాంతీయ వార్తలు. 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 5:00 రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీలో జరిగే పద్మ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్ల హిందీ భాషల్లో ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. 6:00 హిందీలో వార్తలు 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:30 సమాచార దర్శిని వింటారు. 6:35 సినీ రంజని 6:50 వ్యవసాయ సూచనలు 7:00 ప్రసార వివరాలు 7:05 తెలుగులో వార్తలు 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు దారుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 లలిత సంగీత కార్యక్రమం ఉంటుంది. 8:45 హిందీలో వార్తలు 9:00 ఆంగ్లంలో వార్తలు 9:15 స్పాట్ లైట్ 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 నుండి 11:00 వరకు అంటే గంట పాటు ఆనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2026 సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు అందజేస్తారు. అసాధారణ విశిష్ట సేవలకు పద్మవిభూషణ్, ఉన్నత శ్రేణి విశిష్ట సేవలకు పద్మభూషణ్, ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించినందుకు పద్మశ్రీ అవార్డులను బహూకరిస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్ అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రమూ సహించేది లేదని, ఇరుదేశాల మధ్య ఉగ్రవాద నిరోధక సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నష్టాల నుంచి రక్షించడం, ప్రపంచానికి మరిన్ని మెరుగైన ప్రత్యామ్నాయాలు అందించడంలో ఇరుదేశాలకు సమాన ఆసక్తులున్నాయని చెప్పారు. అనేక అంశాల్లో ఉన్న పరస్పర అవగాహన వల్ల ఇరుదేశాలు పలు రంగాల్లో సమర్థవంతమైన వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదిగాయని విదేశాంగ మంత్రి చెప్పారు.
1: Our government's fundamental responsibility is to address the needs of 1.4 billion people. Obviously, ensuring the accessibility and affordability of energy for them is our prime objective. Secretary and I therefore welcome the expansion in our energy trade in recent months. Diversified supplies are at the heart of energy security for India.
0: America Videshanga Mantri Marco Rubio Bharat Paryatana ప్రస్తుత కాలంలో భారత్ అమెరికా సంబంధాల ప్రాముఖ్యతను చాటుతోంది. నిన్న న్యూఢిల్లీలోని భారత మంటపంలో అమెరికా 257వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన ప్రాణ స్నేహితుడిగా అభివర్ణించారు. మోదీకి తాను పెద్ద అభిమానిని అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రూబియో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత నిన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లతో విడివిడిగా సమావేశమయ్యారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఫాల్తా అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండా 1,09,000 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. పాండా తన సమీప సిపిఐఎం అభ్యర్థి శంభునాథ్ కుర్మిపై విజయం సాధించారు. ఈ విజయంతో తృణమూల్ కాంగ్రెస్ అజేయ కోటగా ఉన్న ఫాల్తా స్థానాన్ని బీజేపీ తన వశం చేసుకుంది. ఈ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఏకంగా 4వ స్థానానికి పడిపోయారు. ఫాల్తా అసెంబ్లీ రీపోలింగ్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి దేబాంక్షు పాండాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ విజయం పశ్చిమ బెంగాల్ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో సిరాలి గ్రామానికి చెందిన సుమారు 14 మంది నత్తగుల్లల సేకరణ కోసం నదిలోకి దిగారు. ప్రవాహం ఉధృతికి కొందరు కొట్టుకుపోతుండగా వారిని రక్షించడానికి మిగతా వారు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో చిక్కుకున్న వారిలో 3 రక్షించగా గల్లంతైన మరో 3 కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త తనను ఎంతగానో కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగము వాటిల్లదని స్పష్టం చేశారు.
2: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मन से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ 18.4 ఓవర్లలో కేవలం 163 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అంతకుముందు మధ్యాహ్నం వాంకడే స్టేడియంలో జరిగిన మరొక మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్య వాయువ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు సాధారణ జనజీవితాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు, పగటిపూట విపరీతమైన వేడి ఉండడం వల్ల ప్రజలు మధ్యాహ్నం వేళ్లలో ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని, మధ్యాహ్నం నుండి సాయంత్రంలోపు నేరుగా ఎండలోకి వెళ్లకూడదని, అలాగే పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య అధికారులు సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2026వ సంవత్సరపు పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేస్తారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఎదుర్కోవడంలో భారత్, అమెరికాలు నిబద్దతతో ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చెప్పారు. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాత లహరి. ఈనాటి కార్యక్రమంలో మనం వినబోయే అంశాలు, ముందుగా ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్

0: 44 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: శ్రోతలకు ఒకసారి గుర్తు చేస్తున్నాం, ఈ ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు ఈ ఉదయం 7:30.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: వీరమంత్రం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శ్రీ కాళహస్తి మహత్యం చిత్రం నుండి ఘంటసాల పాడిన ఈ పాట.

0: ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విందాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: ఈ రోజు మనం డయాబెటీస్ సంబంధించి ఎన్ని రకాలు, వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడమే కాకుండా డయాబెటీస్ అదుపులో లేకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏమేమిటి అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. అంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వచ్చే సమస్యలు, డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు వచ్చేసి యూజువల్ గా కామనెస్ట్ అయితే టైప్2 డయాబెటీస్ అంటాం. టైప్2 డయాబెటీస్ అనేది 92-93% పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు టైప్2 డయాబెటీసే. దానికి ఇంకో పేరుంది, NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. అయితే వీళ్ళకి ఏంటంటే మనకు పెద్దవాళ్ళలో ఉండే షుగరు టైప్-2 డయాబెటీస్ అంటాం. సో అది 92-93%. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం డ్యామేజ్ అవ్వదు. యూజువల్గా మనకు షుగర్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం కానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం కానీ జరుగుతుంది. అయితే వీళ్ళలో ఇన్సులిన్ కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరగదు. కొద్దిగా బాడీలో కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ పనితత్వం తగ్గుతుంది, కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ శాతం తగ్గుతుంది. అయితే ఒక 10-15 ఇయర్స్ మనకు టాబ్లెట్స్ పనిచేస్తాయి, బికాస్ లోపల ఇన్సులిన్ సెక్రిషన్ ఉంది. సో ఒక 10-15 ఇయర్స్ పనిచేస్తాయి, కొంతమందిలో 20 ఇయర్స్ కూడా పనిచేస్తాయి, కొంతమందిలో 5 ఇయర్స్ పనిచేస్తాయి. సో వాళ్ళు చేసే ఆహార నియమాలు బట్టి, వాకింగ్ బట్టి, యోగా బట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు కూడా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. సో మనకేంటంటే ఇనీషియల్గా టాబ్లెట్స్ పనిచేస్తాయి, తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు టైప్-1 డయాబెటీస్ అనుకోండి. టైప్-1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది డయాబెటీస్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగి బాడీలో ఇన్సులిన్ అనేది ఉండదు. సో వీళ్లకు జీవితకాలం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. టైప్-2 డయాబెటీస్ ఏదైతే ఉందో వీళ్ళలో వచ్చేసి పెద్దవాళ్ళలో వస్తుంది, వంశ పరంపరంగా రావడము, మానసిక ఒత్తిడి వల్ల రావడము, వయసు పెరుగుతున్న కొద్ది రావడము, అధిక బరువు వల్ల రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే సేమ్ మనకు 40% టాబ్లెట్స్ అంటే మందులు, టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్ వాకింగ్ యోగా చేసుకోవడము, తర్వాత జీవన శైలిలో కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్లో మనం కొన్ని మార్పులు చేసుకొని మానసిక ఒత్తిడిని జయించి రెగ్యులర్ చెకప్స్ ఉండి డయాబెటీస్ గురించి అవగాహన పెట్టుకుంటే టైప్-2 డయాబెటీస్లో మనకు డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి టైప్-1 డయాబెటీస్. టైప్-1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, యూజువల్గా 20 ఏజ్ లోపల వస్తుంది. అయితే నెలలు నిండిన బేబీస్కి, తర్వాత మనకు 2 మంత్స్ బేబీస్, లేకపోతే 5 ఇయర్స్, 6 ఇయర్స్ బేబీస్ వీళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, 20 ఏజ్ లోపల అంటాము. అయితే టైప్-1 డయాబెటీస్ ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో రావడానికి దీంట్లో జన్యుపరంగా కారణాలు ఏముండవు అండి. అంటే జెంటికల్గా వస్తుంది కానీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరికైనా ఉంటే రావడం జరగదు. సో ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల ఆటో యాంటీబాడీస్ అంటాం, లోపల మన బాడీలో సెక్రెట్ అయిన యాంటీబాడీసే బీటా సెల్స్, ఏవైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆటో యాంటీబాడీస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము. అయితే వీటితో పాటు థైరాయిడ్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆటో ఇమ్యూన్ డిజీజెస్ వేరే ఉన్నాయి కదా, ఆటో ఇమ్యూన్ డిజీజెస్ ఏదైతే మన బాడీలో ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఏవైతే మనకు ప్రొటెక్షన్ సెల్స్ ఉంటాయో అవే మన ఓన్ కణాలని డ్యామేజ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ చిన్నపిల్లల్లో ఎలా గుర్తుపట్టాలి? యూజువల్గా చిన్నపిల్లల్లో ఏంటంటే విపరీతంగా మూత్రం రావడము, వెయిట్ పెరగకపోవడం చూసి వాళ్ళు పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తారు. పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రొటీన్ పరీక్షలలో షుగర్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్ళకు వెరీ హై షుగర్స్ ఉంటాయి, హై షుగర్స్ లేకపోతే లో షుగర్స్, అంటే ట్రీట్మెంట్ ఇవ్వగానే సడన్ గా డౌన్ అయిపోవడము, పెరగడము, అంటే ఫ్లక్చుయేటింగ్ బ్లడ్ షుగర్స్ బాగా కామన్ ఉంటాయి. వీళ్ళలో మళ్ళా కరెక్ట్గా మందులు వాడకపోతే, ఇన్సులిన్ ఒక 4-5 రోజులు వాడకపోతే వాళ్ళు ఒక స్పెషల్ దీంట్లోకి పోతారు, డయాబెటిక్ కీటోసిడోసిస్ అని, హై షుగర్ అయిపోయి దమ్ము రావడము, ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నపిల్లల్లో టైప్-1 డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్కి మొత్తం ఐడియా ఉండాలి ఏమేమి ఇవ్వాలి అనేది, ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి తెలుసుకోవాలి, మళ్ళీ ఇన్సులిన్ మనకు మొత్తం రొటేషన్ ఆఫ్ సైట్స్ తెలుసుకోవాలి, ఇన్సులిన్ స్టోరేజ్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇన్సులిన్, ఒక్కోసారి 3 సార్లు 4 సార్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు. ఆల్టర్నేట్ మెడిసిన్ సైడ్ పోతూ ఉంటారు చిన్నపిల్లలు. ఇప్పుడే ఇంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఇన్సులిన్ మనం వేరే చూద్దాము అని వేరే ఆల్టర్నేట్ థెరపీస్ పోతూ ఉంటారు. ఇన్సులిన్ బంద్ చేసి తర్వాత ఒకటేసారి 500-600 షుగర్ రావడము, తర్వాత దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పేషెంట్స్కి పిల్లలకి రావడం చూస్తాం. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా ప్రోన్ ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఒక ఏజ్ వరకు కాంప్లికేషన్స్ చాలా తక్కువ. ఒకటే ఒకటి, లో షుగర్ హై షుగర్ అయ్యే అవకాశం ఉంది. లో షుగర్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది పేషెంట్స్కి తెలియాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. 60 లోపల షుగర్ స్థాయిలు తగ్గినాయి అనుకోండి, అది లో షుగర్ అంటాము. సో ఆ టైంలో ఒక 2 చాక్లెట్లు కానీ, లేకపోతే గ్లూకోజ్ వాటర్లో గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏ ఫుడ్ దొరుకుతా తినేసేయడం కానీ చేస్తే అది సెట్ అయిపోతుంది. కొద్దిగా వీళ్ళకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువ తక్కువలు అవుతుంటుంది. వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ పాలిమీల్స్ టైప్ అంటే కొద్ది కొద్ది ఎక్కువ సార్లు తీసుకోవడము, తర్వాత ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ స్కిప్ చేయకపోవడము, అంటే దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్. తర్వాత 3వ రకం వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవ్వడం దాన్ని, మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల రావడం దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకు కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మొత్తం ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళలో. అయితే మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి 30% వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది? ఒకటి, లేట్ ఏజ్లో ప్రెగ్నెంట్ అవుతున్నారనుకోండి, యూజువల్గా 28 ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు, 30+ ఏజ్, 31-32 ఏజ్లో వీళ్ళకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా మనకు 24-26 వీక్స్ అంటాం, అంటే 5th-6th మంత్ మధ్యలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీని లేడీ డాక్టర్ షుగర్ టెస్ట్ చేసి చూస్తారు. అదొక ప్రోటోకాల్, అంటే ఆ టైంలో డిటెక్ట్ అవ్వడం ఎక్కువగా కామన్గా చూస్తాం. సో మనకు జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కారణాలు వచ్చేసి ఒకటి, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉండడం, అధిక బరువు ఉండడము, హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం లేడీస్, తర్వాత లేట్ ఏజ్లో, తర్వాత బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ. బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే పాత ప్రెగ్నెన్సీలు కూడా కష్టం అవ్వడం, అంటే వాళ్ళకి ఆ టైంలో అబర్షన్స్ హిస్టరీ ఉండడము, తర్వాత మిస్ క్యారేజెస్, స్టిల్ బర్త్స్ ఇలాంటివి అన్నీ ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్, ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో మనకు ప్లాసెంటల్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం, ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ నార్మల్ స్థాయిలోకి వస్తుంది, వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి కూడా మనం ఏమంటామంటే ఇమీడియట్ ఫ్యూచర్లో 30% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు డయాబెటాలజిస్ట్ని ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 డేస్కి, దాని తర్వాత 1 మంత్కి, తర్వాత 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఖచ్చితంగా టెస్టులు చేసుకొని చూడమంటాం షుగర్. ఒకవేళ ఈ టైమ్స్లో రాలేదనుకోండి వాళ్ళకి మళ్ళీ రాదు, కానీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అయితే కొద్దిగా ఎర్లీ ఏజ్లో కూడా, ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో మనకు 6th మంత్లో వచ్చింది అనుకోండి, సెకండ్ సారి మనకు 2nd-3rd మంత్లోనే వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు లేడీ డాక్టర్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కలిసినప్పుడు ఖచ్చితంగా మాకు పాత ప్రెగ్నెన్సీలో షుగర్ ఇట్లా 6 నెలలకు వచ్చింది సార్, తర్వాత వెళ్ళిపోయింది అనేది వాళ్ళు కూడా కంపల్సరీ చెప్పాలి, పాత ఫైల్స్ చూపెట్టాలి. అలా చూపెడితే మనకు వాళ్ళకు డే 1 నుండి రెగ్యులర్గా షుగర్ రెగ్యులర్గా చెక్ చేసి చూడడం జరుగుతుంది. సో ఎర్లీ ఏజెస్లో వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం వల్ల కాన్పులు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీలు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం. వీళ్ళకు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10 నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆగరు, కొద్దిగా ఎర్లీగా కూడా చేయాల్సి ఉంటుంది. కాంప్లికేషన్స్ బాగా ఉంటాయి. యూజువల్గా హెడ్ పెద్దగా ఉండడం, హెడ్ మనది మన 4 హెడ్ ఇది పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది, మ్యాక్రోసెఫాలీ అంటారు దాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు బాగా క్లోజ్గా మానిటరింగ్, 10-15 డేస్ ఒకసారి షుగర్ టెస్ట్, ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని రెగ్యులర్ గా మనం చెకప్స్ చేసుకోవడము, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మాత్రం మంచి డెలివరీ మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత దీంట్లో ఏంటంటే బేబీలో ఫీటల్ అనామలీస్ అంటే కొద్దిగా ఎదుగుదల అవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల్లో. తర్వాత కాకపోతే పిల్లలు పుట్టగానే ఇమీడియట్గా వాళ్ళకి షుగర్ రావడం జరగదు, కానీ లో షుగర్ వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో పీడియాట్రిషన్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాబట్టి అప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషన్ 25% ఎక్స్పోజ్, తర్వాత ఆ మందులు ఇచ్చేసి సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత 20 ఏజ్ తర్వాత రిస్క్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షుగర్ వీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి. తర్వాత 4వ రకం డయాబెటీస్, లాడా అంటాం, ఎల్ఏడిఏ. లాడా అంటే లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లల టైప్ ఆఫ్ డయాబెటీస్, పెద్దవాళ్ళలో వస్తే దాన్ని లాడా అంటాం, అది కూడా పర్సంటేజ్ తక్కువనే, less than 5%. సో వీళ్ళకి కూడా ఖచ్చితంగా జీవితకాలం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత 5th టైప్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ చిన్నపిల్లల్లో, చిన్నపిల్లల్లో కాకపోయినా మిడిల్ ఏజ్డ్ అంటే 20-30, 20-30 ఏజ్ మధ్యలో అధిక బరువు వల్ల షుగర్ రావడం చూస్తున్నాం, అంటే 2 టైప్ ఆఫ్ డయాబెటీస్. ఇదే మనము 2 డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ మాదిరిగానే టైప్ 2 డయాబెటీస్ ఇన్ యంగ్ ఉంటుంది. సో దాదాపు అవే ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనకు 21-22 షుగర్ వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్స్ ట్రై చేసి చూడొచ్చు, వీళ్ళకి పనిచేస్తాయి. టైప్ 2 డయాబెటీస్ ఇన్ యంగ్ లో వాళ్ళు పెద్దవాళ్ళకి వచ్చేదే, చిన్నపిల్లల్లో వచ్చేది అన్నట్టు. సో ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా మనకు ప్యాంక్రియాస్ గ్రంథిలో లోపాల వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. కొన్ని టాబ్లెట్స్ వల్ల, స్టీరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. తర్వాత మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం, మోడీ 1, మోడీ 2, మోడీ 3, మోడీ 4, ఇది జన్యుపరంగా వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్లు. ఇవి కాకుండా ఇంకొక 20 వెరైటీ ఆఫ్ డయాబెటీస్లు, అంటే లెస్ పర్సంటేజ్, కొంతమంది పర్సంటేజ్. ఇప్పుడు ప్యాన్క్రియాస్ గ్రంథిలో రాళ్ళు ఉన్నాయి, ఫైబ్రో క్యాల్సిఫిక్ ప్యాన్క్రియాటిక్ డయాబెటీస్ అంటారు, అట్లా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, అంటే ప్యాన్క్రియాస్ డిజీజెసే. ఇవి కాకుండా వేరే ఆటోఇమ్యూన్ డిజీజెస్తో కూడా అసోసియేషన్ ఉంటుంది. కొన్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బీపీ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనకు వివిధ రకాల ఫుడ్ డయాబెటీస్. తర్వాత వచ్చేసి డయాబెటీస్ అదుపులో లేదనుకోండి, వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఉంటాయి, లేట్గా వచ్చే సమస్యలు ఉంటాయి. ఇమీడియట్గా వచ్చేసి బరువు తగ్గడము, వీక్నెస్, గడ్డలై మానకపోవడము, కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు లాగడము, తర్వాత ఈ సెక్షువల్గా కూడా ప్రాబ్లం రావడము, మూత్ర భాగాల్లో దురద, తర్వాత కంటి చూపు మందగించడము, తల తిరగటము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇమీడియట్గా అయితే బాడీ పెయిన్స్ కూడా సివియర్గా ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా వాళ్ళు షుగర్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి, 250-300 రేంజ్లో మెయింటైన్ అవుతుంది అనుకోండి, కిడ్నీల మీద, గుండె మీద, నరాల మీద, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని ఓవరాల్గా మ్యాక్రోవాస్క్యులర్, మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్క్యులర్ అంటే చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్క్యులర్ అనుకోండి పెద్ద రక్తనాళాల కాంప్లికేషన్స్. చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి, కన్ను సంబంధించి రెటినాలో ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. దాంట్లో 5 స్టేజెస్, CKD1, CKD2, CKD3, CKD4 అని. ఫస్ట్ ఏమవుతుంది, కిడ్నీ దాంట్లో మనకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల, దాంతో అసోసియేటెడ్ బీపీ కూడా కంట్రోల్ లేనందువల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కిడ్నీలో కూడా ప్రెషర్ పెరిగేసి ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో ఈ ప్రోటీన్ లీకింగ్ నరకట్టగలిగితే వాటికి మందులు కూడా ఉన్నాయి, షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడం, వాటికి మందులు వాడుకొని ఎర్లీ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ మంచిగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి అనేది కామన్ చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్లో. నరాల సంబంధించి డయాబెటీస్ ఎఫెక్ట్ని డయాబెటీస్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ నరాల్లో ప్రాబ్లం వచ్చేసి మన కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు లాగడము, తర్వాత కాళ్ళు ముద్దుబారడము, తర్వాత మనకేంటంటే ఈ నరాల సంబంధించి సెక్స్ ప్రాబ్లం కూడా, మనకు సెక్షువల్ ప్రాబ్లం కూడా మనకు నరాల సంబంధించిన ప్రాబ్లమే. ఇవి ఎర్లీ స్టేజెస్లో అయితే మనము నరాలకు సంబంధించి మందులు వాడుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఇంపార్టెంట్గా మానిపోతాయి. చాలామందికి మనకు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ మందు అలవాటు ఏదైతే ఉందో వాటి వల్ల కూడా నరాలు చెడతాయి, ఆల్కహాలిక్ న్యూరోపతి అంటారు. ఆల్కహాలిక్ డయాబెటిక్ న్యూరోపతి రెండు కలిసినాయి అనుకోండి, డయాబెటీస్ వల్ల, ఆల్కహాల్ వల్ల నరాలు చెడిపోవడము, విపరీతమైన మంటలు వస్తాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ లిమిటెడ్గానే వాళ్ళు ఆల్కహాల్ సేవనం చేయడం బెటర్. అలవాటు లేని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టకపోవడమే బెటర్, అలవాటు చేసుకోకపోవడమే బెటర్. సో డయాబెటీస్తో పాటు వేరే జబ్బులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా ట్రీట్మెంట్ మంచిగా తీసుకొని వాటికి మందులు, వీటికి మందులు వాడుకొని ఆహార నియమాలు పాటించి రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తే మాత్రం ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కడుపు మీద ఎఫెక్ట్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అంటాం. కొంతమందిలో ఒకసారి లూజ్ మోషన్ అవ్వడము, ఒకసారేమో డయేరియా అవ్వడం, అంటే మనకు మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, దాన్ని డయేరియా అంటాం. ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి డయేరియా, దీన్ని ఆల్టర్నేటింగ్ బయోల్ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే దీనికి కడుపుకు సంబంధించిన నరాలు వీక్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ నిండుకపోవడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, తర్వాత రీగర్జిటేషన్ అంటే మనకు ఛాతిలో మంట రావడము, తర్వాత రాత్రిపూట మనం లేసేసి కొద్ది యాసిడ్ సెక్రిషన్ లాగా అవుతుంది అనే ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ గ్యాస్ట్రోపతిలో సింటమ్సే. సో ఇవి కాకుండా మనకు గుండె మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. గుండె ప్రాబ్లం కూడా సైలెంట్ ఎంఏ అంటాం, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటాం. నరాల సంబంధించే ప్రాబ్లం, గుండె సంబంధించి నరాల సంబంధించిన ప్రాబ్లం వల్ల మనకు గుండె ప్రాబ్లము లక్షణాలు లేకుండా కూడా ప్రజెంట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో ఆటోనమిక్ న్యూరోపతి వల్ల. సో ఛాతి నొప్పి, దమ్ము, చేయలాగడం, ఇవి లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్లో. సో ఒక్కటే అండి, మనం ఈ కాంప్లికేషన్స్, టైప్ ఆఫ్ డయాబెటీస్ గురించి అవేర్నెస్, ఎందుకంటే వాటి గురించి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా టేక్ హోమ్

0: ఇచ్చేది ఏంటంటే రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేసుకుంటూ రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా సివియర్గా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అది రాకుండా జాగ్రత్తలు పడండి. వచ్చినా కానీ మళ్ళీ మంచిగా అవకాశాలు ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్లో ఉండండి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 MHz పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
5: విరామంతరం తిరిగి ప్రభాత లహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు May 25 అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. థైరాయిడ్ గ్రంథి యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం మరియు థైరాయిడ్ సంబంధిత వ్యాధుల నివారణ చికిత్సల గురించి ప్రజలకు తెలియజేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. థైరాయిడ్ గ్రంథి, ఇది మెడ ముందు భాగంలో ఉండే సీతాకోక చిలుక ఆకారపు చిన్న గ్రంథి. ఇది శరీర జీవక్రియ అంటే మెటబాలిజం, శక్తి స్థాయిలు మరియు హార్మోన్ల సమతుల్యతను నియంత్రిస్తుంది. ప్రధానంగా 2 రకాల థైరాయిడ్ సమస్యలు ఉంటాయి. అవి 1, హైపోథైరాయిడిజం, హార్మోన్ ఉత్పత్తి తగ్గడం అన్నట్టు. 2, హైపర్ థైరాయిడిజం అంటే హార్మోన్ల ఉత్పత్తి పెరగడం. లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం, అలసట, జుట్టు రాలటం మరియు మానసిక కల్లోలం దీని ప్రధాన లక్షణాలు. మరి ఏ పరీక్షల వల్ల ఈ థైరాయిడ్ బయటపడుతుందో చూద్దాం. TSH, T3 మరియు T4 రక్త పరీక్షల ద్వారా థైరాయిడ్ సమస్యలకు నిర్ధారించవచ్చు.

మనం ఈరోజు ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటున్నాం. సెప్టెంబర్ 2007లో జరిగిన థైరాయిడ్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వార్షిక సర్వసభ సమావేశంలో మే 25న ప్రపంచ థైరాయిడ్ దినోత్సవంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటి థైరాయిడ్ దినోత్సవాన్ని 2008లో జరుపుకున్నారు. ఇక థైరాయిడ్ వ్యాధిని నివారించడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం. తగినంత అయోడిన్, సెలీనియం మరియు ఐరన్ తీసుకునే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించడం చాలా ముఖ్యం. ధూమపానం మానుకోవడం, అదేవిధంగా అధికంగా మద్యం సేవించడం కూడా మానేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, తగినంత గాఢ నిద్ర పొందడం మరియు తగినంత విటామిన్ డి స్థాయిలను నిర్వహించడానికి సురక్షితమైన సూర్యరశ్మిని పాటించడం. అంతేకాకుండా థైరాయిడ్ సంబంధిత రుగ్మతలు ఏవైనా ఉంటే వాటిని ముందుగానే గుర్తించి చికిత్స అందించడానికి థైరాయిడ్ పనితీరును క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం మరియు పర్యవేక్షించడం చాలా ముఖ్యం. వ్యాధి రాకముందే ఈ జాగ్రత్తలు పాటించి వ్యాధి రాకుండా తగు ప్రయత్నాలు మనం చేద్దాం. ఇది ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 36వ భాగం.
4: ఏంటి భారత్, ఇది నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? నేను చెప్పాను ఫోన్ చేసి హాస్పిటల్ వెళ్ళమని చెప్పాను, నువ్వు వెళ్తానన్నావు, ఎందుకు వెళ్ళలేదు?
5: మీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే క్యాంప్లకు వెళ్లకుండా ఉండాల్సింది. ఈ టైంలో నన్ను ఒంటరిగా వదిలేసి.
4: కాదు భారతి, వెళ్ళకు.
5: నేను ఏదో కావాలని చేసినట్టు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొచ్చి అందరి ముందు అరుస్తూనే ఉన్నారు.
4: అరుస్తున్నావు కానీ నా బాధ నీకు అర్థం కావట్లేదు. చేసినప్పుడు మామూలు పని చిన్న తప్పనుకుంటున్నావా? పసిపిల్ల నువ్వు, నా మాత్రం జ్ఞానం ఉండకర్లా.
5: ఇలా జరుగుతుందని నేను మాత్రం అనుకున్నానా? ఏదో 2 రోజులు బాగానే ఉన్నాను కదా అని అనుకున్నాను.
4: బాగుంది బాగలేదు నువ్వు అనుకుంటే కుదరదు. హాస్పిటల్ వెళ్ళి డాక్టర్ కన్ఫర్మ్ చేసిన మనం నమ్మాలి. నువ్వు వెళ్తావు కదా నమ్మకం, అక్కడ ఉండిపోయాను. తీసుకుపోయేవాడిని కదా నిన్ను హాస్పిటల్కి. ఎవరి పంతాలు వాళ్ళకు, ఎవరి పట్టింపులు వాళ్ళకి. నీకేనా బిడ్డ, నాకు బిడ్డ కాదా? నీకేనా ప్రేమ నాకుండదా? ఏ జరిగినా ఇద్దరం బాధ్యత వహించాల్సి వస్తుంది, ఇద్దరం బాధపడాల్సి వస్తుంది. అది అర్థం చేసుకోవే. అరే ఫోన్లో చక్కగా చెప్పాను నేను వెళ్ళమని, వెళ్తాను అన్నావు, నమ్మాను, ఊరుకున్నాను నేను. ఏదో ఫంక్షన్ అంట, పిన్ని వచ్చిందట, బాబాయ్ వచ్చిందంట, పలకరింపులు. పలకరింపు ముఖ్యమని, ఆరోగ్యం ముఖ్యమా? చచ్చా, నమ్మటం నా తప్పులే, నిన్న లాభం ఏముంది? భారతి ఫైల్ ఇటువు, నిన్నే వినపడట్లే ఆ ఫైల్? ఏది
5: అక్కడ ఉంది,
4: వెళ్దాం పద, ఆ డాక్టర్ని కలవాలి, వెళ్దాం పద. లే లెమ్మన్నానా, వెళ్దాం పద, నెమ్మది నెమ్మది.

0: కూర్చో, కూపన్ వెళ్తావు, మేడం గారిని కలిసి వస్తాను, రిపోర్ట్స్ చూపిస్తాను, ఇక్కడే కూర్చో.
1: నేను రావాలా మేడం దగ్గరికి?
0: వద్దండి నాన్న, నువ్వు కూర్చో, ఈ కొబ్బరి నీళ్ళదా, ఇక్కడే కూర్చో.
1: సరే,
0: నేను వెళ్ళి మేడం గారిని కలిసి రిపోర్ట్ చూపించి వచ్చేస్తాను.
1: సరే.
0: మేడం, ఫిజిషియన్ కలిసాం మేడం.
2: ఓకే,
0: టెస్ట్ చేశారు.
2: ఒక్కసారి పేపర్ ఇవ్వండి. ఫిజిషియన్ ఏమి సార్ ఏం రాశారు ఏంటి అనేది చూద్దాం మనం.
0: ఇదిగో మేడం.
2: ఓకే, బీపీ మాత్రలు కొంచెం ఇంతకుముందు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటుండే కదా తను, ఇప్పుడు పొద్దున సాయంత్రం చేశారు వర్తన్ గారు. సో భారతికి రోజు ఖచ్చితంగా పొద్దున సాయంత్రము బీపీ చెక్ చేసుకుంటూ ఉండి ఒక పుస్తకంలో రాయండి, చిన్న బుక్లో రీడింగ్ తర్వాత తనకి ఏం చేస్తారు అని అంటే పొద్దున సాయంత్రం ఖచ్చితంగా మార్నింగ్ 8కి ఈవినింగ్ 8కి బీపీ మాత్రలు వేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ మాత్రలు బంద్ చేయడానికి వీల్లేదు.
0: ఓకే మేడం,
2: కంపల్సరీ.
0: ఇంకేమన్నా ఫుడ్?
2: యా, ఫుడ్ చేంజెస్ అని అంటే మనము ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు యూజువల్గా మనం తీసుకునే రొటీన్గా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే సాల్ట్ అంటే ఉప్పు పదార్థాలు ఎక్కువ ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మనము అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. మరి ముఖ్యంగా ఏంటంటే పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము ఇవన్నీ కొంచెం ఏంటంటే కొంచెము మంచిగా రిచ్గా ఉండేటట్టు చూసుకోవాలి మనము. అంటే ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు, టమాటోస్ తీసుకోవచ్చు, ఆరెంజెస్ తీసుకోవచ్చు, స్వీట్ పొటాటో అని దొరుకుతుంది అవి తీసుకోవచ్చు, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఆల్మండ్స్ కానీ, తర్వాత ఓట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, ఆకుకూరలు కానీ, తర్వాత నెక్స్ట్ ఈ పెరుగు కూడా అంటే ఫ్యాట్ తక్కువ ఉన్నవి వస్తాయి కదా, ఇప్పుడు మనకి లో ఫ్యాట్ ఉన్నవి వస్తాయి కదా మనకి డైరీ ప్రొడక్ట్స్, తర్వాత పన్నీరు ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత హై ఫైబర్ డైట్ తీసుకోండి సాధ్యమైనంత వరకు. ఖచ్చితంగా ఒక 30 గ్రాములన్నా మనకి ఫుడ్లో అంటే రోజు దినచర్యలో మనకి అట్లీస్ట్ 25-30 గ్రామ్స్ ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ, తర్వాత అంటే ఇవన్నీ ఏంటంటే మనకి కొద్దిగా ఈ కొవ్వు పదార్థాలు కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటే బీపీకి సంబంధించినవి బాడీలో ఏవైతే ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు క్లీన్ చేస్తూ ఉంటాయన్నమాట హై ఫైబర్ డైట్ అనేది. తర్వాత నెక్స్ట్ మనకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్కి అంటే మనకి ఈ బీపీ ఎక్కువ ఉండటం వల్ల, బీపీ రావటం వల్ల రక్తపోటు, గర్భిణీ స్త్రీలలో సాధ్యమైనంత వరకు రక్త సరఫరా మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఈ మాయ నుంచి పిండానికి వెళ్ళే రక్త సరఫరా అనేది దాంట్లో అబ్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అందుకని అది ఫ్రీగా ఉండాలి, బ్లడ్ వెజల్స్ ఫ్రీగా ఉండాలి, ఈజీ గోయింగ్గా ఉండాలి సర్క్యులేషను. పిండానికి ఏంటంటే బీట్రూట్, తర్వాత రాడిష్, స్పినాచ్, లీఫీ వెజిటబుల్స్ ఇవి ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత మీరు నాన్ వెజ్ కూడా తింటారు కాబట్టి ఫిష్ అనేది యాడ్ చేయండి. వారంలో ఒక 2-3 టైమ్స్ పెట్టండి. వాల్నట్స్ పెట్టండి. వీటి వల్ల ఏంటంటే కొద్దిగా మనకి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. రెండోది ఏంటంటే స్టోరేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి కదా, స్టోర్డ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, అలాంటివి అంటే ప్యాక్ చేసి మన రిఫ్రిజిరేటర్లో ఉంచుతూ ఉంటారు. అలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ఈ మీట్స్ కానీ, అంటే మనకి ప్రాసెస్డ్ మీట్స్ అనేవి ఉంటాయి, అవి కట్ చేసి మనకి ఈ సూపర్ మార్కెట్లో కానీ వీటిలో కానీ మనకి అవైలబిలిటీ ఉంటుంది, అలాంటివి అవాయిడ్ చేయండి. ఖచ్చితంగా 10-12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఎడం పక్క పడుకోవాలి. పగలపూట సాధ్యమైనంత వరకు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకోవాలి.

0: గాలి లోపలికి వెళ్తలేదని పేషెంట్ ఏమైనా ఫీల్ అవుతున్నా, సడన్గా వాపులు పెరుగుతున్నా, మూత్రం బంద్ అయిపోయినట్టు అనిపించి, రెగ్యులర్గా 4-5 సార్లు వెళ్ళేవాళ్ళు తగ్గిపోతున్నట్టు అనిపించినా, తొందరగా అధిక బరువు ఉన్నా, బీపీ ఒకవేళ తరచుగా అంటే ఒక ఇప్పుడు చూసుకున్నట్లయితే 140/90, 140/90 లేకపోతే కిందది 90 పైన వచ్చినా, మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ చూసుకొని మళ్ళీ అంతే ఉన్నా, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటాం. వీటిల్లో ఏ కంప్లైంట్ ఉన్నా, ఏ సిమ్టమ్ ఉన్నా, ఏ సైన్ ఉన్నా ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి.
1: అలాగే మేడం, ఇప్పుడు భారతి బయట వెయిట్ చేస్తుంది మేడం, మరి ఒకసారి లోన్ తీసుకురాని అక్కర్లేదు.
0: ఒకవేళ కంట్రోల్ కాకపోతే భారతికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, బేబీకి ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా, క్వశ్చన్ అడగాలి. ఇవి నేను చెప్పాను అంటే ఇవన్నీ విన్న తర్వాత, ఇన్ని చెప్తున్నారు కదా మేడం, అంటే తల్లికి బేబీకి ఏమన్నా ఫిట్స్ అంటే బీపీ కంట్రోల్ లేకపోతే ఏమన్నా ప్రాబ్లమా?
1: ఓకే మేడం గారు, ఇప్పుడు మీరు చెప్పిన విషయాలని వింటుంటే నాకే భయం వేస్తుంది. నిజానికి ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయా బీపీతో?
0: ఎస్,
1: ఒకవేళ మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే తల్లికి కానీ బిడ్డకు కానీ ఏదైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది.
0: అంటే పేషెంట్ లేదు కాబట్టి దగ్గర మీరు ఇన్ని వివరాలు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇవి పేషెంట్తో చర్చించలేము మనం. ఎందుకంటే మీరే భయపడుతున్నారు, ఇంకా తనెంత భయపడుతుంది. యాక్చువల్లీ బీపీ అనేది, బ్లడ్ ప్రెషర్ అనేది రక్తపోటు గర్భిణీ స్త్రీలలో టైంకి కనుక్కొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఒకవేళ కనుక బీపీ కంట్రోల్ లేకపోయినా, అశ్రద్ధ చేసినా, సరిగ్గా టైంకి చెకప్స్కి రాకపోయినా, తల్లికి బేబీకి ఇద్దరికి తీవ్రంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ బీపీ, మనం ఇప్పుడు 140/90, 100 మాత్రమే మాట్లాడుకుంటున్నాం.
1: అవును మేడం.
0: సడన్గా 150/110, 160/110 వెళ్ళింది అనుకోండి, దాన్ని సివియర్ ప్రీఎక్లాంప్షియా అంటాం, అంటే హై బీపీ ఉన్నట్టు. ఆ టైంలో తల్లికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ ఉన్నప్పుడు మనకి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే గర్భిణీ స్త్రీ యొక్క బుర్ర దగ్గర నుంచి, అంటే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లివర్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, గుండె ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లోపల బేబీ చుట్టూ ఉన్న మాయ ముందుగానే సెపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది. లోపలే మాయ సెపరేట్ అయ్యి లోపల రక్తము బేబీ చుట్టూ జమ అయిపోతూ ఉంటుంది. ఇది అవ్వటానికి ఒక రోజు అవసరం లేదు, నిమిషం చాలు. సో ఫిట్స్ వచ్చినప్పుడు ఫిట్స్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది, దాన్ని ఎక్లాంప్షియా అంటాము. దానివల్ల మనకి బేబీకి, మనం ఆ కండిషన్లో కూడా గమనించి గబగబా బేబీని డెలివరీ చేయగలుగుతాం, కానీ తర్వాత బేబీకి న్యూరో డెవలప్మెంటల్ డిఫెక్ట్స్, అంటే మైల్ స్టోన్స్, సెరిబ్రల్ పాల్సీ మెదడు మీద, అంటే ఈ బీపీ కంట్రోల్ లేకపోతే ఇప్పుడు తల్లికి ఎటువంటి ప్రాబ్లమ్స్ చూసామో, ఒక్కొక్క అవయవం మీద ఎలా ఎఫెక్ట్ పడుతుందో, అలాగే బేబీ బరువు తగ్గిపోతుంది, ఉమ్మనీరు తగ్గిపోతుంది, లోపల మాయ సెపరేట్ అయ్యి బ్లీడింగ్ ఉంటే నెలలు నిండకుండా డెలివరీ చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి సడన్గా బేబీ లోపల గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ కంట్రోల్ లేకపోయినప్పుడు మనము ఒకవేళ నెలలు నిండకుండా బేబీని డెలివరీ చేయాల్సిన పరిస్థితి వస్తే, పుట్టిన తర్వాత కూడా బేబీకి న్యూరో డెవలప్మెంటల్ డిలేస్, అంటే
1: మానసిక వ్యాధులకు
0: సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ, అంటే మైల్ స్టోన్స్, అంటే 5వ నెలలో చేయాల్సిన పని 7వ నెలలో చేయటము, 7వ చేయాల్సిన పని సంవత్సరం తర్వాత చేయటము, తర్వాత రక్తహీనతకి, తర్వాత ప్రిమెచ్యూర్ బేబీస్కి కొంచెము, అంటే వాళ్ళకి నిరోధక శక్తి కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే బీపీ ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీల్లో తొందరగా డిటెక్ట్ అయినప్పుడు ఫుడ్ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి, సరైన నిద్ర ఉండాలి, సరైన టైంకి చెకప్స్ ఉండాలి, మెడికేషన్ స్కిప్ చేయకూడదు, ప్రాపర్గా మెడికేషన్ కూడా తీసుకోవాలి.
1: అలాగే మేడం.
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 36వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.

0: బృందావన్ హాస్పిటల్.
1: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
0: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
1: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: ఇంతవరకు మీరు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: once again. President Draupadi Murmu to present Padma Awards at Rashtrapati Bhavan in New Delhi today. Union Home Minister Amit Shah says government has excluded all tribal communities from mandate of Uniform Civil Code. Petrol price hike by 2 rupees 61 paise per litre, while that of diesel by 2 rupees 71 paise per litre. National Testing Agency postponed CUET UG 2026 examinations scheduled for the 28th of this month. External Affairs Minister S. Jaishankar says India and US have strong interest in combating terrorism in all its forms and manifestations. US President Donald Trump says India can trust on him, also says he's a big fan of Prime Minister Modi. And with that, we end the morning news. Have a nice day.
1: Akashvani Nizamabad Kendram Samayam 8:30.
2: GRP Jewelers samarpistundi Gold Exchange Mela. Pata Bangaru Abharanala Exchange Pai Gramaku 150 rupees Adananga Pondandi. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు విన్నాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాఠోడ్ గారు అందించే సలహాలు సూచనలు.
3: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
4: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్ సెల్ 8019999990. ప్రతి వారం ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. దానికి చక్కటి డాక్టర్లు మనకు సలహాలు సూచనలు అందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కూడా మరి మూత్రంలో వచ్చేటటువంటి మంట కానీ, మూత్రంలో వచ్చేటటువంటి రక్తం కానీ, లేదంటే ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క సమస్యలు కానీ చాలా వస్తూ ఉంటాయి. మరి ఇవి ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, వీటి లక్షణాలు ఏంటి, వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం
4: డాక్టర్ గారు. జనరల్గా ఈ మూత్రంలో మనం మంట లేదా రక్తం చూస్తూ ఉంటాం, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు?
5: అదే, ఈ మూత్రంలో రక్తం అనేది రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి మైక్రోస్కోపిక్ అండ్ మైక్రోస్కోపిక్ అంటాం మెడికల్ టర్మ్. అంటే ఒకటి కనిపించేది, ఒకటి యూరిన్ టెస్ట్ చేస్తేనే కనిపించేది.
4: ఓకే.
5: ఎలా కనిపిస్తాయి అంటే మనకి యూరిన్ అనేది లైట్ పింక్ కలర్, అంటే గులాబీ రంగులో, లేకపోతే ఎర్రగా, లేకపోతే టీ కలర్లో ఉంటుంది. కనిపించినవి ఎట్లా అంటే మనకి యూరిన్ టెస్ట్ చేసినప్పుడు ఆ యూరిన్లో ఆర్బీసీ కనిపించినాయి, అది మైక్రోస్కోపిక్ అంటాం. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి పెయిన్ఫుల్ అని పెయిన్లెస్ అని చెప్తాం. అంటే నొప్పి వచ్చే, నొప్పి రాకుండా వచ్చే. ఈ నొప్పి వచ్చే ఏంటంటే మనకు స్టోన్ ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటుంది. ఇంకోటి నొప్పి రాకుండా అనేది మనము యూరిన్ పోసేటప్పుడు మనకు ఈ కలర్ షేప్నే కనిపిస్తాయి. ఇలా ఉన్నప్పుడు అసలు మెయిన్గా నొప్పి రాకుండా మనం నెగ్లెక్ట్ చేస్తాం, ఎందుకంటే మనకు నొప్పి రావట్లేదు కదా, తగ్గిపోతుందిలే అని అనుకుంటాం. కానీ నొప్పి రాకుండా ఉండే యూరిన్ అనేది కొంచెం డేంజర్, ఎందుకంటే ఇవి మనకు ఒక క్యాన్సర్కి అర్లీ సైన్స్ ఉండొచ్చు ఇవి. సో దీనికి ఎవాల్యుయేట్ చేసుకుంటే మంచిది.
4: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు స్టోన్స్ ఉన్నప్పుడు యూరిన్లో రక్తం రావచ్చు, స్టోన్స్ లేకపోయినా యూరిన్లో రక్తం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇందులో మనకి నొప్పితో వచ్చేటువంటి సమస్య ఒకటి, నొప్పి లేకుండా వచ్చేటువంటి సమస్య ఒకటి. సో నొప్పి లేకుండా వచ్చే సమస్యతోనే చాలా డేంజర్. సో మరి దీన్ని గుర్తించడం ఎలా అంటారు?
5: ఒకటి మనకు మామూలుగా యూరిన్ పోసేటప్పుడు కొన్నిసార్లు ఫస్ట్ బ్లడ్ వచ్చి తర్వాత యూరిన్ క్లియర్ పోతుంది, ఒక రకమైనది. ఇంకోటి ఏంటంటే మొత్తం యూరిన్ క్లియర్ వచ్చి లాస్ట్లో బ్లీడింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే టోటల్గా మొత్తం యూరిన్ అంతా బ్లీడింగే ఉంటుంది. సో దీనికి రకరకాలు. ఒకవేళ ముందు బ్లీడింగ్ వచ్చిందంటే అది మన మూత్రనాళాలలో సంబంధించిన ఇబ్బంది అన్నట్టు, ఒక ఇన్ఫెక్షన్ అనుకోవచ్చు. లేదు ఎండింగ్లో వస్తుంది, యూరిన్ పోసిన తర్వాత వస్తుందంటే అది ప్రోస్టేట్కి సంబంధించిన అనుకోవచ్చు. అక్కడ కాదు మనం యూరిన్ మొత్తంలో వస్తుంది అనుకుంటే అది మనం ఏదన్నా మూత్ర సంచిలో క్యాన్సర్ కానీ కిడ్నీలో క్యాన్సర్ ఉన్నా అవి లక్షణాలు ఉండొచ్చు. సో ఎప్పుడన్నా బ్లీడింగ్ మనకు కనిపిస్తుంది, అది నొప్పి ఉన్నా లేకపోయినా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎందుకంటే అర్లీ స్టేజెస్లో ఒకవేళ క్యాన్సర్ రేరే, బట్ ఒకవేళ అర్లీ స్టేజెస్లో ఉంటే మనం కొంచెం అర్లీ మేనేజ్మెంట్ ఉంటుంది, లేదంటే హయ్యర్ స్టేజెస్కి వెళ్తే మరి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి.
4: బాగుంది డాక్టర్ గారు. అయితే ఇప్పుడు మనకు సమస్య ఎట్లా వస్తుంది అనేది తెలిసిపోయింది, మరి దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు?
5: ఇప్పుడు యూరిన్లో బ్లీడింగ్ వచ్చింది ఒక పేషెంట్, ఇప్పుడు మనకు అది ఎక్కడి నుంచి వస్తుందని తెలుసుకోవాలంటే మనం ఒకటి స్కానింగ్,

0: అల్ట్రాసౌండ్, ఇంకోటి సిస్టోస్కోపీ, ఇంకోటి సీటీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల మనకు స్టోన్ వల్ల ఆర్ మనకు క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. సో దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ చేయటం. స్టోన్ పరంగా అయితే స్టోన్ని మనం మెడిసినో లేకపోతే బ్లాస్టో, క్యాన్సర్ పరంగా అయితే ఇక క్యాన్సర్ సంబంధించింది మనం ట్రీట్మెంట్ చేయొచ్చు, అది తీసేయడమో లేకపోతే ఎట్లానే చేయొచ్చు అట్లా. సో ఇవి టెస్ట్లు చేయించుకోవాలి.
1: సో ఈ టెస్ట్ల వల్ల మనకి
0: తెలుస్తుంది,
1: అది తెలుస్తుంది దానికి ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది నిర్ధారిస్తాం. సో ఇప్పుడు మరి ఇంకా జనరల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇవి మెడిసిన్తో తగ్గేటటువంటి ఎనీ రకాల, అంటే యూరిన్ బిఫోర్ ఆఫ్టర్ మనం అనుకున్నాం కదా, ఇందులో మెడిసిన్తో తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా శస్త్ర

0: అది కొంచెం తక్కువ అవుతుంది. ఇంకోటి యూరిన్ మనం కంప్లీట్గా పోయలేము, సో యూరిన్ లోపలే ఉండిపోతుంది మూత్ర సంచిలో, సో ఇన్ఫెక్షన్స్ దానివల్ల ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మొత్తం బ్లాక్ అయినప్పుడు కొందరు పేషెంట్కి అసలే యూరిన్ పోలేరు, అప్పుడు మనము మూత్రం ట్యూబ్ వేయాల్సి వస్తుంది. యూరిన్ అంతే ఎక్కువ కాలం ఉండడం వల్ల యూరిన్ ఆ మూత్ర సంచిలో ఉండి అది రివర్స్ కిడ్నీకి వెళ్ళి కిడ్నీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈ మూత్ర సంచి ఇట్లా మొత్తం యూరిన్తో ఉండి ఉండి అది రిలాక్స్ అయిపోతుంది, అంటే అది రిలాక్స్ అయిపోతుంది, సో అప్పుడు బ్లాడర్లో అంత శక్తి ఉండదు.
1: చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. అయితే ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లం ఉంది అని తెలుసుకోవటానికి సాధారణంగా ఎట్లాంటి సింప్టమ్స్ లక్షణాలు మనం చూడగలుగుతాం పేషెంట్లో?
0: ఫస్ట్ మెయిన్ అయితే యాక్చువల్లీ పేషెంట్ రాత్రికి పడుకున్న తర్వాత మేల్కొనే వరకు మామూలుగా మనం యూరిన్ ఎంపోరు. ప్రోస్టేట్ ఉన్న వాళ్ళలో మెయిన్ ఫస్ట్ వచ్చేది ఇది, దాన్ని మనం నాక్టూరియా అంటాం, అంటే నైట్లో ఒక్కసారి కన్నా ఎక్కువ యూరిన్ పోతున్న వాళ్ళని అది అదొకటి లక్షణం. ఇంకోటి డైలీ ఒక రెండు మూడు సార్లు పోయేది కన్నా గంట గంటకి ఎక్కువ పోవడం. మూడోది యూరిన్ స్పీడ్ తగ్గడం. ఇంకోటి యూరిన్ పోసేటప్పుడు కొంచెం డిలే ఉండడం, ఆకుంటా రావడం, ప్లస్ ఇంకా యూరిన్లో ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ అన్నట్టు. సో ఇవి లక్షణాలు, అర్జెంట్గా యూరిన్ పోవడం, యూరిన్ అప్పుడప్పుడు లీక్ అవ్వడము అట్లా ఉంటుంది.
1: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు ఇలాంటి లక్షణాలు కనబడ్డాయి అన్నప్పుడు మనము చికిత్స ట్రీట్మెంట్ ఎట్లా వీటికి? మరి
0: వీటికి ప్రోస్టేట్ అనేటికి మనకు ఫస్ట్ మనము ఒకటి బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఒకటి అనేది సాధారణమైన ప్రోస్టేట్ ఏదైనా ఉండని ఫస్ట్ మనం సీరం పిఎస్ఏ అని ఉంటుంది టెస్ట్. ఇది ఎందుకు చేయాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ టూ టైప్స్ ఉంటుంది ప్రోస్టేట్ గ్లాండ్. ఒకటి బినైన్గ్ అంటే మామూలుగా బినైన్ అంటారు, క్యాన్సరస్ అంటారు. బినైన్ అంటే మందులతో సరిపోతుంది, క్యాన్సర్ అనేది దానికి ఆపరేషన్ అనబడి. కానీ ఇది తెలుసుకోవాలంటే ఒక పిఎస్ఏ టెస్ట్ అని చేయాలి. సీరం పిఎస్ఏ టెస్ట్ చేసి నార్మల్ ఉందంటే ఓకే మనం బినైన్, ఇంకా అది పెరిగిందనుకుంటే అది క్యాన్సర్ వైపు. మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునేది బినైన్ గురించి, అంటే క్యాన్సర్ కాకుండా. సో క్యాన్సర్ కాకుండా అనేది టూ టైప్స్ ఉంటాయి దీనికి మేనేజ్మెంట్. ఒకటి మెడికల్, ఒకటి సర్జికల్. ఎప్పుడన్నా ఫస్ట్ మెడికలే మేము చూస్ చేస్తాం, ఎందుకంటే సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయితేనే మనం సర్జరికల్ వెళ్తాం. మెడికల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే మనం ఆ ప్రోస్టేట్ గ్లాండ్ని ఏదైతే గ్రంథి పెరుగుతుందని చెప్పాను అది కొంచెం తగ్గించడానికి మనం టాబ్లెట్లు వాడాలి. అది
1: అంటే ఇప్పుడు టాబ్లెట్ ద్వారా అది తగ్గడానికి అవకాశం ఉంటుంది?
0: ఉంటుంది. అది రెగ్యులర్గా వాడాలా, ఇట్లా ఒక వారం పది రోజులు వాడేసి ఆపేస్తాను అట్లా కాకుండా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ కోర్స్ అట్లా వాడేసి తర్వాత మనం ఆపి చూసి ఒకవేళ సింప్టమ్స్ రికర్ అయితే మనం ఇంకా టాబ్లెట్ వాడాలి, లేదు సింప్టమ్స్ మనకు లక్షణాలు తగ్గినాయి ఇంకా అంటే మనం ఆపచ్చు. మళ్ళీ ఇంకా ఎందుకంటే ప్రోస్టేట్ అనేది ఒకటి ఇప్పుడు తగ్గిపోయింది కదా మళ్ళీ రాదని అట్లా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. అది దాని ప్రోస్టేట్ ఒక లక్షణమే, అది పెరుగుతుంది అట్లా. సో మళ్ళీ వాడాల్సి వస్తుంది. ఇట్లా టాబ్లెటే ఒక రెండు నెలలు వాడి నేను ఆపేస్తా అట్లా కాకుండా ఒక కోర్స్ వరకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వాడి ఆపి మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకు వాడాల్సిన అవకాశం రావచ్చు.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఇది ఏ ఏజ్ గ్రూప్లో మనం ఎక్కువ చూస్తాం?
0: మోస్ట్లీ ఇది మోర్ దెన్ 50 ఇయర్స్ తర్వాతే మనకు పెరగడం స్టార్ట్ అవుతుంది.
1: అంటే మీరు అన్నట్టు మందులతో తగ్గే అవకాశం కూడా ఉంది, అయితే మందుల్ని మధ్య మానేసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ మందులతో కాకుండా మరి సర్జరీకి ఎప్పుడు వెళ్ళాల్సి వస్తుంది?
0: సర్జరీకి ఎప్పుడు అంటే ఫస్ట్ పేషెంట్ కొందరు ఇంత ఇన్ని డేస్ మేము టాబ్లెట్ తీసుకోము మాకు ఇబ్బంది ఉంది అంటే అదొక సర్జరీ ఆప్షన్. ఇంకోటి రిపీటెడ్గా మనం టాబ్లెట్ వాడినా కొందరికి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది, అంటే వాళ్ళకి టాబ్లెట్ ఇంకా మెడికల్ మేనేజ్మెంట్ వర్క్ అవ్వకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే అదొకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మీ యూరిన్ మొత్తం బ్లాక్ అయిపోయి ట్యూబ్ పైన ఉంటారు, ట్యూబ్ తీసేసినా కానీ మళ్ళీ వాళ్ళకి బ్లాక్ అవుతూనే ఉంటుంది. సో అదే దాన్ని యూరినరీ రిటెన్షన్స్, ఇట్లా రిటెన్షన్స్ మనం ఒకసారి ట్రయల్ దీన్ని ఏమంటే ట్రయల్గా ఇవ్వచ్చు, టాబ్లెట్ ఇచ్చి దీన్ని ట్రయల్ వైడింగ్ అంటాం, ట్రయల్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి ఒక చూడొచ్చు. కానీ మళ్ళీ ఇంకా బ్లాక్ అవుతుంది ఇంకా ట్యూబ్ పైన ఉండాల్సింది అదొకటి. ఇంకోటి యూరిన్ బ్లాడర్ మూత్ర సంచిలో ఉంచి కిడ్నీకి అనేది బ్యాక్ ప్రెషర్తో ఎఫెక్ట్ అవుతుంది, క్రియాటిన్ ఇవన్నీ పెరుగుతుంది, అలాంటి వాటిలో ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఇంకా ఈ మూత్ర సంచిలో ఇంకా ఎక్కువ రోజులు ఉండడం వల్ల ఈ మూత్ర సంచి కూడా వీక్ అయిపోతుంది. సో దానివల్ల అది వీక్ అవ్వకముందు చేస్తే బెటర్, ఎందుకంటే మనం ఒకవేళ ప్రోస్టేట్ చేసినా కానీ బ్లాడర్ వీక్ ఉండడం వల్ల మనం ప్రోస్టేట్ చేసినా మనకు ఆ రిజల్ట్ రాకపోవచ్చు, ఎందుకంటే బ్లాడర్ మూత్ర సంచి యొక్క మజిల్ కెపాసిటీ పోతుంది వీక్ అవుతుంది కాబట్టి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ 4-5 ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనం సర్జరీకి వెళ్తాం.
1: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న

0: విరామం.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
0: 24 గంటలు అత్యవసర సేవలు.
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
0: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
0: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
0: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 8011999990.
2: అంటే ఇప్పుడు ఈ ప్రోస్టేట్ గ్రంథి యొక్క ప్రాబ్లమ్ని మనము రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా, మరి ఇట్లా ఏమన్నా దీన్ని ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందటి నుంచి ఏ విధమైనటువంటి డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇంకేమైనా ప్లాన్స్ కానీ ఉన్నాయంటే?
3: డైట్ అంటే రెగ్యులర్గా మంచి హైడ్రేషన్ తీసుకోవాలి, ప్లస్ హెల్తీ డైట్ అంటే లో సాల్ట్, ఇవి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. ముఖ్యంగా మనకు కొన్ని అర్లీ సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు ఫ్లో కొంచెం ఉన్నా ఇలాంటి అర్లీగా ఉన్నప్పుడే మన మెడికల్ మేనేజ్మెంట్తోనే మనకు సర్జరీ లేకుండానే అయిపోతుంది. అట్లా
2: బాగుంది డాక్టర్ గారు. జనరల్గా ఇప్పుడు మీరు చెప్పినారు సర్జరీ అంటున్నారని, సింపుల్గా చెప్పినారు, కానీ సర్జరీ అనగానే చాలామంది భయపడతారు. ఈ సర్జరీ ఎట్లా చేస్తారు, సర్జరీ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఎన్ని రోజులలో రికవరీ అయిపోతారు?
3: సర్జరీ అనేది మనము ఏమంటారు దీన్ని టీఆర్పి అంటాము ఒకటి, ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మా ఫస్ట్ అనేది మనం టీఆర్పి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఏంటంటే మన మూత్రనాళ నుంచే ఒక స్కోప్ అని పంపించేసి ఆ ప్రోస్టేట్ గ్రంథిని ఒక గ్రైండర్ లాగా కట్ చేసి తీసేస్తాం.
2: ఓకే
3: ఓకే. తీసిన తర్వాత దీంట్లో మెయిన్ అనేది మనకు బ్లీడింగ్ అనే మెయిన్ కాంప్లికేషన్ ఒక ఫస్ట్ డే ఉంటుంది. తర్వాత అది ఒక 3-4 డేస్ అడ్మిషన్లో మనం ట్యూబ్ తీసేసి 5th డే నుంచి పేషెంట్ యూరిన్ చక్కగా పాస్ చేయొచ్చు. ఇంకా వేరే టైప్ ఆఫ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆధునికగా ఇప్పుడు వచ్చాయంటే ఇట్లా బ్లీడింగ్ ఉండడం కొందరు పేషెంట్ యాక్సెప్ట్ చేయరు కాబట్టి కొన్ని వేపరైజ్ థెరపీ, కొన్ని యూరోలిఫ్ట్ అని, ఇట్లా యూరోలిఫ్ట్ అనేది ఏంటంటే ఆ ప్రోస్టేట్ గ్లాండ్కి క్లిప్ పెడతాం, ఇట్లా ఆ గ్లాండ్ దగ్గర అవ్వకుండా దూరం పెట్టడానికి ఒక క్లిప్ లాంటిది. ఇంకా వేపరైజ్ థెరపీ, దీన్ని రిజమ్ అంటాం. ఇది ఏంటంటే ప్రోస్టేట్ గ్లాండ్లో వాటర్ వేపర్ థెరపీ, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు సజెషన్ అండి, కొంచెం కాస్ట్ కూడదు. సో ఇవన్నీ ఎవరైనా ఎవరైనా అఫోర్డబుల్ పేషెంట్స్ ఉంటేనే ఇవి మేము ఆప్షన్ చేస్తాం. అట్లా
2: సో ఈ సర్జరీ పద్ధతి, సో రికవరీకి కూడా ఎంత సమయం పడొచ్చు అంటారు?
3: రికవరీకి ఒక 5-7 డేస్లో మనం ఆపరేషన్ తర్వాత పేషెంట్ నార్మల్గా యూరిన్ అంతా పోవచ్చు.
2: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ మూత్ర సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మూత్రంలో రక్తం రావడం కానీ లేదా ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల వచ్చే సమస్యలు కానీ, వాటి యొక్క లక్షణాలు, వాటికి ఎట్లా ఏ విధమైన ట్రీట్మెంట్ ఉంది, ఆధునిక ట్రీట్మెంట్ ఇంకెట్లా ఉంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
3: థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
0: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
4: ఇంతవరకు మీరు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో యూరాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ రాఠోడ్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి సమయం 8:45 దాటి 25 సెకండ్లు. సినీ రంజని తెలుగు సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం బావా బావమర్ది చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ లోకల్ గారి నుంచి సలహాలు సూచనలు రేపు ఉదయం 7:30 మీరు వినొచ్చు. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి దంతవేదుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారి నుంచి సలహాలు సూచనలు రేపు ఉదయం 7:58 వినొచ్చు. శ్రోతలు గమనిక విన్నారు. ఎఫ్ఎం అభిమాన శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం సినీ రంజని తెలుసున్న పాటలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెద్దన్నయ్య చిత్రం కోసం కోటి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట విందాం.

సినీ రంజని కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట పెదబాబు చిత్రం కోసం చక్రి సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌశల్య పాడింది. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9:40.

హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. ఈ కార్యక్రమానికి మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట పేరు పంపాల్సిన ఫోన్ నంబర్ 8462245066 8462245066.

శ్రోతలకు తెలుసు, అయినా మరోసారి చెప్తున్నాను, రెండు రోజుల గ్యాప్ మాత్రం తప్పకుండా తీసుకుని మీరు మీ పేరు ఊరు పంపాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే కొత్త శ్రోతలను కూడా మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రానికి పరిచయం చేసే కార్యక్రమం మనం చేద్దాం. చాలా దూరం నుంచి, వేరే స్టేట్ నుంచి కూడా మనకు వాట్సాప్ రిక్వెస్ట్ వస్తున్నాయి. కాబట్టి వారిని కూడా, వారి పేర్లను కూడా, వారి పాటను కూడా మనం వినిపించే ప్రయత్నం చేద్దాం. కాబట్టి రెండు రోజుల గ్యాప్ మాత్రం తప్పకుండా తీసుకుంటూ మీ యొక్క వాట్సాప్ నంబర్కి మీ యొక్క పేరు, ఊరు, సినిమా పేరు పంపండి. ఈనాటి హృదయ రాగల కార్యక్రమంలో ముందుగా మనం వినబోయే పాట మహాబలుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై మహాబలుడు చిత్రం నుండి ఈ పాట విందాం ముందుగా.

0: మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిలా హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
6: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు. మరి వివరాలకు సంప్రదించండి 9999227979. నిర్మల్ వండర్లాండ్.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
4: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
4: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
7: మాతృత్వం ఒక మధురమైన వరం.
8: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
7: సంప్రదించండి.
8: డాక్టర్ బండారి సుజాత,
7: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
8: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
9: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
10: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
11: చిక్కుకున్నాడు.
12: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
13: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం.

కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట బొంబాయి ప్రియుడు. చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాట మాకోసం వినిపించండి అని కోరుతున్నా. అభిమాన శ్రోతలు, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం 1LK నుండి మంగళి నరేష్, చంద్రకళ, చిన్ని, సుప్రజ, స్మైలీ, హంషు మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఈ పాట వినేద్దాం.

కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట బాబా చిత్రం కోసం ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఉదిత్ నారాయణన్ పాడిన పాటను మా కోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై బాబా చిత్రం కోసం ఉదిత్ నారాయణన్, సుజాత పాడిన ఈ పాట విందాం.

శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 27వ తేదీ బుధవారం అంటే ఎల్లుండి ఉదయం 8:00 గమనిక విన్నారు. హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట సిసింద్రి చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సిసింద్రి చిత్రం నుండి ఈ పాట విందాము.

ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
3: శ్రోతలకు గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7:30 ఘంటేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7:30 గమనిక విన్నారు.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 0846225334.
6: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటలకు గమనిక విన్నారు.
6: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోయే పాట ఈడియట్ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా వెల్లూళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నర్సయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీనిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈడియట్ చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాటాపూర్ నుండి విమలత, మహేష్, మనస్సిత, యాశస్విన్, అమ్ములు, పండు మరియు ఇదే పాట కోసం కోరుతున్న మరికొంతమంది శ్రోతలు, నిజామాబాద్ జెండా గల్లీ నుండి ప్రసాద్, అపర్ణ, వరుణ్, నవీన్, హిమజ, కరుణ, కరీంనగర్ జిల్లా చంద్రపురి నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జశ్వంత్, సులోచన మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై కూలీ నంబర్ 1 చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాతి పాట శుభ సంకల్పం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఈ పాట

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత పాట డాడీ చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుండి గట్ల వెంకటేష్, స్వరూప, అశ్విత్, మణిదీప్, గోనె శంకరయ్య, కోలేటి సుధాకర్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై డాడీ చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పట గాలి మేడలు చిత్రం నుండి మా కోసం మంచి పాఠం ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి కూచిన శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్ కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్, నందన్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గాలి మేడలు చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగాల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట చంటి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి, శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై చంటి చిత్రం నుండి ఈ పాట విన్నాము.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి హృదయ రాగాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 10 గంటలకు వస్తుంది కాసేపట్లో. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా

0: అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అంతవరకు ఇదే పాట విందాం.
1: సమయం 10:00, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 66 పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ పురస్కారాలను తదనంతరం జరిగే రెండవ విడత పౌర పురస్కార ప్రదానోత్సవంలో అందజేస్తారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన క్యూట్ యూజీ 2026 కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే తెలియజేస్తారు. రాష్ట్రావతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 5 రోజుల వార్షిక హజ్ యాత్ర సౌదీ అరేబియాలో ఈరోజు ప్రారంభమైంది. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ముస్లింలు ఈ యాత్రలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2.84 రూపాయలు, డీజిల్పై 2.86 రూపాయల చొప్పున ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెంచాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 వరకు ఈ నిధులను నిర్దేశించింది. రాష్ట ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈరోజు నుంచి రైతు గోసా, భాజపా భరోసా యాత్రను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టోర్నీలో సత్తా చాటుకునేందుకు ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్, యువ సంచలనం ప్రజ్ఞానంద సిద్దమయ్యారు. ఈరోజు టోర్నీ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

0: తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం ఈ శీర్షికలో ఈరోజు మనతో విశిష్టాతిథి ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్పే కంటే ఒక పాట వినిపిస్తాను, మీకు అర్థమైపోతుంది.
1: శ్రీరాఘవం దశరథాత్మ

1990లో కల్కి మనసు మమత సినిమాలతో తెలుగువారికి స్వరకర్తగా పరిచయమై తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడతో పాటు హిందీ సినిమాలకి కూడా స్వరకల్పన చేసి తెలుగువారి పాటకి బాణికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ని సంపాదించిన వారిలో ఒకరు, ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ స్టేజ్లపై తెలుగువారి ఔన్నత్యాన్ని చాటిన నాటునాటు పాట స్వరపరిచిన మోస్ట్ లవ్డ్ ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ కీరవాణి గారు ఈరోజు మనతో ఉన్నారు.

0: ఆల్ ఇండియా రేడియోతో కీరవాణి గారి అనుబంధం వారి మాటల్లోనే తెలుసుకుందామా?
1: నమస్తే సార్.
2: నమస్కారం అండి.
1: ఆకాశవాణి స్టూడియోస్ కి ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం సార్.
2: సంతోషం అండి.
1: 90 వసంతాలు ఆకాశవాణి పూర్తి చేసుకున్న సందర్భంగా ఎంతో మంది ఆకాశవాణితో అనుబంధం ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాను సార్. అయితే ఈ కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలు పెట్టిన తర్వాత శ్రోతల్లో చాలా మంది కూడా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం మొదలు పెట్టారు. లలిత సంగీతం వినడం, శాస్త్రీయ సంగీతం వినడం, సినిమా పాటలు వినడం, ఇవన్నీ కూడా ఆకాశవాణితోటే మొదలైంది. ఆర్ చైల్డ్హుడ్ కెనాట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ఆకాశవాణి అని చెప్పేసి. సో ఒక్కసారి మీ చైల్డ్హుడ్ లోకి వెళ్దాం సార్.
2: ఆకాశవాణి అంటే రేడియో, రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణితో నా అనుబంధం 1970 నుంచి 90 వరకు కొనసాగిందండి. 20 సంవత్సరాలు.
1: 20 సంవత్సరాలు.
2: 70 అంటే నాకు 9 సంవత్సరాలు అండి. అప్పటికి మా అమ్మమ్మ గారి దగ్గర ఒక రేడియో ఉండేది. అంటే అది ఏ బ్రాండ్ రేడియో నాకు తెలియదు. ఆ రేడియో నాకు చాలా ఇష్టం. అటువంటిది నాకు మళ్ళీ దొరకట్లేదు ఎక్కడ వెతికినా. దాంట్లో ఏంటంటే ట్యూన్ చేసేటప్పుడు మామూలు రేడియోని ట్యూనర్ అని కూడా అంటారు. ఆ ట్యూనర్లో ఆ డిస్ప్లేలో ఒక లైట్ వెలుగుతుంది. బ్యాండ్ విడ్త్ అంతా కూడా అన్నీ మీకు అందులో క్లియర్గా తెలుస్తాయి. సో అది చాలా నైట్ యూసేజ్కి కూడా మీకు చాలా ఉపయోగకరంగా ఉండేది, చాలా అట్రాక్టివ్గా ఉండేది. అటువంటి రేడియో మళ్ళీ నాకు దొరకడం కష్టంగా ఉంది ఈ రోజుల్లో. ఆ రేడియోలో నేను 1970 కర్ణాటక రాష్ట్రంలో మా నాన్నగారిది ఉన్నప్పుడు అప్పుడు నేను పాటలు వింటూ ఉండేవాడిని. సినిమా పాటలు ముఖ్యంగా ఆ రోజుల్లో ఎస్ రాజేశ్వరరావు గారు, మహదేవన్ గారు అటువంటి మహానుభావులు కంపోజ్ చేసిన సినిమా పాటలు వినడం, హిందీ మధ్య మధ్యలో హిందీ పాటలు, ఆ రకంగా నా బాల్యం గడిచిందండి అక్కడ. అప్పట్లో ఏంటంటే డ్రై సెల్స్ వాడేవాళ్ళం రేడియోలో వినడానికి, పవర్తో ఆపరేట్ చేసేవాళ్ళం కాదు. సో డ్రై సెల్స్ అయిపోయే కొద్దీ కూడా వాల్యూమ్ తగ్గిపోతూ ఉండేది, బాధగా ఉండేది. కొత్త బ్యాటరీలు, వాటిని మేము పల్లెటూళ్ళలో ముక్కలు అనేవాళ్ళం. డ్రై సెల్స్ని పల్లెటూళ్ళలో ముక్కలు అంటారు.
1: ముక్కలు,
2: ముక్కలు, ముక్కలు అంటే బ్యాటరీ ముక్కలని. 4 ముక్కలు కొనిదేవయ్యా అనేవారు. అంటే 4 ముక్కలు కొని తెచ్చి అందులో వేస్తే మళ్ళీ వాల్యూమ్ సెట్ అయ్యేది, బ్రైట్గా వచ్చేది వాల్యూమ్, చాలా సంతోషంగా ఉండేది. సో అదొక ప్రాబ్లం అన్నమాట. రేడియో వినే వాళ్ళకి ముక్కలలో పవర్ అయిపోతుందనే ప్రాబ్లం. ఏమైనప్పటికీ అవన్నీ మరుపురాని నాస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ అండి అప్పుడు రేడియో వినడం. అప్పట్లో సినిమా పాటలతో పాటు నాటికలు కూడా వచ్చేవండి, ఆ నాటికలు వినేవాడిని. ఇది కాకుండా సినిమా పాటలు అంటే నేను మాత్రం వినేవాడిని. మా అమ్మగారు, మా పిన్నిగారులు ముగ్గురు ఉండేవారు. వాళ్ళు పోటీపడి ఒక కార్యక్రమం కోసం ఎదురు చూసేవారు. అదేంటంటే సంక్షిప్త శబ్ద చలన చిత్రం.
1: అవును.
2: అంటే 3 గంటల తెలుగు సినిమాని పాటలు అవి తగ్గించేసి, ఫైట్ సీన్స్ ఉంటే యాక్షన్ సీన్స్ అనేవి తగ్గించేసి, డైలాగ్ పోర్షన్స్ వరకు మాత్రమే ఉంచి ఎడిట్ చేసి 1 గంటకి కుదించి ఒక సినిమాని ప్రసారం చేసేవారండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడానికి ఎదురు చూసినంత గొప్పగా ఎదురు చూసేవాళ్ళండి మా పిన్నిగారులు, మా అమ్మగారు. మాది జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళందరూ కలిసి ఆ సినిమా 1 నెలకొకసారి సెకండ్ సాటర్డే, సెకండ్ సండే వచ్చేది. అది ఒక్కొక్క సినిమా, కుటుంబ కథా చిత్రాలు ముఖ్యంగా. సంక్షిప్త శబ్ద చలన చిత్రం కోసం వాళ్ళు వెయిట్ చేయడం, ఆ సినిమా అంతా కూడా వాళ్ళు వినడం రేడియోలో, ఆ ఎంజాయ్ చేయడం నాకు ఇప్పటికీ బాగా గుర్తుందండి.
1: సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేదా సార్? ఆ ఇమేజ్ క్రియేట్ చేసుకొని
2: ఆల్మోస్ట్ వచ్చేదండి. ఎందుకంటే భారతీయ సినిమాలు, తెలుగు సినిమాలు అప్పట్లో డైలాగ్ ఓరియంటెడ్ అండి, డైలాగ్ డ్రామాసే. థియేటర్ నుంచి సినిమా

0: వచ్చింది కాబట్టి ఆ కనెక్షన్, ఒక డైలాగ్ తర్వాత డైలాగ్ వెళ్తూ ఉంటే మొత్తం కథార్థం అయిపోయేదండి. మధ్య మధ్యలో ఫైట్ సీన్స్ ఉన్నాయి, అవన్నీ అండర్స్టూడ్ అనమాట.
1: సార్, మీ కుటుంబంలో అందరూ కూడా చాలా క్రియేటివ్. మీ నాన్నగారు లిరిక్స్ రాసేవారు, మీరు కూడా మొదట్లో లిరిక్ రాశారు, అండ్ మీ ప్రొఫెషనల్ వర్క్లో ఆకాశవాణి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా సార్?
0: అంతకంటే ముందర చెప్తానండి, ఆకాశవాణితో అనుభవం. ఈ కార్యక్రమాలు మొదలుపెట్టే ముందర పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేస్తే కరెక్ట్గా నిర్దేశించినటువంటి ఆ ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసిన తర్వాత అక్కడ ఏం ఉండేది కాదండి, హిస్ నాయిస్ ఒకటి ఉండేది, అని ఒక హిస్ నాయిస్ ఉండేది. అంటే ఫ్రీక్వెన్సీ ఇస్ రెడీ టు రిసీవ్ ద సిగ్నల్స్ అని అర్థం. ఆ హిస్ నాయిస్ తర్వాత ఒక బీప్ సౌండ్ వచ్చేది కంటిన్యూస్గా. ఆ బీప్ సౌండ్ నాన్ స్టాప్గా టీ అని వెళ్తూ ఉంటుంది. ఆ బీప్ సౌండ్ చాలాసేపు వెళ్ళిన తర్వాత అప్పుడు సిగ్నేచర్ ట్యూన్ స్టార్ట్ అవుతుంది. ఆ సిగ్నేచర్ ట్యూన్ తెరరా అని ఒకటి వచ్చేది మన చెన్నైలో. అది రాగానే ఆనందం అనమాట, అంటే కార్యక్రమాలు మొదలవుతాయని చెప్పి. వచ్చిన తర్వాత వందే మాతరం వచ్చేది ట్రెడిషనల్ ట్యూన్లు, వందే మాతరం. అది వచ్చిన తర్వాత అప్పుడు అనౌన్సర్ వారు ఎవరైతే వాళ్ళు అప్పుడు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఆకాశవాణి అని సోయన్సో కేంద్రం అని చెప్పి ఆ రోజు కార్యక్రమాలు ఒక మెనూ కార్డు లాగా మొత్తం ఎన్ని గంటలకు ఏమిటి ఎన్ని గంటలకు ఏమిటి అని చెప్పి మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏమేమి ప్రసారం అవుతాయని అవన్నీ చెప్పేవారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అని ఒకళ్ళు చెప్తే ఆకాశవాణి అని హైదరాబాద్ కేంద్రం ఇలా ప్లెయిన్గా ఒకళ్ళు స్టైలిష్గా ఇలా రకరకాల అనౌన్సర్లు రకరకాల స్టైళ్ళు నాకు గుర్తున్నాయండి ఇప్పటికీ. ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళు చెప్పినప్పుడు తెలుసుకోకుండా ఒకవేళ మనం మిస్ అయినా తెలుసుకోవడానికి వీలుగా వాణి అనే మ్యాగజైన్ ఉండేదండి.
1: అవును,
0: మీకు తెలుసోలేదు?
1: అవునవును సార్, వాణి మ్యాగజైన్ ఉండేది.
0: వాణి మ్యాగజైన్ నేను కొనుక్కునేవాడినండి. దాంట్లో ఏంటంటే అది పక్షపత్రిక, 15 రోజులకు ఒకసారి ఎదర రాబోయే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళందరూ డీటెయిల్స్ ఇచ్చేవారు. కాకపోతే నాకు బాధ కలిగేది ఏంటంటే మీరు కోరిన పాటలు అనే కార్యక్రమంలో ఏ సినిమాలో పాటలు వేస్తారు అనే డీటెయిల్స్ ఉండేవి కాదండి. డీటెయిల్స్ ఉంటే నేను ఇంకా సంతోషించేవాడిని. కాకపోతే అట్లీస్ట్ ఏంటంటే ఎప్పుడు ఏ రోజు ఏ కార్యక్రమం ఉందంటే మాకు తెలుసుకునేవాడిని ముందర. ఆ రకంగా దినచర్యలో రేడియో ఎట్లా భాగం అయిపోయింది అన్నది దానికోసం చెప్తున్నాను.
1: ఇప్పటికీ కూడా మీరు ఇందాక అన్నట్టుగానే హిస్ సౌండ్ తర్వాత బీప్ సిగ్నేచర్ ట్యూన్ వందే మాత్రం మంగళధ్వనితో కార్యక్రమాలు అలాగే మొదలవుతున్నాయి సార్. కార్యక్రమాలు రూపు మార్చుకున్నాయి విత్ టైమ్, బట్ ఆ కోర్ వాల్యూస్ యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి సార్.
0: నాకు 1972లో కాకినాడకి షిఫ్ట్ అయినప్పుడు అక్కడ చదువుకోవడానికి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, అప్పుడు మీరు కోరిన పాటలు అని కానీ శ్రోతలు కోరిన పాటలు అని కానీ చిత్తరంజని మనోరంజని జనరంజని ఇట్లాంటి రకరకాల టైటిల్స్తో మనం అడిగిన సినిమా పాటలు ఒక్కొక్కసారి ఒక పాట అనౌన్స్ చేసి ఫలానా ఊరి నుంచి ఫలానా వాళ్ళు అడిగారు అని పేర్లు చెప్పేవారండి. ఒక్కొక్కసారి చెప్పరు, అది అండర్స్టూడ్ అది, ఎందుకంటే దాని ఆ పేర్లని చదివే బదులు ఒక పాట ఎక్స్ట్రాగా వేయచ్చు అనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాల్లో పేర్లు చెప్పరు. ఏదేమైనప్పటికీ ఆ కార్యక్రమం కోసం కళ్ళు కాయలు కాచేలాగా, కళ్ళు కాయలు కాదండి చెవులు కాయలు కాయడం ఏదో మొత్తానికి అట్లాగా ఎదురు చూడడం, ఆ కార్యక్రమంలో మనకు నచ్చిన పాటలు రాకపోతే తిట్టుకోవడం, అనౌన్సర్ను తిట్టుకోవడం, అంటే మొత్తం అంతా అనౌన్సర్ చేతిలో ఉంది అనే భావంతో.
1: అప్పటి నుంచి ఇప్పటి వరకు అది కూడా అలాగే ఉంది సార్. అంటే ఆకాశవాణి ఇస్ ద ఓన్లీ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో కూడా, వివిధ భారతి రెయిన్బో ఎఫ్ఎం లో కూడా ఇప్పటికీ మీరు కోరిన పాట, మీ కోరికే ఈ పాట, జనరంజని ఇవన్నీ ఉన్నాయి సార్. అయితే మేము కొన్ని రూల్స్ పెట్టుకున్నాం, చాలా తక్కువ సేపు చదువు, ఎందుకంటే 20 పేర్లు పంపిస్తారు సార్, వీధి పేరుతో పాటు అన్ని పంపిస్తారు. సో కొంచెం కన్స్ట్రిక్ట్ చేస్తాం, బట్ చదివే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్. మీరు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి మీరు ఒక పాట కోరండి సార్, మీకోసం ప్లే చేస్తాం.
0: 1972లో నేను ఎక్కువగా నేను విని ఇష్టపడిన పాటలు, అప్పట్లో ఎందుకో కన్నవారి కళలు అనే సినిమాలో పాటలు వచ్చేవండి రేడియోలో. అది అవి వింటే వెంటనే రేడియో గుర్తొస్తుంది. అందులో ఒకనాటి మాట కాదు ఒకనాడు తీరిపోదు అనే పాటని ప్లే చేయవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నానండి.
1: తప్పకుండా ఒకనాటి మాట కాదు అనే పాట కన్నవారి కళలు చిత్రం నుంచి కీరవాణి గారి కోరిక మేరకు ఆకాశవాణి హైదరాబాద్ ప్రసారం చేస్తుంది.
0: ధన్యవాదాలండి.

0: మా ఇంట్లో ఒకటే రేడియో ఉండేదండి. ఆ రేడియో ఈ మీరు కోరిన పాటలు వచ్చేటప్పుడు ఒక పక్కన పెట్టి వింటే ఇంటిలో పాతి వినొచ్చు, అది చెవులతో విని ఆనందించేదే. కాకపోతే నేను మా తమ్ముడు దెబ్బలాడుకునేవాళ్ళమండి. ఆ కార్యక్రమం వచ్చినప్పుడు రేడియో నా దగ్గర ఉండాలి అండి, నా ఊళ్ళో ఉండాలి. ఏంటో డిఫరెన్స్, ఊళ్ళో ఎవరు ఊళ్ళో ఉన్నా అందరికీ వినపడుతుంది వాల్యూమ్ పెడితే, కానీ దానికోసం మీద కొట్లాడుకునేవాళ్ళమండి. అదొక కాన్స్టెంట్ ప్రక్రియ. తర్వాత మేము స్కూల్కి బయలుదేరి వెళ్ళి నడిచి వెళ్తా ఉంటే దారిలో ఇళ్లలోంచి రేడియో 7:15కి పాడి పంటలు అనే కార్యక్రమం, దాని సిగ్నేచర్ ట్యూన్ వినడం, అదే అంటే అది వింటే మళ్ళీ స్కూల్ రోజులు గుర్తొస్తాయండి. ఇది కాకుండా కార్మికుల కార్యక్రమం అని ఒకటి ఉండేదండి. ఆ కార్మికుల కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ నాకు ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వచ్చి, మా ఇంట్లో పనిచేసే కార్మికులు అంటే మా డ్రైవర్ రాజు అని ఉన్నాడండి. సో ఈ రాజుకి రింగ్ టోన్గా పెడదామని చెప్పి నేనే నా స్టూడియోలో ఆ కార్యక్రమం రింగ్ టోన్ నేను హార్మోనియం వాయించి రికార్డ్ చేసి అది రాజు రింగ్ టోన్గా నేను పెట్టానండి. మీకు వినిపిస్తాను, నేను వాయించింది
1: వినిపించండి.
0: ఆ రింగ్ టోన్ వస్తే నాకు రాజు ఫోన్ చేస్తున్నట్టు అర్థం అన్నమాట.

0: ఇది నేనే వాయించానండి.
1: యూ రిమెంబర్ ఇట్ సో క్లోజ్ టు ద డీటెయిల్ సార్.
0: నేను వాయించి రికార్డ్ చేసి అది రాజు రింగ్ టోన్ గా నేను పెట్టడం జరిగిందండి. సో అట్లాగా
1: రాజుతో పాటు నేను కూడా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను సార్.
0: తర్వాత ఆ రోజుల్లో విన్న కార్యక్రమాల్లో పాడి పంటల్లోనూ పలానా పైరు వేశామండి, దాంట్లో ఏదో ఎర్ర పురుగులు పడుతున్నాయి, తెగులు పంటకు సోకిందంటే దానికి ఏ మందులు వాడాలి, ఎటువంటి పెస్టిసైడ్స్ వాడాలనేవి కూడా నిపుణులు సలహాలు ఇచ్చే ఆ కార్యక్రమం కూడా ఉంటూ ఉండేదండి. అవంటే అంటే వాటితో మనకు సంబంధం లేకపోయినా అవి కూడా వినడం, పని ఉన్నా లేకపోయినా అట్లా అంటే వినడం
1: సార్. మరి ఎటువంటి బ్రాడ్కాస్టింగ్ మీడియంస్ లేనప్పుడు, రేడియో ఒక్కటే బ్రాడ్కాస్టింగ్ మీడియంగా ఉన్నప్పుడు అటు న్యూస్కి కానివ్వండి, పాటలకి కానివ్వండి, లేదంటే ఎంటర్టైన్మెంట్ మీరు అన్నట్టు సంక్షిప్త శబ్ద చిత్రాలు, ఇవన్నీ రేడియో అందించింది. ఆ రకంగా అసలు ఎక్కడో కోల్కతాలో రవీంద్ర సంగీత్ వాయిస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ రవీంద్ర సంగీత్ ఉంది, ఇది ఇలా ఉంటుంది అని తెలిసేది. సో అట్లా మీరు అప్పుడు విని ఇష్టపడ్డ మ్యూజిక్ ఫార్మాట్స్ కానివ్వండి, ఫోక్ ఫార్మాట్స్ కానీ ఏమన్నా ఉన్నాయా?
0: చాలా ఉన్నాయండి, చెప్తానండి. ముఖ్యంగా మీరు న్యూస్ అన్నారు కాబట్టి, కాకినాడలో నాకు బాగా గుర్తు ఏంటంటే ఒక పార్క్ ఉండేదండి, రామచంద్రరావుపేటకి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉండేది పెద్దది. ఆ పార్కులో సాయంత్రం వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు పెద్దలు వాళ్ళు బెంచీల మీద కూర్చుని ఒక ధ్వజస్తంభంలాగా ఒక సెంటర్లో ఒక పోల్ ఉండేది, దానికి ఒక కట్టేసి ఉండేదండి రేడియో. దాంట్లో ఈవినింగ్

0: ఇంపార్టెంట్ న్యూస్ అంతా న్యూస్ పేపర్స్ లో మర్నాడు వస్తుంది, కానీ న్యూస్ పేపర్ కన్నా రేడియోలో కొంచెం న్యూస్ ముందర వస్తూ ఉండేది. ఇవన్నీ కూడా నాకు గుర్తున్నాయండి. కొన్నాళ్ళ తర్వాత నాకు ఏమైందంటే, మా నాన్నగారు నాకు 2-in-1 కొనిచ్చారండి. 2-in-1లో ఏంటంటే, మన రేడియోలో వచ్చే కార్యక్రమాలని క్యాసెట్లో రికార్డ్ చేసుకునే సౌకర్యం ఉన్నటువంటి పరికరం, టేప్ రికార్డర్ కమ్ రేడియో. దాంట్లో నేను మేము కొవ్వూరు షిఫ్ట్ అయిన తర్వాత వాయిస్ ఆఫ్ అమెరికా అని ఉండేదండి శ్రీలంక, షార్ట్ వేవ్లో వచ్చేది అది. దాంట్లో వెస్టర్న్ మ్యూజిక్ వినడం, రేడియో సిలోన్లో బినాకా గీత్మాల వచ్చేదండి. అంటే ఆ వారం బాగా ప్రాచుర్యం పొందిన పాటల్ని అమీన్ సయానీ గారు వాటికి కౌంట్ డౌన్ పద్ధతిలో టాప్ 20 నుంచో టాప్ 10 నుంచో మొదలుపెట్టి టాప్ 1 వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఆయన వ్యాఖ్యానం చెబుతూ ఆ పాటలను ప్రజెంట్ చేసే విధానం చాలా ఆకట్టుకునేదండి శ్రోతల్ని. అవి వినడం, నెంబర్ 1 సాంగ్ ఈ వారం ఏంటని దానికోసం ఉత్కంఠతో ఎదురు చూడడం. నాకు బాగా గుర్తు ఒకసారి నెంబర్ 1లో క్యా హువా తేరా వాదా అనే పాట వచ్చింది, హమ్ కిసీ సే కబ్ నహీ సినిమాలో. సో ప్రతి బుధవారం వస్తుందంటే పండగ అనమాట అండి. మంచి సూపర్ హిట్ సాంగ్స్ వినొచ్చు, హిందీ పాటలు అనేవి అదొకటండి. తర్వాత నేను ఎప్పుడు కూడా నేను మీరు కోరిన పాటలకి నేను ఎప్పుడు ఉత్తరాలు రాయలేదండి, ఎందుకంటే మన ఉత్తరం వాళ్ళు చూస్తారా చెత్తపుట్లో పాడేస్తారా అని చెప్పి నాకు ఒక నిరాశావాదం ఉండేది. కాబట్టి ర్యాండమ్గా నాకు నచ్చిన పాటలు వస్తాయని ఆశతో ఎదురు చూడడం. ఒక్కొక్కసారి కార్యక్రమం చివరిలో మంచి పాట వస్తుందండి, అది సగంలో పల్లవి ప్లే అవగానే ఆపేస్తారు. అప్పుడు అప్పుడు తిట్టుకునే తిట్లు, నేను తిట్టుకునే అనౌన్సర్ను, అంటే ప్రతిదానికి అనౌన్సరే కారణం అని భావిస్తూ ఇంకెవరుంటారని మనకి వాళ్లే మన కనెక్షన్ రేడియోలో, వాళ్ళని తిట్టుకునే తిట్లు వర్ణనాతీతం ఉంటుంది. మంచి చక్కటి పాట మధ్యలో ఆపేశారే అని చెప్పి, ఆ పాట మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు, అది ఒక ఏడాది పడద్దో 6 నెలల పడద్దో, ఇప్పటిలాగా ఇంటర్నెట్ లేదు కదండి, ఆ పాట వినాలంటే మళ్ళీ అదృష్టం ఉండాలి. ఇవన్నీ బాగా గుర్తున్నాయండి నాకు. తర్వాత మిడ్ నైట్ అయ్యేసరికి రాత్రులు శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు ఉండేవండి, ఎండి రామనాథన్ గారు, ఇట్లా ద్వార వెంకటస్వామి నాయుడు గారు, ఇట్లా రకరకాల మహానుభావులు, గాత్ర కచేరీలు కానీ వయలిన్ వీణ ఇవన్నీ రాత్రి 9 గంటలకో స్టార్ట్ చేస్తే 1 గంట సేపు ఉండేదండి. అది మాకు నిద్రపోయే టైము. అంటే నిద్ర ఎందుకు నిద్రపోయే టైం ఎందుకన్నా అంటే అవి అర్థం కాక కొంతనో, అంటే ఆ ఏజ్కి అప్పట్లో ఏజ్కి ఆ క్లిష్టమైన శాస్త్రీయ సంగీతం కొంత అర్థం అవుతుంది, కొంత బాగుంటుంది, కొంత అర్థం అవ్వదు. ఎప్పుడైతే మీకు అర్థం కాదో నిద్ర వచ్చేస్తుంది అట్లాగా. బట్ అవన్నీ రికార్డ్ చేసి పెట్టుకునే ఉండండి నేను. ఇది కాకుండా శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడినటువంటి సినిమా పాటలను ఒక కార్యక్రమం వచ్చేది. అట్లాగే ఆగస్టు 15 వస్తే లేదా రిపబ్లిక్ డే వచ్చిన దేశభక్తి గీతాలు ప్రసారం చేసేవాళ్ళు. ఫోక్ మ్యూజిక్ని ప్రమోట్ చేయడానికి లోక్ సంగీత్ అని ఒక కార్యక్రమం ఉండేది. ఇట్లాగా ఇవన్నీ ఉంటా ఉండేయండి. నేను రికార్డ్ చేసుకున్న అన్నీ కూడా డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకున్నానండి. నేను అప్పుడు 1976లో నేను రేడియో నుంచి రికార్డ్ చేసుకున్నవి, అవి అవే ఫైల్స్ సేమ్ క్వాలిటీ, అవి డిజిటైజ్ చేశానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండి రామనాథన్ గారి నేను రికార్డ్ చేసుకున్నవి మీకు కొన్ని ఓపెనింగ్స్ వరకు వినిపిస్తానండి, అవి నేను అన్ని రేడియోలో రికార్డ్ చేసుకున్నవి.
1: మహాగణపతి నాటరాగం.
0: ఇది ఒకటండి, ఈ విజయవాడ కేంద్రం.
2: ధార్వాడ్ కుల్పర్త ఎండి రామనాథన్ వరహాడు గారికి గిరిపాయి త్యాగరాజుల కృతి షహానా రాగ ఆదితళ.
0: ఇది ధార్వాడ్ గుల్బర్గా కేంద్రం నుంచి నేను కర్ణాటకలో ఉన్నప్పుడు రికార్డ్ చేస్తుందండి.
3: ఎండి రామనాథన్ గారి గానం రికార్డ్. ముందుగా పరిపాలయ పరిపాలయ రీతి గౌడ రాగం రూపక తాళం.
0: ఇది ఒకటి.
4: తామస వరదమన సుందోళ రాగం.
0: రకరకాల అనౌన్సర్లు మారుతున్నారు చూడండి.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగీత సూత్ర ఎండి రామనాథన్ గానం నీలాంబరి రాగంలో రామ రామ అనే గీత.
0: ఇట్లాగా ఇవన్నీ సేమ్ అవన్నీ ఫైల్స్ అన్ని అప్పుడు రికార్డ్ చేసినవి. ఈ చేసిన ఫైల్స్ అన్ని నేను డిజిటైజ్ చేసి నా ఫోన్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాల్సి అప్పుడు వినేది అంటే వీలుగా నేను పెట్టుకున్నాను.
6: ఆల్ ఇండియా రేడియో ఆర్కైవ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర?
0: అంటే అన్ని కాదండి, నాకు నచ్చినవి. అట్లాగే హిందీ

0: పాటలు వినేటప్పుడు యాడ్స్ వచ్చేవండి మధ్య మధ్యలో, రకరకాల రాబోయే సినిమాల తాలూకు ట్రైలర్స్, తర్వాత కొన్ని వాణిజ్య ప్రకటనలు అవన్నీ ఉన్నాయండి నా దగ్గర. మొత్తం అవన్నీ రికార్డ్ చేసి, ఎందుకంటే అవన్నీ వింటే బాల్యం గుర్తొస్తుంది కాబట్టి ఆ యాడ్స్ ట్రైలర్స్ మొత్తం ఆల్ ఇండియా రేడియోలో వచ్చినన్నీ కూడా నా దగ్గర రికార్డ్ చేసి పెట్టుకుని ఉన్నాయండి. ఎప్పుడైనా ఇప్పుడు మేమున్నది కొవ్వూరు కాబట్టి కొవ్వూరుకి విజయవాడ కేంద్రం, విశాఖపట్నం కేంద్రం సమానంగా లాగుతుండేవండి. మేము లాగడం అంటాం అంటే
1: ఫ్రీక్వెన్సీ,
0: ఆ ఫ్రీక్వెన్సీ రీచబిలిటీ. అయితే దాంట్లో హిస్ నాయిస్ ఎక్కువ ఉంటుందండి, హిస్ నాయిస్ ఎక్కువను దాని తాలూకు ఒరిజినల్ డేటా తక్కువ ఉంటుందండి. మీకు ఆ కేంద్రానికి సమీపించే కొద్దీ కూడా హిస్ నాయిస్ పోయి పర్ఫెక్ట్ సౌండ్ మీకు బ్రాడ్కాస్ట్ అవుతుంది. దానికి అది నేను కనిపెట్టింది ఎప్పుడంటే మా చిన్నాన్నగారికి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేవారు హైదరాబాద్లో, వారి దగ్గరికి వచ్చిన రోజులు నేను రేడియో కూడా ఉండేది. అప్పుడు ట్యూన్ చేస్తే చాలా అద్భుతమైన సౌండ్ వస్తుంది. నేను ఆశ్చర్యపోయి అప్పుడు నేను కనిపెట్టింది ఏంటంటే, ఓహో బ్రాడ్కాస్ట్ కేంద్రానికి దగ్గరలో ఆ ఊళ్ళో ఉంటే ఎంత దగ్గరగా ఉంటే అంత క్లారిటీ ఉంటుంది అన్నమాట. దూరం వెళ్లే కొద్దీ కూడా హిస్ నాయిస్ ఎక్కువ ఉండి అసలు విషయం తగ్గిపోద్దని చెప్పి నేను కనిపెట్టానండి. అప్పట్లోనే వివిధ భారతి వినడం ఇవన్నీ కూడా బాగా అలవాటు అయిందండి. అప్పుడు ఇవన్నీ వాణిజ్య ప్రకటనలతో కూడిన ఇవన్నీ కూడా.
1: సార్, మీరు కంపోజ్ చేసిన పాటల్లో, సార్ ఇనీషియల్గా మీరు కంపోజ్ చేసిన పాటల్లో కూడా కొంత ఎక్స్పెరిమెంటింగ్ ఉండేది, శాస్త్రీయ సంగీతం ఉండేది, అలాగే శాస్త్రీయ సంగీతంలో రాగాలతో కూడా ఎక్స్పెరిమెంట్ చేశారు సార్, కంటిన్యూస్గా ఒకటే ఉండకుండా. అండ్ అలాగే వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది, ఇది ఎలా వచ్చింది సార్?
0: దానికి కూడా ఒక కార్యక్రమం చెప్తానండి, సంగీత్ సరిత అని మీరు విన్నారా?
1: ఎస్ సార్.
0: సంగీత్ సరిత అనే కార్యక్రమం మార్నింగ్ 6:30 to 6:40 పది నిమిషాలే సంగీత్ సరిత అని వచ్చేది ఒక వాయిస్, ఒక ఫిమేల్ వాయిస్ వచ్చేది. దానికి ఒక సిగ్నేచర్ ట్యూన్ ఉండేది. సంగీత్ సరితలో ఏం చెప్పేవారంటే ఒక రాగం తీసుకునేవారు, దాన్ని హిందుస్థానీ సాంప్రదాయంలో ఏమంటారు, కర్ణాటక సాంప్రదాయంలో ఏమంటారు అని చెప్పి రెండింటికి ఉదాహరణగా ఒక ప్రసిద్ధులు పాడిన ఒక కీర్తనం అట్లాంటివి ఒక జావళి కానీ ప్లే చేయడం, ఆ తర్వాత దాని ఆరోహణ అవరోహణ చెప్పడం, చెప్పిన తర్వాత ఈ రాగాన్ని బేస్ చేసుకుని సినిమా పాటలు ఏమైనా ఉన్నాయా అని ఆ పాటను ప్లే చేయడం, ఇవన్నీ కలిపి ఈ 10 నిమిషాల్లో ఆ కార్యక్రమం ఉండేది. మోస్ట్ ఎంటర్టైనింగ్, మోస్ట్ ఎడ్యుకేటివ్గా ఉండేదండి సంగీత సరిత. ఇప్పుడు వస్తుందో లేదో నాకు తెలియదు. చాలా చక్కటి కార్యక్రమం అండి సంగీత సరిత అనేది. సో అది వినడం ద్వారా కూడా శాస్త్రీయ సంగీతం మీకు కాంప్రహెన్సివ్గా నేర్చుకునే అవకాశం రేడియో కల్పించిందని నా ఉద్దేశం అండి.
1: అంటే డెఫినెట్గా ఒక అకాడమిక్ థియరీ ఆఫ్ శాస్త్రీయ సంగీతం కామన్ మ్యాన్కి అందించిందనే చెప్పొచ్చు సార్ సంగీత సరిత ద్వారా.
0: మీకు ఇన్పుట్, గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అది పునాది అన్నారు వేటూరు గారు, అని మనం విన్నదే మనకి పెట్టుబడి. సో నేను విన్న వాటిల్లో ఈ వాయిస్ ఆఫ్ అమెరికా అనే స్టేషన్ ద్వారా నేను విన్న ఇంగ్లీష్ పాటలు చాలా ఉన్నాయండి చిన్నప్పటి నుంచి. అలా కాకుండా రేడియో సిలోన్ ద్వారా విన్న హిందీ పాటలు, ఆకాశవాణి కార్యక్రమాల ద్వారా విన్న తెలుగు పాటలు, ఇవి కాకుండా వెంజిమూరి సీత, వెంజిమూరి అనసూయ గారు వారు చాలా పరిశోధనలు చేశారని వాళ్ళు మన ఇండియన్ ఫోక్ మ్యూజిక్ మీద, వారి పాటలు వస్తూ ఉండేవండి ఫోక్ సాంగ్స్.
1: ఫోక్ సాంగ్స్
0: అప్పట్లో నేను 1979లో రాగాల యుద్ధం అని చెప్పి ఒక నాటిక రాశానండి.
1: నాటిక రాశాను
0: నేను రాశానండి అప్పుడు నాకు 18 ఏళ్ళు అండి. రాస్తే దాన్ని ఆకాశవాణిలో ప్రసారం చేయించాలని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎప్రోచ్ అయితే చిత్తరంజన్ గారిని కలవండి అని చెప్పారండి. ఆయన కూడా విన్నారు, విని మెచ్చుకున్నారు. ఎందుకో అది ప్రయత్నం ముందుకెళ్ళలేదు. బట్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఇక్కడికి హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి నేను 1979లో వచ్చి చూడడం జరిగిందండి. అప్పుడు ఆ బూత్స్ అన్నీ కూడా చూపించారు, చిత్తరంజన్ గారే దగ్గరుండి చూపించారు అన్నీ. అదొక మరపురాని ఎక్స్పీరియన్స్ అండి. అదే రోజుల్లో నేను మా అక్కడ కర్ణాటకలో మేము మా పొలాల్లో నేను పనిచేసుకుంటున్న రోజుల్లో ఏదొస్తే అది రికార్డ్ చేస్తూ ఉన్నాను రేడియోలో, ఏదొచ్చిన పాటలే కాదు. ఆ కోవలోకే చెందిందే అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి చెన్నారెడ్డి గారి ప్రసంగాన్ని రికార్డ్ చేశానండి నేను రేడియోలో వస్తుంటే. ఇదిగోండి,
2: కానీ సంఖ్య పెరిగిపోతూ ఉంటే వారందరి దగ్గర సదుపాయాలు మీరు కల్పించలేకుండా పోతున్నారు. మీరు ఆదాయం పెరుగుతూ ఉన్నా కావలసిన ఇంతమంది పెద్ద సంఖ్యలో ఉన్న పిల్లలకు చదువులు చదివించడం సాధ్యం కాదు. చదువులు చదివించడమే కాదు, ఆరోగ్యంగా ఉండడానికి, బట్టలు బాగా తడుకోవడానికి, ఆరోగ్యంగా తినడి తినడానికి ఏమి సాధ్యం లేకుండా పోతే ఏ విధంగా మన మొత్తం సమాజం దెబ్బతింటుందో నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు.
0: అప్పుడు చీఫ్ మినిస్టర్గా ఉన్న మరి

0: రెడ్డి గారి ప్రసంగం 1978లో నేను రికార్డ్ చేశానండి, మా పొలంలో కూర్చుని ఎక్కడ అక్కడ. అదే విధంగా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నప్పుడు నేను మంచం మీద పడుకుని నిద్రపోతూ, చెరుగట్టు మీద నిద్రపోతూ ఒక అద్భుతమైన గీతం విన్నానండి నేను, ఒక గజల్. ఏకేన ఏక్ షమ్మ అంధేరేమే జలాయే రఖియే, అద్భుతమైన వాయిస్ రికార్డ్ చేసుకున్నాను. కానీ అది ఎవరు పాడారో తెలియదు, అది దాని క్రెడిట్స్ ఏమీ లేవు. ఎందుకంటే మధ్యలో వచ్చింది, మధ్యలో నేను రికార్డు నేను చేశాను కాబట్టి. ఒక 2 సంవత్సరాలు చాలా కష్టపడ్డాక ఇప్పట్లో అంటే మీకు అది షజమ్ అని కానీ గూగుల్ సెర్చ్ కానీ ఉన్నాయండి. ఒక పాట ప్లే చేస్తే అది ఎక్కడో
1: తెలిసిపోతుంది.
0: అప్పుడు ఎవరిని అడగాలో తెలియదు. అప్పుడు ఎవరో ఒక రాయచూరులో ఒక విద్వాంసులు నేను పాడి వినిపిస్తే అది చిత్రా సింగ్ గారి గజల్ అని చెప్పారంట. జగజీత్ సింగ్ గారు భార్య, ఆవిడ పాడిన గజల్ అని చెప్పి అప్పుడు చెప్పారు. సో ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ కావాలన్నా, దాని తాలూకు అడ్రస్ తెలుసుకోవాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చిన రోజులండి అవి. ఇప్పుడంత కమ్యూనికేషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇప్పుడు అంత ఈజీ కానే కాదు ఆ రోజుల్లో. బట్ కొంతమంది క్రికెట్ కామెంటరీ వింటూ చెవి కంటించేసుకునే వాళ్ళండి రేడియో. నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు, నాకు క్రికెట్ అర్థం కాదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాని జోలికి వెళ్ళేవాడిని కాదు. కానీ చాలామంది వీధుల్లోనే అక్కడెక్కడ రేడియోకి అంటుకుపోయి ఉండేదండి వాళ్ళు. మధ్య మధ్యలో ఆ స్కోర్ విని వాళ్ళు కేకలు పెట్టడం, ఇవన్నీ నాకు బాగా గుర్తున్నాయండి.
1: రేడియో ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడం ఒక ఎత్తు అయితే సార్, టెక్నాలజీ ఇంత మారింది, క్యాసెట్ల నుంచి సీడీలు, సీడీల నుంచి ఇప్పుడు డైరెక్ట్గా మనం సాఫ్ట్ కాపీ లాగా స్టోర్ చేసుకుంటున్నాం, ఇవన్నీ దాటుకొని వచ్చి మీరు ఫోన్లో సేవ్ చేసుకోవడం రియలీ ఇట్ ఈస్ గ్రేట్ సార్.
0: ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి అండి. ముఖ్యంగా రేడియోని నేను బాగా ఎక్కువగా నాకు అలవాటు పడింది. ఒక్కొక్కసారి జ్వరం వచ్చేదండి, జ్వరం వస్తే స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని పడుకుని ఉండడమే, ఏమీ చేసేది ఏం పని లేదు. అటువంటిప్పుడు నా రాత్రి నిద్రపోయేటప్పుడు బెడ్ టైం ఎక్స్పీరియన్స్ ఏంటంటే రేడియోని పక్కన పెట్టుకుని పడుకోవడం ఆన్ చేసి, అప్పుడు బావగారు ఏం బాగున్నారా అని చెప్పి ఒక కార్యక్రమం వచ్చేదండి. అంటే ఇద్దరు బావగారు వరుస కలుపుకుని ఒక అరుగు మీద పల్లెటూరులో కలిసి లోకల్ గాసిప్ అనమాట. అప్పుడే పాలిటిక్స్ నుంచి ప్రాంతీయమైన సంఘటనల వరకు ఏం జరుగుతున్నాయని వాటి మీద సంక్షిప్తంగా వాళ్ళు ముచ్చటించుకుని, మీ అక్కయ్య గారు ఇది పిలుస్తారు ఇప్పుడు కాఫీ పెట్టే టైం అయిందని ఏదో వంకతో మళ్ళీ డిస్పర్స్ అయిపోయేవారండి. చాలా చక్కగా ఉండేదండి ఆ ప్రోగ్రాము. అట్టాంటి ప్రోగ్రాములు ఇప్పుడు వస్తే బాగుందని చూస్తున్నాను. అది కాకుండా వాతావరణ సూచనలు, చెదురుమదురుగా జల్లులు పడతాయి అని చెప్పడం, ఇవి కాకుండా ప్రతి వారానికో 4 రోజులకు ఒకసారి ధరలు చెప్పేవారు.
1: మార్కెట్
0: ఉల్లిపాయలు ఇక్కడ కేజీ 14 రూపాయలు, గుంటూరులో 16 రూపాయలు, ఆముదాల వలసలో 12 రూపాయలు. ఈ ఆముదాల వలస ఎందుకు వస్తుంది, అది ఏంటి, అది ఎందుకు అంత ఆముదాల వలస గురించి మాట్లాడుతున్నారు ప్రతిసారి, ఎక్కడుంది ఆ ఊరు అని చెప్పి అనిపించేదండి. అన్ని ఊర్లు ప్రధాన నగరాల్లో రేట్లు చెప్తూ గుంటూరు, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చెప్తూ ఆముదాల వలస అనేవారు. ఆముదాల వలసలో ధరలు ఎందుకు చెప్తున్నారు అనేది ఇప్పటికీ నాకు ఎవరైనా అడగాలి అని అనుకుంటున్నానండి నేను.
1: సార్, అలాగే 1950లో ఆకాశవాణి హైదరాబాద్ స్టార్ట్ అయింది సార్, అంతకంటే ముందే విజయవాడలో ఆకాశవాణి కేంద్రం ఏర్పాటు చేశారు. అక్కడ చాలా మంది లైట్ మ్యూజిక్ రాసేవారు, లిరిసిస్ట్ ఉన్నారు, అలాగే కంపోజర్స్ కూడా ఉన్నారు సార్. మీరు చెప్పిన చిత్తరంజన్ గారు, పాల్గుమ్మి విశ్వనాథం గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, వీళ్ళందరూ కూడా లైట్ మ్యూజిక్ కంపోజ్ చేశారు. గొప్ప గొప్ప సింగర్స్ ఆ టైంలో పాడారు ఆకాశవాణికి. సో అది ఫిల్మ్ మ్యూజిక్ ఇంకా ఇవాల్వ్ అవ్వక ముందు, సో వీళ్ళు ఆ టైంలో ఫిల్మ్ మ్యూజిక్ కూడా ప్రొడ్యూస్ చేసే ఉండొచ్చు.
0: ఫిల్మ్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ తేడా ఏంటంటే, లైట్ మ్యూజిక్ లో మెలోడీ ప్రధానంగా ఉంటూ ఆర్కెస్ట్రేషన్ రిచ్ గా ఉండదండి. ఒక తబలా, 2 వయలిన్లు, 1 ఫ్లూటు అలా ఉంటుంటాయి. ఫిల్మ్ మ్యూజిక్ ఏంటంటే బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి వాళ్ళ ఆర్కెస్ట్రా చాలా రిచ్ గా ఉంటుంది. 50 మందిని పిలిపించి వాళ్ళు ఆ బాడీ తెలుస్తూ ఉంటుంది థిక్గా. అంతే తప్ప లైట్ మ్యూజిక్ కి సినిమా పాటకి తేడా ఏమీ లేదండి. ఇది ఒకటే తేడా. నాకు బాగా ఇష్టమైన లలిత సంగీతంలో నాకు ఇష్టమైన పాట బోయి భీమన్ గారు రాసిన ఎత్తబోయికేల ఈ బేల సుమబాల అనేది రేడియోలో విని మా చిన్నాన్నగారు పాడుతూ ఉండేవారు. దానికి సంగీతం రచించిన వారు చిత్తరంజన్ గారు, పాడిన వారు వారి సిస్టర్ అండి శాంతాచార్య గారు. శాంతాచార్య గారు పాడారు, చాలా అద్భుతమైన పాట ఉంటుంది.
1: బోయి భీమన్న గారు పాటలు రాశారు సార్, నాటికలు,
0: అవునండి,
1: సంగీత నాటికలు ఎన్నో ఆకాశవాణికి కాంట్రిబ్యూట్ చేశారు సార్. ఈ మధ్యనే వారి మిస్సెస్ హైమావతి భీమన్న గారితో మాట్లాడినప్పుడు అసలు ఎన్నో విషయాలు గుర్తు చేశారు. ఆ గ్లోరియస్ పీరియడ్ మేము

0: చూడలేదే అనిపించింది మాకు. అంటే ఒక క్రొనాలజీ ఆఫ్ ద సొసైటీ, ఆంథ్రోపోలాజికల్ క్రొనాలజీ డ్రా చేసుకోవచ్చు సార్, వీ కెన్ కనెక్ట్ ఆల్ ద డాట్స్ ఇవన్నీ తీసుకుంటే. సార్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన మ్యూజిక్ ఫార్మాట్స్ గురించి చెప్పండి సార్. మీరు సూఫీ బాగా వింటారని విన్నాం, నుస్రత్ ఫతే అలీ
1: పర్టికులర్ ఫార్మాట్ అనేది లేదండి, నేను అన్ని రకాల సంగీతం వింటాను, ఇప్పటికీ వింటుంటానండి. కర్ణాటకలో ఉన్నప్పుడైతే ఎక్కువగా ఆకాశవాణి కడప కేంద్రం
0: ప్రైమరీ
1: కొంచెం దగ్గరగా ఉండేదండి. అది తెలుగు పాటలు వినాల్సి వస్తే కడప కేంద్రం మీద డిపెండ్ అవ్వడం, ఎక్కువగా కన్నడ పాటలు ధారవాడ గుల్బర్గా స్టేషన్స్ నుంచి వచ్చే కన్నడ పాటలన్నీ. అప్పుడు చాలామంది మహానుభావులు, రాజన్ నాగేంద్ర గారు, సచిన్ గారు, జీకే వెంకటేష్ గారు, తర్వాత ఉపేంద్ర కుమార్ గారు, విజయ కృష్ణమూర్తి గారు, ఇట్లాంటి వాళ్ళు కంపోజ్ చేసిన పాటలన్నీ కూడా వినడం, రేడియోలో వినడం, ఎక్కించుకోవడం, ఇదే పని అండి. ఎలా లేస్తే రేడియో అన్నది ఒక అది ఆహారం ఎలాగో, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలాగో, రేడియో అలాగండి.
0: నాకు అనిపిస్తుంటుంది సార్, అమ్మ ఆవకాయ ఆకాశవాణి అస్సలు బోర్ కొట్టదు, వాటిలో కోర్ వాల్యూస్ అలాగే నిలిచి ఉంటాయి. సో మనం అది పాటలకి అన్వయించుకుంటే సార్, పాటల్లో అసలు రెవల్యూషనరీ చేంజెస్ వచ్చేసినాయి సార్. ఫిల్మ్ సంగీతంలో కానివ్వండి, లైట్ మ్యూజిక్ ఇందులో అయినా కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. టెక్నాలజీని వాడుతున్నాం, అయినప్పటికీ కూడా లిరికల్ వాల్యూ ఉన్న పాటలు, మృదువుగా ఉండే పాటలు ఎప్పటికీ శ్రోతల్ని ఆకట్టుకుంటూనే ఉంటాయి సార్. సో అకార్డింగ్ టు యూ పాటల్లో అసలు ఆ కోర్ వాల్యూస్ ఏంటంటారు సార్, విచ్ విల్ ఆల్వేస్ రిమైన్ ఫర్ ఎవర్?
1: అంటే అది రేడియోకి సంబంధం లేని ప్రశ్న అని మీరు అడిగింది.
0: Yes, definitely.
1: పాటల్లో కోర్ వాల్యూ నేను చెప్పాను కదండి, మెలోడీ. మెలోడీ అన్నది ప్రధానమైన, అది ఉన్నంత వరకు ఆ కోర్ వాల్యూ ఉన్నట్టే. దానికి హంగులు మీరు ఎన్ని అద్దినా ఆ హంగులుగానే ఉంటాయి తప్ప కోర్ వాల్యూని అవి క్రియేట్ చేయలేవు, అవి మార్చలేవు అనేది నా ఒపీనియన్ అండి.
0: సార్ మీరు కంపోజ్ చేసిన సినిమాలకి మీరు కొన్ని పాటలు కూడా రాశారు, అందులో ద బెస్ట్ లిరికల్ వాల్యూ ఉన్న పాట మీ వాయిస్ లో వింటుంటాం సార్. మీరు పాడిన పాటల్లో అంటే మీ వాయిస్ లో వస్తే అది ఒక తత్వంలానే వినపడుతుంది మాకు. అలాగే వేదన్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న బిట్స్ కూడా వేశారు, ఫిలసాఫికల్ గా ఉండే తత్వాలు. సో ఒకప్పుడు ఫిల్మ్ మ్యూజిక్ లో అవి ఉండేవి సార్, పోయిట్రీ లాగా పద్యాలు, దాంట్లో ఫిలాసఫీ చెప్పడం. సో ఆ పరంపర మీరు కొనసాగిస్తున్నారు అనిపిస్తుంది సార్, ఇస్ దట్ ట్రూ?
1: ఏదో తెలిసినంత వరకు ఏదో చేస్తాం.
0: వీటిలో మీకు బాగా నచ్చింది ఏంటి సార్?
1: అలానే లేదండి, నాకు నేను చేసిన వర్క్ని గురించి నేను ఎక్కువ దాన్ని కాన్సన్ట్రేట్ చేయనండి. అన్ని నాకు నచ్చినవన్నీ ఒక చోట పెట్టుకుంటాను నేను, అందులో నేను చేసిన ఉండొచ్చు, వేరే వాళ్ళు చేసిన ఉండొచ్చు, నాకు నచ్చినవన్నీ ఒక చోట ఉండాలి అనే ఇదండి.
0: ఇప్పుడు వింటుంటారా సార్ రేడియో?
1: ఇప్పుడు రేడియో వినడం ఎప్పుడు మానేశానంటే 1990లో నేను సంగీత దర్శకుడిగా బిజీ అయినప్పుడు ఇళయరాజా గారి పాటలు అన్నీ కూడా టీ కొట్లలో రేడియోలో మారుమోగుతున్నాయి. నా పాటలు కూడా వినబడాలన్న ఆకాంక్షతో నేను పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు అప్పటికి రేడియో ప్రాబల్యం తగ్గిపోయి వాక్మ్యాన్లు, క్యాసెట్ రికార్డులు వచ్చేసినాయండి. బాగా వచ్చేసి టీ కొట్లలో కల్చర్ అన్ని తగ్గుముఖం పట్టింది. సో అప్పటి నుంచి రేడియో వినడం అనేది లేదు, అందుకే బిజీగా అయిపోవడం వల్ల కూడా. ఇప్పుడు ఏంటంటే 2026 ఇవాళ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మనం మనకు కావలసిన సంగీతం వినే విధంగా యూట్యూబ్ అనండి లేదా ఐట్యూన్స్ అనండి, రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు ఏ పాట వినాలనుకున్నా టైప్ చేస్తే చాలు, వెంటనే వినొచ్చు. దీనికంటే కూడా మనం వినే దాంట్లో మనం మన కంట్రోల్ లేదు, ర్యాండమ్గా ఏదొస్తే వినాల్సిందే అన్నదే నాకు ఇష్టం అండి. అంటే మనకు సంబంధం లేకుండా ఏదొస్తే దాన్ని ఆస్వాదించడం, ప్రకృతి మనకి ఇచ్చింది మీకు చూడండి, సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది అందులో. దాని అది దానికి నేను రేడియో వాడతానండి. అదేంటంటే నేను రేడియో వినేది బెడ్ టైం, బస్ పడుకునే ముందు రేడియో ఆన్ చేస్తే అందులో ఏవో పాటలు వస్తుంటాయి, కొన్ని మాటలు వస్తుంటాయి, అవి ఏమొస్తాయి కూడా మనకి ప్రిడిక్ట్ చేయలేము. సో అట్లా విన్నంతసేపు విని ఆటోమేటిక్గా నిద్రలోకి జారుకోవడం, ఇది రేడియో వినేది ఎప్పుడంటే ఇప్పుడు నైట్ టైమ్స్ అండి. అది కూడా ఏంటంటే ర్యాండమ్గా అందులో ఏమొస్తుంది వినడం, అది త్యాగరాజ కీర్తన కావచ్చు, సినిమా పాట కావచ్చు, లేదా సంభాషణ కావచ్చు, ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు, ఇట్లాంటివి నేను వింటుంటానండి. బట్ నేను ఎఫ్ఎం జనరల్గా విన్నాను. నేను వినేదంతా కూడా ఆకాశవాణి ఈ కార్యక్రమాలు
0: మీడియం వేవ్ లోనే ప్రైమరీ ఛానల్
1: ఛానల్ ఇరుక్కున్న వాళ్ళందరూ ఎఫ్ఎం వింటుంటారు. నాకు ఎందుకో నాకు ఎఫ్ఎం బోర్ కొడుతుందండి. బట్ మీడియం వేవ్ లో నాకు ఎక్కడ ఏ ర్యాండమ్గా ఏ స్టేషన్ ట్యూన్ చేసినా నేను ఎంజాయ్ చేస్తానండి. ఇది కాకుండా రేడియో గార్డెన్ అనే ఒక అప్లికేషన్ ఉందండి, మొబైల్ ఫోన్లో ఉంది, ట్యాబ్లెట్స్లో ఉంటుంది. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేలాది రేడియో స్టేషన్లు అన్నింటిలోనూ మీరు ట్యూన్ చేయొచ్చు. ఒక వరల్డ్ మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్లో మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ రేడియో, అది కూడా నాకు ఇష్టమైనది.

0: ఇప్పుడు నేను ఒక 4-in-1 పెట్టుకున్నాను నా దగ్గర. దాంట్లో రేడియో, బ్లూటూత్ స్పీకర్, పెన్ డ్రైవ్తో ప్లే చేసే విధానం అండ్ క్యాసెట్, ఇవన్నీ కలిపి ఒక డివైజ్లో నేను కొనుక్కుని పెట్టుకున్నానండి. దాంట్లో నేను రేడియో వింటూ ఒక్కొక్కసారి రాత్రులు నిద్ర పట్టకపోతే రేడియో వినడం అనేది నాకు ఆలోచండి.
1: సార్, మా శ్రోతలకి, మా లాంటి బ్రాడ్కాస్టర్స్కి మీరు ఇచ్చే సందేశం?
0: నేను సందేశం ఇచ్చే టైప్ కాదండి నేను, ఎందుకంటే నువ్వు చెప్తే ఎందుకు వినాలి అనే పద్ధతి ఉంటుందేమో అని నాకు అనుమానం అండి. నేను జనాలకి నేను సలహాలు కానీ సందేశాలు కానీ మెసేజ్లు ఇట్లాంటివి నేను ఇవ్వనండి. నేను జనరల్గా మీ కార్యక్రమాల్లో ఎంటర్టైన్మెంట్ అనే వాల్యూ, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్లో కూడా ఎంటర్టైన్మెంట్ కలపడం అనేది మీరు చేసినంత వరకు ఆ కార్యక్రమం సక్సెస్ అవుతున్న భావం అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది కదండి, రీల్స్ చూసే యుగం ఇది. ఏది కూడా ఒక 20 సెకండ్ల కన్నా కాన్సన్ట్రేషన్ లెవెల్ ఉండనటువంటి ఈ యుగంలో మీ కార్యక్రమాలు నాకు టిపికల్గా మొదటి నుంచి నాకు అనుకునేది ఏంటంటే ఆకాశవాణి కార్యక్రమాలన్నీ కూడా అరగంట పావు గంట స్లాట్స్లో ఉంటాయి, కరెక్టేనండి?
1: కరెక్ట్.
0: మినిమం స్లాట్ ఏదండి అందులో?
1: 10 minutes, 5 minutes programs.
0: 5 minutes slot లో ఏమున్నాయండి ఇప్పుడు ప్రస్తుతం?
1: 5 minutes programs లో చిన్న lesson ఒకటి ఉంటుంది.
0: 1 minute 30 seconds slots మీరు క్రియేట్ చేసి చూడండి ఎక్స్పెరిమెంటల్ గా.
1: ఓకే.
0: ఆకాశవాణి 30 సెకండ్ల కార్యక్రమం అని ఏదైనా పెట్టి దాంట్లో మీరు ఏం చెప్తారో అది కామెడీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా న్యూస్ కావచ్చు, హెడ్లైన్స్ కావచ్చు, అట్లా ఏమైనా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తే అది ఎలా ఉంటుందో చూడండి.
1: తప్పకుండా సార్, హెల్త్ టిప్స్ చేసినప్పుడు లెస్ దాన్ 1 minute 1 minute లో డెఫినెట్ అది
0: శ్రోతల్లో కాన్సన్ట్రేషన్ స్పాన్ తగ్గిపోయింది కాబట్టి.
1: కానీ అది డీజెనరేటివ్ గా ఉంది సార్ ఆ ట్రెండ్, ఫోకస్ చేయలేకపోతున్నారు పిల్లలు ఎక్కువసేపు. సో
0: డీజెనరేటివ్ ఉన్నప్పటికీ కూడా మీరు గో విత్ ద ఫ్లో అనేది,
1: గో విత్ ద ఫ్లో అనొచ్చు,
0: సూత్రాన్ని అనుసరించి మీరు చేశారనుకోండి మళ్ళీ ట్రెండ్ మారచ్చు.
1: కరెక్ట్.
0: ఎందుకంటే ఏదైనా సరే ఒకే ట్రెండ్ కలకాలం ఉంటుందని నేను అనుకోనండి. ఒక ట్రెండ్ తర్వాత మళ్ళీ పాత ట్రెండ్ మళ్ళీ రిపీట్ అవ్వచ్చు, మళ్ళీ కొత్త పంతలు తొక్కుతూ ఉండొచ్చు. మార్పు అనేది కాలానికి సహజం కాబట్టి, కాలధర్మం. సో ఆ మార్పులో భాగంగానే మీరు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయాలని నా ఆకాంక్ష.
1: తప్పకుండా ప్రయత్నం చేస్తాం సార్. మీరు బాగా పాడుకుంటారు అని విన్నాను సార్.
0: నేను విన్నా రేడియోలో మాత్రమే ప్రసారమైనటువంటి లలిత సంగీతం చిత్తరంజన్ గారు స్వరపరిచిన ఆ పాట నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను శ్రోతల కోసం.

0: ఇది పాట అండి.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సమయం చాలా అమూల్యమైనది మా కోసం కేటాయించారు. మా శ్రోతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఒక రోజులో ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. మూడు ఛానళ్లు ఉన్నాయి సార్, ప్రైమరీ ఛానల్తో పాటు రెయిన్బో ఎఫ్ఎం, వివిధ భారతి. ప్రతి అరగంటకి కీరవాణి గారి పాట ఒకటి వెళ్తుంది. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఒకసారి మీ వాయిస్లో ఒక పాట వెళ్తుంది. ఈరోజు శ్రోతలతో పాటు మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.
0: సంతోషం అండి, ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ.

9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమం. ప్రముఖ సంగీత దర్శకులు గేయ రచయిత ఎంఎం కీరవాణి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా ఒక సందేశమిస్తూ అమిత్ షా, రాష్ బిహారీ బోస్ తన అసాధారణ వ్యవస్థాపక నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటానికి కొత్త శక్తిని అందించారన్నారు. ముగ్గురు తెలంగాణ వాసులతో సహా 66 మందికి రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు సాయంత్రం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. రాష్ట అవతరణ వేడుకలను పురస్కరించుకుని వచ్చే నెల 2 నుంచి ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతీ నది అంత్య పుష్కరాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. జూన్ 1 వరకు అంత్య పుష్కరాలు జరుగుతాయి. వరిధాన్యం కొనుగోళ్లు నెలాఖరుకు పూర్తి కావాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని 72 గంటల్లోగా కొనాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి బేసిన్లో ప్రతిపాదించిన సాగునీటి ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయాలని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్టంలో ఉచిత విద్యుత్తు రద్దులో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో నిర్వహించిన ఆసియా వ్యవసాయ, ఉద్యాన, ఆహార సాంకేతిక ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన స్టాల్ ద్వితీయ బహుమతి పొందింది. నిన్న జరిగిన ముగింపు కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ఉద్యాన శాఖ మంత్రి నారాయణ్ సింగ్ చేతుల మీదుగా రాష్ట ఉద్యానాధికారులు బహుమతిని స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

luistert naar Vivid Party FM. గుర్తుకొస్తున్నారు అలనాటి మేటి తారలు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మండే స్పెషల్, వెండి తెరపై సీతగా ఆమె నటన అజరమరం. ఆత్మీయ అనురాగాలు తట్టిలేపేలా సినిమా పాత్రల్లో ఆమె వదిలిన తీరు అద్భుతం. చెల్లెలి పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రస్, అందచందాలు, చలాకితనం, సౌమ్యతతో సహజ అభినయం, నడకలో నాట్యం, చూపుల్లో సుభాషితాలు పలికే ముఖ వర్చస్సు అన్నీ కలగలిపిన తెలుగింటి సుమవాహిని సినిమా నటి చంద్రకళ గారు. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో ఆమె జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల్లోని ఆనృత్యం లాంటి పాటలు విందాము.

సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఎస్ఎఫ్ఎం వివిధ భారతి మన వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు నటి చంద్రకళ గారి గురించి. అలనాటి మేటి నటీమణులలో ఒకరైన చంద్రకళ గారు తన మంచి నటనతో అప్పట్లో ప్రతి ఇంటి ఆడపడుచుగా పేరు తెచ్చుకున్నారు. మరి తనకు నటన పరంగా ప్రఖ్యాతుల పరంగా చెల్లెలి పాత్రలకు ఆమె జీవం పోశారు. అందుకే ప్రతి సినీ ప్రేమికులు తమ ఇంటి సోదరిగా వంచేసుకున్నారు. వాల్తీరులో పుట్టిన అమ్మాయి అయినప్పటికీ కన్నడలో స్థిరపడ్డప్పటికీ తెలుగు సినిమాల్లో తనదైన ప్రతిభతో పాత్రల్లో లేనివి అందరినీ మెస్మరైజ్ చేశారు.

నాటి చంద్రకళ రెండేళ్ల వయసులోనే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టి మంచి నర్తకిగా కూచిపూడి భరతనాట్యంలో మరి అనేక వేదికలపై ప్రదర్శనలు ప్రశంసలు పొందారు. 5 ఏళ్ల వయసులోనే తన మాస్టర్ సహకారంతో అద్భుత ప్రదర్శనలిచ్చి ఆకట్టుకున్నారు. ఆ పరంపరలోనే తన తండ్రిది కూడా మరి సినీ పరిశ్రమ ప్రముఖులు కావడంతో ఆమె ప్రదర్శనలు చూడటానికి సినీ ప్రముఖులు వచ్చేవారు ఆ రోజులు. అలా వారి కళ్ళకు చిక్కారు ఈ చక్కని అందాల నటి. అంతే, చూసిన తడుగుగానే సినిమాలు నటిస్తారా అని అడిగారట. అలా బాలనటిగా ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే చిత్రాల్లో నటించే అవకాశం వచ్చాయి. నీలగిరి చల్లగా నీ చూపు చక్కన అంటూ అవకాశాలు వెల్లువెత్తాయి.

సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ప్రఖ్యాత క్లాసికల్ డాన్సర్ ఉదయశంకర్ గారు వచ్చారట. ఆ కార్యక్రమంలో చంద్రకళ గారి ప్రదర్శన ఉందట. అయితే అంటే ఆమె క్లాసికల్ డాన్స్ అంటే ఎంత ప్రాచుర్యము ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పట్లో ఉదయశంకర్ గారు అంటే చాలా ఫేమస్ అనమాట. ఆయన పెద్ద పెద్ద కార్యక్రమాలకు తప్ప వేరే వాటికి వెళ్ళరనమాట. సో ఈ కార్యక్రమానికి వచ్చారంటే ఆమె ప్రదర్శన, ఆమె ప్రతిభ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొన్నాళ్ళ తర్వాత వారి కుటుంబం చెన్నైకి మారిందనమాట. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తన తండ్రి సినిమా వారితో పరిచయం కారణం చేత మరి ఆమెను చూసిన వెంటనే సినిమాలో నటిస్తారా అని చెప్పేసి అడిగారట. అడిగితే నాకు డ్యాన్స్ అంటే ఇష్టము, డ్యాన్స్ మాత్రమే వచ్చు, నాకు నటన రాదు అని చెప్పారట. కానీ మా తల్లిదండ్రులు నటించమంటే నటిస్తానని చెప్పేసి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. అలా ఆమె మొదటగా మరి తల్లిదండ్రుల ఇష్టంతో బాలనటిగా మొదటగా సత్యం సుఖమే సినిమాలో 1962 సంవత్సరంలో నటించారు. అలా మొదటి సినిమా అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెంటనే హిందీ సినిమాల్లో నటించే అవకాశం కూడా వచ్చింది. తన తండ్రి దర్శకత్వం చేసినటువంటి శ్రీ రామాంజన యుద్ధం సినిమాలో కూడా బాలనటిగా నటించారు చంద్రకళ. 1963 విడుదలైన ఈ సినిమా మరి డైరెక్ట్గా ఆమె నటిగా నటించారనమాట. 1963 చివరిలో కథానాయికగా అవకాశం వచ్చింది. నల్లవాడి అమ్మమ్మ అల్లరి పిల్లవాడి అని చంద్రకళ చాలాకితనంతో అద్భుతంగా నటించారు.

నీచే రీచే ఉంటుతాడే.

ಬರ್ತಾಡಿ ನನ್ನ ಮುಖ.

0: తిఖింగవే
1: అబోవాయి తాడిప్పుడు ఉండవే అబోవాయి తాడిప్పుడు ఉండవే మొదల కొడతాడు తుప్పులు

0: ఎక్కడే కోటి మూక ఉన్నదే
1: ఆనాడు నాకున్నా.

Porra!

0: ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: వివిధ భారతి మన కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు మన స్పెషల్లో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు మనం వింటున్నాం. వెనితెరపై బాలనటిగా బదులు కుమారి చంద్రకళగా పేరు మార్పు మాదిరిగానే అందరూ మెచ్చిన నటిగా మంచి గుర్తింపుతో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న సమయంలో 1965 విశాల హృదయాలు సినిమాలో ఎన్టీఆర్తో కలిసి నటించే గొప్ప అవకాశం వచ్చింది, అది కూడా సెకండ్ హీరోయిన్గా. ఇక ఆ సినిమా తర్వాత చంద్రకళ వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరీర్ పరంగా. ఎందుకంటే మరి తను వచ్చినటువంటి కొద్ది సమయంలోనే హీరోయిన్గా మంచి కథానాయికగా మంచి నటిగా ఎదుగుతున్న క్రమంలోనే 1-2 సినిమాల తర్వాత వెంటనే అగ్ర హీరోలతో కలిసి నటించే అవకాశం వచ్చిందంటే ఆమె అభినయం, ఆమె నటన, ఆమె ప్రతిభ, ఆమె యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలా ఇలా మరి పెద్ద పెద్ద నటుల చేత ఆకర్షించబడింది అనేది ఇక్కడ చాలా గొప్ప విషయం అన్నమాట. సో అంతటి ప్రతిభాశాలి చంద్రకళ గారు.

గురించి మెప్పించారు. 100కు పైగా సినిమాలతో తెలుగులో అగ్రహీరులైన ఎన్టీఆర్, ఈయన, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణమరాజులతో కలిసి నటించారు. అలాగే రామకృష్ణతో, చంద్రమోహన్తో, ఇలా చాలామంది హీరోలతో నటించారు. మంచి మంచి సినిమాల్లో నటించారు, మంచి గుర్తింపును సంపాదించుకున్నారు, మంచి నటనతో విశేష గుర్తింపు తెచ్చుకున్నారు, మంచి చిత్రాలతో నటన పరంగా తన అద్భుతమైన ప్రతిభ ద్వారా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆమె కెరీర్లో ది బెస్ట్ అండ్ మూవీస్ అండ్ ఎక్స్ట్రాడినరీ మూవీస్ అని చెప్పుకోవడానికి చాలా చాలా మూవీస్ ఉన్నాయన్నమాట. ఆమె నటించిన సినిమాల్లోని పాటలన్నీ కూడా దాదాపుగా అన్ని సూపర్ డూపర్ హిట్సే. అలాగే ఆమె పై చిత్రీకరించినటువంటి పాటలు కూడా అందరి హృదయాలను దోచుకున్నాయి. ఇక వీరందరికీ, అగ్రహీరులందరికీ మరి చెల్లిగా కూడా నటించి చిత్ర పరిశ్రమకి చెల్లిగా, ప్రేక్షకులందరికీ సోదరిమణిగా అంత గొప్పగా అద్భుతంగా నటించి అందరి హృదయాల్లో నిలిచిపోయారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చిత్ర పరిశ్రమలోకి యువ కథానాయికగా అడుగుపెట్టిన కొద్ది సమయంలోనే అగ్రహీరులైన ఏఎన్ఆర్, ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు, అలాగే చంద్రమోహన్, రామకృష్ణ ఇంకా ఇతర హీరోలతో కలిసి నటించే అవకాశాలు మెండుగా వచ్చాయన్నమాట. వానశ్రీ లాంటి హీరోయిన్లకు సమకాలీనులైనటువంటి చంద్రకళ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబులకు చెల్లెలుగా నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనూ. మరి ఆ పరిశ్రమ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. నటిగా తన నటన కూడా అలా వచ్చిన ప్రతి పాత్రకు జీవం పోసి ఆ పాత్రలు లీనమై నటించారు, అందరినీ ముగ్ధుల్ని చేశారు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: గుర్తు కోసం ఈ కార్యక్రమంలో అలనాటి మేటి తార చంద్రకళ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు చలనచిత్ర సంచలన సినిమా ఆల్ టైమ్ హిట్ దసరా బుల్లోడులో ఏనాడుకు మరుగులుగా నటించిన తీరు నభూతు నభవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆమె సినిమాలో క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక మానసిక సంఘర్షణ, తండ్రి ఒకవైపు, బావ పెళ్లి ఇదంతా, మరొకవైపు వానిసరితో ఆయన ప్రేమలు పడతారు. ఈమె క్యాన్సర్తో బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ రియల్ లైఫ్ కూడా. మరి ఈ సన్నివేశంలో ఆమె పండించినటువంటి నటన నిజంగా అందరినీ భావోద్వేగానికి లోను చేస్తుంది. ఇక్కడ ఈ సీన్ అయిపోయాక, అంటే సినిమా షూటింగ్ సమయంలో ఆమె చూసి, అంటే సెట్లో ఏఎన్ఆర్ గారు, ఏంటి ఇలా నిజంగానే క్యాన్సర్ వచ్చిందా నీకు అని అన్నారట. అంటే అంతలా పాత్రలు ఆమె లీనమైపోయి జీవించేశారు. కానీ ఇక్కడ ఒక సంఘటన, సినిమా జీవితంలాగే ఆమె నిజ జీవితంలో కూడా క్యాన్సర్తో బాధపడ్డారు.
2: పెళ్లి చూపులు చూడటానికి వచ్చావా? చూడు బావా, బాగా చూడు. నేను నీకు తగ్గట్టున్నానా బావా? అందరూ నేను చిక్కిపోయానంటున్నారు, కొందరు నాకేదో జబ్బు అంటున్నారు. మా నాన్న మాత్రం నాకే జబ్బు లేదంటాడు. ఒకవేళ ఉన్నా పెళ్లి చేస్తే తగ్గిపోతుంది అంటున్నాడు బావా. ఒకవేళ నువ్వు ఆ మాట చెప్పడానికే రాలేదు కదా.
3: నీకేమైనా మతి పోయిందా?
2: ఇప్పుడు కాదు బావా, మతి ఎప్పుడో పోయింది.
1: అంత అత్యద్భుతంగా నటించారు చంద్రకళ గారు. ఇక సతీ సుకన్య సినిమాతో ఎంట్రీ ఇచ్చి రెండో సినిమాతో పెద్ద కథానాయకులతో నటించే అవకాశం ఎవరికి దక్కలేదేమో, చంద్రకళ గారికి తప్ప అన్నట్లుగా ఆమె నటించారు. ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. ఇండస్ట్రీలో చేసిన సినిమాలు తక్కువ అయినా, ఆమెకున్నటువంటి లెంత్ తక్కువ అయినప్పటికీ గొప్ప పేరు సంపాదించుకున్నారు. అలాంటి నటన ప్రతిభ ఆమె సొంతం. ఎన్టీఆర్తో చెల్లెలుగాను, విశాల హృదయాల్లో, అలాగే తల్లా పెళ్ళామ, పవిత్ర హృదయాల సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి అప్పటి అగ్ర హీరోయిన్లకు ధీటుగా నటనతో సవాలు విసిరారు, విజయం సాధించారు. ఎన్టీఆర్ ఆమె నటనను చూసి బాగా ప్రోత్సహించి చాలా సినిమాల్లో, అంటే పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో కూడా నటించే సువర్ణావకాశం ఇచ్చారు. సినిమాలు కూడా విజయం సాధించడంతో దర్శకులు, నిర్మాతలు వరుస కట్టారన్నమాట. అందాల తార చంద్రకళ కోసం ఆడపడుచు సినిమాలు ఎన్టీఆర్ శోభన్ బాబులకు మరి సోదరిగా నటనపరంగా పంట పండింది. స్క్రీన్పై ఎంత అద్భుతంగా నటించడం అంటే నిజంగా అందరూ ఊహం చేసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. మరి హీరోయిన్గా కంటే కూడా ఆమె చెల్లెలుగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలు వదిలిపోవడం, ఆ పాత్రకు జీవం పోయటం ఆమె నైజం.

0: ఉద్యోగులకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఈ కార్యక్రమంలో అలనాటి మేటి తార చంద్రకళ గారి సినీ జీవిత విశేషాలు, అలాగే ఆమె నటించిన సూపర్ డూపర్ హిట్ మూవీస్ నుంచి ఆనుమత్య లాంటి పాటలు వింటున్నాం. ఇక ఆమె కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ గారిని కూడా ఒక మంచి ప్రస్థానం అని చెప్పుకోవచ్చు, సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. సూపర్ స్టార్ కృష్ణ చంద్రకళ కలిసి జోడీగా తెరకెక్కిన సినిమాలు చాలా వరకు సూపర్ హిట్స్గా నిలిచాయి. ఇంటింటి కథ, నమ్మక ద్రోహులు, పుట్టినీళ్ళు మెట్టినీళ్లు, అలాగే అన్నదమ్ముల సవాళ్ళు, కురుక్షేత్రం, మా ఇంటి వెలుగు, చెల్లెలి కాపురం, నేన, ఇన్స్పెక్టర్ భార్య వంటి పలు విజయవంతమైన సినిమాలు వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. నటనతో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇక హీరో శోభన్ గారు, శోభన్బాబు గారితో చంద్రకళ గారు కథానాయిక కంటే చెల్లిగా నటించిన సినిమాలు ఎక్కువ ప్రజాదరణ పొంది విజయం సాధించినవి కావటం విశేషం. ఆడపడుచు అంటే ఇలా ఉండాలి, అన్న చెల్లెళ్ళు అనురాగం ఇలా బృందావన తోటలో పూసే పువ్వుల మాదిరిగా ఉండాలి అనేంతగా తన పాత్రకు జీవం పోశారు.

అందాల నటులు శుభం బాబు, అందాల జాగలి చంద్రకళ, వీరిద్దరి కాంబినేషన్లో వీరిద్దరూ కలిసి నటించినటువంటి చాలా సినిమాలు కూడా అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన సినిమాలు కావటం చాలా చాలా విశేషం. అందరికీ మంచి పేరు వచ్చిందనమాట. చంద్రకళ గారంటే ఇలా ఉంటారు, ఆమె స్వతహాగా నాట్య కళాకారిణి కాబట్టి, స్వతహాగా మంచి ఫ్యామిలీ కాబట్టి మంచి సౌమ్యతతో ఉంటారు, మంచి ఎవరిని నొప్పించకుండా మనస్సుతో అనమాట. ఆమెకు తగ్గట్టుగా ఆమె ముఖ కవళికలు, ఆమె బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, ఆమె హృదయానికి తగ్గట్టుగా సినిమాలు రావటం, అవన్నీ కూడా అత్యంత ప్రజా

ఆలోచించారు. తన వెనకాల కూడా అన్ని కష్టాల కడలను చూశారు, కన్నీళ్ల సముద్రాలను చూశారు. అవన్నీ ఎవరికి చెప్పకుండా, అందుకే ఆమె వ్యక్తిగత జీవితం ఇంత అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా, సినీ ప్రస్థానం ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రస్తావన ఉండదు. సో అంత అద్భుతంగా నటించినటువంటి వీరి కలిగి వచ్చినటువంటి చాలా సినిమాలు, చక్రవాకం, కోడినాగు, కిలాడి బిల్లోడు, శాంతి నిలయం, మాతృ దేవత, దేశం అంటే మనుషులు, కన్నతల్లి, ఇద్దరు ఇద్దరే, ఇలా కొన్ని సినిమాల్లో మరి కథానాయకులుగా, హీరో హీరోయిన్లుగా, అన్నా చెల్లెలుగా నటించారు. ఆపాల గోపాలను అందుకున్నారు. అందాల జోడిగా వెండితెర మంచి నటుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం వెండితెర కావ్యం. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి కథ, కథానాయకులుగా, కథానాయికగా అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగినటువంటి వెండితెర కావ్యం సంపూర్ణ రామాయణం. ఈ సినిమాలు సీతాదేవిగా ప్రేక్షకుల్ని కాక ఇండస్ట్రీ మొత్తాన్ని ముద్దులు చేశారు. ఈ మూవీ ఓ సంచలనం. అప్పట్లో కొన్ని సంవత్సరాల పాటు జనజాతరల బళ్ళు, సైకిళ్ళు, కాలినడకన, ఇలా ట్రాక్టర్ల మీద ఇలా తండోపతండాలుగా వెళ్ళి ఎక్కడ సినిమా నడిస్తే అక్కడికి వెళ్ళి చూడటం గొప్ప విశేషం అన్నమాట. అంతలా మెస్మరైజ్ చేశారు, ఆ పాత్రలకు జీవం పోశారు. అంత గొప్ప సినిమా సంపూర్ణ రామాయణం.

0: మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో నటి చంద్రకళ సినీ జీవిత విశేషాలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారత కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में वर्ष 2026 के पद्म पुरस्कार प्रदान करेंगी. समारोह में उपराष्ट्रपति सीपी राधाकृष्णन, प्रधानमंत्री नरेंद्र

వినండి చూని ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మ అవార్డ్స్ అందుకోబోతున్న తరుణంలో పద్మ అవార్డ్స్లో మరి మంచి వైద్యాన్ని అందించి క్యాన్సర్ రోగుల పట్ల ప్రేమను దయను చూపి క్యాన్సర్ రోగాల యొక్క మూలాలను తెలుసుకొని ఎంతోమంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి విజయం సాధించినటువంటి ఒక ప్రముఖ అంకాలజిస్ట్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మరి ఈరోజు ఢిల్లీలో ఎంతో అట్టహాసంగా జరుగుతున్నటువంటి పద్మ అవార్డ్స్లో మరి ఎన్ని వచ్చే వివరాలు కూడా మాట్లాడుకుని మ్యాటర్లోకి ఎంటర్ అయిపోదాం. ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం 131 పద్మ పురస్కారాల్లో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీలుగా మరి ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుకలు జరగనున్నాయి. 113 పద్మశ్రీ పురస్కారాల్లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 11 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కనున్నాయన్నమాట. ఈరోజు వారు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి తరుణం, ఎంతో సంతోషంతో, ఎంతో ఆనందంతో, అలాగే ఉప్పొంగి హృదయంతో వెళ్ళి మరి ఆ అవార్డ్స్ని తీసుకున్నారనమాట. నిజంగా ఎంతో గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఒక రంగంలో మనం చేసినటువంటి కృషికి గాను సరే వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు, కానీ భారత ప్రభుత్వం మనల్ని గమనించి మన కృషిని మెచ్చుకొని మన కృషికి ఫలితంగా ఒక అవార్డ్స్ రావడం అనేది నిజంగా జన్మలో చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలి. నిజంగా ఇది ఒక గొప్ప శుభతరుణం అన్నమాట. ఆనంద భాష్పాలతో కళ్ళ నిండా ఉప్పొంగిన ఆనందంతో వెళ్ళి అవార్డ్స్ని తీసుకుంటారు. పైగా గౌరవనీయులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రావటం అనేది నిజంగా ఒక గొప్ప ఎసెట్, జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక గొప్ప శుభతరుణం తరుణం అనమాట. మరి ఇందులో మనకు తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. వారు ఈరోజు అందుకోబోతున్నారు. ఇందులో సైన్స్లో 3, వైద్య రంగంలో 2, కళారంగంలో 1, పాడి పశుసంవర్ధక రంగంలో కృషి చేసిన రామిరెడ్డి మామిడి వీరు పద్మశ్రీ అవార్డ్స్ను స్వీకరించనున్నారు ఈ సాయంత్రం అనమాట. మరి ఇందులో ఒకరు క్యాన్సర్ రోగుల పట్ల మరి విశేషంగా కృషి చేసి క్యాన్సర్ రోగాన్ని తగ్గించడం కోసం, తర్వాత క్యాన్సర్ రోగులకు నయం చేసి వారి కోసం ఉచితంగా ఒక వైద్యం చేస్తూ ఒక ఫౌండేషన్, స్వచ్ఛంద ఫౌండేషన్ ఏర్పాటు చేసి విశేషంగా కృషి చేసి మరి ప్రభుత్వాన్ని మెప్పించినటువంటి ఒక డాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఈరోజు మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్న ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. క్యాన్సర్ అంటే ఇది ఒక మాయరోగం, ఒక భూతం. వచ్చిందంటే వదలదు, శరీరం అంతా విస్తరించి కణజాలాలను నాశనం చేస్తుంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలను కోల్పోయారు. ఈ రోగం వైద్య శాస్త్రాన్ని శాసిస్తోంది. దీన్ని ఎలాగైనా అధిగమించాలని విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయలేకపోతున్నాం. అందుకే ఈ మాయ రోగం బారిన పడ్డ వ్యక్తులకు భరోసా కల్పించేందుకు, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను నిర్మూలించేందుకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఎంతో మందికి ప్రాణదానం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత హైదరాబాద్ వాసి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారి జీవితాన్ని స్ఫూర్తిగా ఈరోజు మనం తీసుకుందాం. మరి ఇలాగే ఈరోజు పద్మశ్రీ అవార్డులు అందుకోబోతున్న తెలుగు రాష్ట్రాల పద్మశ్రీ అవార్డీస్ అందరికీ కూడా అభినందనలు తెలుపుతోంది. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి గురించి చైతన్య స్ఫూర్తిలో చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇది ఒక మంచి సబ్జెక్ట్, అందరూ కూడా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. కానీ క్యాన్సర్ రోగం అనేది ఎంత మాయ రోగము, ఎంత మహమ్మారి అనేది, దీని మీద విస్తృతమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి క్యాన్సర్ రోగులలో ఒక భరోసా నింపుతున్నారు. ఎస్, మనం బ్రతుకుతాము, ఇది దీన్ని జయిస్తాము, ఎస్ నేను ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పేసి ఎంతో మంది రోగులకు ఆ రోగాన్ని నయం చేసి ఇంటికి హాయిగా ఆ ముఖంలో ఆనందాన్ని నింపుతూ మరి సంతోషంతో ఇంటికి పంపినటువంటి సందర్భం అన్నమాట. అందుకే ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి గాను భారత ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో జనత గ్యారేజ్ స్టూడెంట్ నెంబర్ వన్ అలాగే జనతా గ్యారేజ్ సినిమా నుంచి పాటలు విన్నారు. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందరపడవద్దని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశ ప్రతినిధులకు చెప్పారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కారాల కార్యక్రమంలో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అందజేస్తారు. ఈరోజు జరిగే మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీలతో సహా మొత్తం 66 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. మిగిలిన పద్మ అవార్డులను 2వ విడత పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో అందజేస్తారు. రేపు న్యూఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఆస్టేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వోంగ్,

0: జపాన్ విదేశాంగ మంత్రి తోషి మిట్సు మొటేగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాల్గొంటారు. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాల పురోగతిని సమీక్షించడంపై, అలాగే పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై ఈ నాయకులు తమ అభిప్రాయాలు పంచుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉమ్మడి పౌరస్మృతి పరిధి నుండి అన్ని గిరిజన సామాజిక వర్గాలను మినహాయించడానికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు రూపొందించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన జనజాతీయ సాంస్కృతిక సమాగమం సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, గిరిజనుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించామని, ఉమ్మడి పౌరస్మృతి వల్ల గిరిజనుల హక్కులకు ఎటువంటి భంగమూ వాటిల్లదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 28,000 కోట్ల రూపాయలుగా ఉన్న గిరిజన సంక్షేమ బడ్జెట్ను నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 1,50,000 కోట్ల రూపాయలకు పెంచినట్టు అమిత్ షా తెలియజేశారు.
1: नरेंद्र मोदी जी ने एक प्रकार से जनजाति कल्याण को आगे बढ़ाने का काम किया है. मैं आज इस मंच से इस जनजाति महाकुंभ को कहना चाहता हूं और नरेंद्र मोदी जी ने उसको 1,50,000 करोड़ तक बढ़ाने का काम.
0: निन्ना न्यू दिल्ली भारत मंटपनलो అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర వేడుకల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్కు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన స్నేహితుడని, మోదీకి తాను పెద్ద అభిమానినని చెప్పారు. అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంత పటిష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి ప్రేక్షకులు వినేలా అమెరికా రాయబారి తన ఫోన్ను మైక్రోఫోన్ వద్ద పెట్టారు. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటనలో ఉన్న తరుణంలో అమెరికా అధ్యక్షుడి నుంచి ఈ వ్యాఖ్యలొచ్చాయి. శనివారం ప్రధానమంత్రి మోదీని కలిసిన రూబియో నిన్న విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్తో సమావేశమయ్యారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాయిదా వేసింది. బక్రీద్ పండుగ సెలవు తేదీలో మార్పు వచ్చినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. సవరించిన పరీక్షా తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్టీఏ పేర్కొంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 2.61 రూపాయలు, అలాగే డీజిల్ ధర లీటర్కు 2.71 రూపాయలు పెరిగింది. గత 2 వారాల్లో ఈ ధరలు పెరగడం ఇది 4వసారి. ఈ సవరణతో ఢిల్లీలో ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 102.12 రూపాయలకు, డీజిల్ ధర లీటర్కు 95.20 రూపాయలకు చేరుకుంది. ఇరాన్తో 3 నెలలుగా కొనసాగుతున్న యుద్దంలో ఇప్పుడిప్పుడే ఎటువంటి పురోగతి లభించే అవకాశం లేదనే సంకేతాలిస్తూ, ఇరాన్తో ఎటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తొందర పడవద్దని తాను తన ప్రతినిధులకు చెప్పినట్టు అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తన పరిపాలనలో ఇరాన్తో కుదిరే ఎలాంటి భవిష్యత్ ఒప్పందంలోనైనా ఎటువంటి ఆర్థిక మినహాయింపులు ఉండవని, ఇది అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా హయాంలో జరిగిన ఒప్పందానికి పూర్తిగా భిన్నంగా ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒబామా కాలం నాటి ఇరాన్ అణు ఒప్పందాన్ని విమర్శించిన ఆయన, తాను ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా అడ్డుకుంటుందని, అలాగే బరాక్ ఒబామా రూపొందించిన ఒప్పందంతో దీనికి ఎటువంటి పోలిక ఉండదని చెప్పారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న ఒప్పందంలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, ఇరాన్ అణు కార్యక్రమంపై మరిన్ని చర్చలు జరపడం వంటి అంశాలున్నాయి. అయితే ఈ ప్రతిపాదిత ఒప్పందంపై రిపబ్లికన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది ఇరాన్ పట్ల చాలా ఉదారంగా ఉందని బహిరంగంగానే వాదిస్తున్నారు. ఈ ఒప్పందం ఒక తప్పిదమవుతుందని, సెనేటర్ టెడ్ క్రూజ్ అనగా 60 రోజుల కాల్పుల విరమణ అంటే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ద్వారా సాధించిందంతా వృధా అయినట్టేనని సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ రోజర్ వికెర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్లు ఇరాన్పై విస్తృతమైన దాడులు జరపడంతో పశ్చిమాసియా అంతటా ఘర్షణలు చెలరేగాయి. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులకు దిగింది. విప్లవకారుడు రాష్ బిహారీ బోస్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రాష్ బిహారీ బోస్ తన అసాధారణమైన సంస్థాగత నైపుణ్యాల ద్వారా స్వాతంత్ర్య పోరాటంలో సరికొత్త శక్తిని నింపారని కొనియాడారు. రాష్ బిహారీ ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్లను స్థాపించారని, అలాగే గదర్ ఉద్యమం ద్వారా విదేశీ గడ్డపై కూడా భారతీయులను సంఘటితం చేశారని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిళ్లు కూడా వేడిగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరిల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జమ్మూకాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, అసోం, మేఘాలయ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలోని తట్టెహక్కలు నదిలో నిన్న జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మరణించారు. నదిలో నత్తగుల్లలు సేకరిస్తున్న సమయంలో నీటి ప్రవాహం ఉధృతంగా రావడంతో వారంతా కొట్టుకుపోయారు. ఈ ఘోర ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ నది ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం రేపు న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: 102.8 MHz ವಿವಿಧ ಭಾರತಿ.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: The Indian Air Force invites applications for commissioned officers through AFCAD 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcad.edcil.co.in and take the first step toward the blue.
0: Bharati FM 102.8 MHz. Premium latest super hit songs. Mundaga Nari Nari Nadavumarare cinema kosam Yajin Nejar padindi.

0: షైలకు విజ్ఞప్తి సినిమా నుంచి ఇప్పుడు విందాం ఎఫ్ త్రీ మూవీ నుంచి. గానం రామ్ మిలియనా.
1: లేని లైఫ్ స్థానబాత్ డబ్బు పైసా ఉంటే లోకమంత పెద్ద డబ్బు.

0: సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిత్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. ఇప్పుడు వింటాం ది రాజాసాబ్ మూవీ నుంచి.
3: He got flow, we got style. Making move with a smile. Everybody's the bus side, watch out coming a vibe.

0: కార్తీక్ శ్రేయ ఘోషల్ పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
0: జస్ప్రీత్ జాజీ అరీటా పడిన సూపర్ హిట్ సాంగ్.

ఇవి ఇవాల్టి లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఆకాశవాణి వివిధ భారత్ కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాల భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఈ వారోత్సవాల సందర్భంగా ఈ నెల 31వ తేదీ వరకు మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి ధనసరి అనసూయ సీతక్క చెప్పారు. రేపు మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహించే 553 ఆర్టీసీ బస్సుల ప్రారంభోత్సవం, 27వ తేదీన సోలార్ ప్లాంట్ల ప్రారంభం, ప్రత్యేక సాధారణ సమావేశాలు, 29వ తేదీన ఇన్క్యుబేటర్ ప్రోగ్రాం, రుణమేళాలు, జీవనోపాధి యూనిట్ల ప్రారంభోత్సవాలు ఉంటాయని మంత్రి చెప్పారు. 30వ తేదీన అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా అక్షరాస్యత సాధించిన మహిళలను జిల్లా మండల స్థాయిలో సన్మానించనున్నామని, 31వ తేదీన ముగింపు కార్యక్రమం ఉంటుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బీజేపీ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తోంది. రాష్ట్ర బీజేపీ విభాగం తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా బస్సు యాత్రను ఈరోజు వికారాబాద్ జిల్లా కొలకచర్ల మార్కెట్ యార్డ్ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం చివరి ధాన్యం బస్తా వరకు కొనుగోలు చేయాల్సిందేనని రామచంద్రరావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కొలకచర్ల వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రామచంద్రరావు మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలు వెళ్తా ఉన్నాం, ప్రతి ఒక్క కొనుగోలు కేంద్రంలో కుక్కలు అట్టే బడి ఉన్నాయి. రైతులు 10-15 రోజుల నుంచి ఎదురు కాపా చూస్తా ఉన్నారు. ఎక్కడ బండి వచ్చి లిఫ్ట్ చేసేమని చెప్పి చూడాలని చెప్పి వారి యొక్క అమ్మడానికి పెట్టినటువంటి ధాన్యం అంతా కూడా అది అమ్ములు పోకుండా వాన్లో దర్చి టార్పాలిన్ లేక రైతులందరూ బాధపడతా ఉన్నారు.
0: ఈ యాత్రలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఖచ్చితంగా రైతుకు న్యాయం జరిగే వరకు, చివరి గింజ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది, వారి పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా రైతుల్ని మోసం చేసి దగా చేసి ఏ రాజ్యం కూడా నిలబడలేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ రైతు భోసా బీజేపీ భరోసా అని చెప్పేసి రైతుల పక్షాన నిలబడ్డాం, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.
0: బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, చేవెళ్ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఈటెల రాజేందర్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నదాతను మోసం చేస్తే ఊరుకునేది లేదని, బీజేపీ ఎల్లప్పుడూ రైతుల కండగా పోరాడుతుందని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. అదనంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట ప్రభుత్వం కోరినా కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రాష్ట ప్రభుత్వం రైతుల కోసం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని, 8,500 పైగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్న 8,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని యుద్ద ప్రాతిపదికన కొనుగోలు చేస్తామని కూడా ప్రభాకర్ చెప్పారు. రాష్ట ప్రభుత్వం మక్కలు వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాలలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్య ప్రజలపై భారం మోపుతున్నారని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. జిల్లాలోని దహేగాం మండలం కొంచెవెల్లిలో 46.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలోని 15 మండలాలకు గాను 11 మండలాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఉపాధి కూలీలకు అవసరమైన వసతులు కల్పించాలంటూ గ్రామీణాభివృద్ది శాఖకు ఆదేశాలు జారీ చేశారు. వరి ధాన్యం అమ్మకాల సెంటర్ల వద్ద రైతులకు అన్ని వసతులు కల్పించాలని, ప్రతి గింజ కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ఆదేశాలు జారీ చేశారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులను రక్షించుకునేందుకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాహుల్ సూచించారు. డాక్టర్ రాహుల్ ఆకాశవాణితో మాట్లాడుతూ,
3: గత కొన్ని వారాలుగా మనం అత్యధిక వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మన పశువుల్ని వేడి ఒత్తిడి అనగా హీట్ స్ట్రెస్ నుండి రక్షించుకోవడం అత్యవసరం. దానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు: తగినంత శుభ్రమైన మరియు చల్లటి త్రాగునీరు అందించాలి. జంతువులకు చల్లటి సమయంలో ఆహారం పెట్టాలి. అధిక ఎండ వేళల్లో మేపకూడదు, రవాణా చేయకూడదు మరియు పని చేయించకూడదు. నీడ, గాలి ప్రసరణ మరియు చల్లదనాన్ని కల్పించే ఏర్పాట్లు కలిగించాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYD ఫాలో కండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. జగిత్యాల జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా నమోదవుతుంది. నిన్న గరిష్టంగా ధర్మపురి మండలం బుద్దేశ్పల్లిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు చెప్పారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కోరారు. వడదెబ్బ తగిలినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స చేయించుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురి చేసే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పాయ్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం ఇన్సాన్పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఈరోజు సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బౌరావుపేట భీమారం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. కలెక్టరేట్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 పంచాయతీ కార్యదర్శుల బదిలీల కార్యక్రమాన్ని నిర్వహించారు. బదిలీల ప్రక్రియపై ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆయా కేటగిరీలకు ప్రాధాన్యతస్తూ బదిలీలు చేపట్టినట్టు కలెక్టర్ వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలియెస్టర్ వస్త్రోత్పత్తిదారులకు కార్మిక సంఘాలకు మధ్య కొత్త కూలీ రేట్ల ఒప్పందం కుదిరింది. సిరిసిల్ల పోలియెస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం భవనంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు ఒప్పంద పత్రాలపై పోలియెస్టర్ వస్త్రోత్పత్తిదారుల సంఘం, కార్మిక సంఘాల నాయకులు సంతకాలు చేశారు. కొత్త కూలీ రేట్లు 1వ తేదీ నుంచి అమలవుతాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలకు పర్యావరణ పరిరక్షణ హరిత కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్లాటినం సస్టైనబుల్ క్యాంపస్ పార్ట్నర్ జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల తిరిగి ప్రారంభమయ్యే రోజే ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ పుస్తకాల గోదాంలో జిల్లాకు చేరిన 193,000 పైగా పాఠ్యపుస్తకాల పంపిణీని బచ్చన్నపేట మండలంలో కలెక్టర్ ప్రారంభించారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని జూనియర్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల తొలి విడత జాబితాను విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు చెప్పారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 29వ తేదీలోగా రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. వరంగల్ ఎనుమామల వ్యవసాయ మార్కెట్కు ఈ నెల 27వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్టు మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు. రైతులు ఈ విషయాన్ని గమనించి తమ పంట ఉత్పత్తులను ఈ నెల 27వ తేదీ నుంచి 5 రోజుల పాటు మార్కెట్కు తీసుకురావద్దని ఆయన సూచించారు. మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ అనిల్ కుమార్ చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్ లో 30 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లల అర్హులని 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతి పథం విఏఓల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని 13 మండలాల్లో విఓఏలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమను సర్పుద్యోగులుగా గుర్తించాలని వారు కోరుతున్నారు. విశేషాలు మరొకసారి. మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈరోజు 8,000 గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట రైతాంగానికి భరోసా కల్పించేందుకు రైతు భరోసా యాత్రను బీజేపీ రాష్ట శాఖ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. రాష్టంలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ショータイム。イギリアビマン FM 102.8 メガヘッツ。ショータイムにまりげプレッシャーのコミュニケンカサマーでのデルセーヴェンティネ04023240858ファイトナバークワーサーチェンディ。వింటూ వినోదాలు బింగాలస్గా తేలిపోదాం. మంచి మంచి సమాధానాలు, మంచి మంచి ప్రశ్నలు మీకోసం రెడీగా ఉన్నాయి. మీరు కూడా రెడీగా ఉండండి సమాధానం చెప్పడానికి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినటువంటి షూటింగ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో మరి శ్రోతలు మీకు ఇంకా ఆన్సర్ తెలిస్తే వెంటనే ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. అలా ఆర్డర్ పాటిస్తే తప్పకుండా అందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాము. ప్రశ్న వచ్చేస్తుంది, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే చెప్పిన నెంబర్కి, అంటే 04023240858 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో మీరు విన్న పాట అల్లరి ప్రేమికుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సూపర్ హిట్ సాంగ్ అది. గీత రచన సిరివెన్న సిద్ధరామ శాస్త్రి, సంగీతం ఎం కేర్ వాణి. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న మంచి ప్రశ్న అనుకుంటున్నాను, కాంప్లికేటెడ్ గా ఉందా అనే ఆలోచన వస్తుంది. ఎందుకంటే మరి చాలా మంది శ్రోతలు దాదాపు ఒక 50-60-70 మంది దాకా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం అడిగినటువంటి ప్రశ్న, తాళం పెట్టిన దోషం ఏ దేశాన్ని అని పిలుస్తారు, తాళం పెట్టిన దేశం అని ఏ దేశాన్ని పిలుస్తారు అని మనం ప్రశ్న చేస్తాం. మరి దీనికి సరైన సమాధానంగా అయితే ఎవరు కూడా చేయలేదు, ఒక్కరు తప్ప చాలా మంది శ్రోతలు పార్టిసిపేట్ చేశారు షోలో. సో వారందరికీ ముందుగా థ్యాంక్స్, ఎందుకంటే మనం చెప్పినటువంటి ఆర్డర్ వారందరూ కూడా తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ముందు ఆన్సర్, తర్వాత పేరు, ఊరు పేరు టైప్ చేసి కరెక్ట్గా ఎవరు చేశారు ఏంటి అనేది మనకు స్క్రీన్ మీద ఈజీగా ఉంటుంది చదవడానికి. సో కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు మాత్రం కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇంకా ఎవరు కూడా సరైన ఆన్సర్ చేయలేదు. కారణం ఏంటంటే మరి వారికి దొరకలేదో ఏమో, లేకపోతే మరి ఏ అనేది వచ్చింది కాబట్టి టకటక చకచక ఎంత స్పీడ్గా అంటే అంత స్పీడ్గా ఆన్సర్ చెప్పేస్తూ ఉంటుంది అది. కానీ కొన్ని కొన్నిసార్లు దాని మీద పూర్తిగా ఆధారపడటం కాకుండా కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఎనీహో మరి ఒక్కరు మాత్రం చెప్పారు వీరికి స్పెషల్ కంగ్రాచులేషన్ చెబుతోంది వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మరి సరైన సమాధానం బోలీవియా. సో ఇదన్నమాట ల్యాండ్ రాక్ ల్యాండ్ లాక్ కంట్రీ ఏది అనేది దీనికి సమాధానం అన్నమాట ఇది. సో మరి బొలీవియా అనేది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, వీరికి ప్రత్యేకంగా అభినందన తెలుపుతున్నాం. మరి మరొక ప్రశ్న వచ్చేస్తుంది, చాలా మంది శ్రోతలు చాలా ఉత్సాహంగా షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సరే అయితే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? ప్రశ్న మరొకసారి, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత? మీకు కాస్త తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. పాట అయిపోయే లోపు

శ్రోతం కార్యక్రమంలో మీరు విన్న ఆ సూపర్ హిట్ సాంగ్ భారతీయ సినిమా కోసం హరిహరన్ హరిణి పాడింది. కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని మనం ప్రశ్న వేసాం. దీనికి సరైన సమాధానంగా ఇంటర్వ్యూలు పంపించారు. మరి వారిని అందరి పేరు చదివే ప్రయత్నం చేస్తాం. సులోచన కరీంనగర్ తర్వాత చిలకవ నారాయణ అనసూయ యమనంపే యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, మేడిపల్లి శ్రీ తేజ శ్రీరామ్ హంపాపురం విలేజ్ నుంచి వీరు చిరంజీవి నాగభూషణ్ ఇంకా నారాయణ స్వామి, ముదర పోచంపల్లి ఎలగంతల మార్కెండ్ లక్ష్మి, వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఆర్మూరు ప్రేమనాథ్ కళావతి, ద్రోణంరాజు సూర్యశ్రీ ఫ్రమ్ కౌకూరుండి, గజ్వేల్ నుంచి శరీర వెంకటేశం సుమారాం ప్రసాద్ రామ్ చరణ్, హైదరాబాద్ నుంచి బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ,

అదే కర్నూలు నుండి ఫిర్యాదుగూడెం నుంచి శ్రీనివాస్, జితేందర్ దీకంపల్లి నుంచి దస్తగిరి ఫ్రమ్ పుదుటూరు నుండి, ముసఫర్పేట్ నుంచి ఎం నరేష్, రోజ శిరీష, ఓంకార్ లక్ష్మీనారాయణ, ఇంకా పాలెం పోలయ్య అలగడ నంద్యాల జిల్లా నుండి, ఓల్డ్ సిటీ శివగంగ నుంచి ధనరాజ్ సుమిత, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి, నార్కట్పల్లి మండలం నిర్మాణి గ్రామం నుంచి పుణ్య వెంకటేశం హేమలత వారి కుటుంబ సభ్యులు, తర్వాత అప్పలరాజు పెడ నుండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి ఇక్కడ సత్య సుమిత, సంతోష్ కుమార్, నితి సంతోషిణి, కృష్ణకుమార్ ఫ్రమ్ ఖమ్మం, పోలపల్లి శ్రీనివాస్, ఓదిల భూమయ్య సిరిసిల నుండి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎంఎల్ఏ యశోద, గంగారెడ్డి ఆదిలాబాద్ నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, బొమ్మిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమలగుర్తి నుంచి, పద్మ నాగ కుమార్ ఫ్రమ్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, హర్షిణి హైదరాబాద్ జూబిల్స్ నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, రాకేష్ ఫరీద్ నందిపేట నుండి, వీరు బి దివాకర్ ఉమ్మడి నుండి, మొహమ్మద్ జైనుద్దీన్, అలాగే అనిత ఫ్రమ్ గజ్వల్ నుంచి వీరంతా కూడా సరైన సమయం పంపించారు. ఇన్ టైంలో, మరి ఇన్ టైంలో కాకుండా తర్వాత కూడా చాలా మంది ఆన్సర్ చేశారు. వీరందరికీ అభినందన తెలుపుతుంది ఎఫ్ఎం విద్ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ విద్యుత్ భారతి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చరణం వచ్చేస్తుంది, ఒక పాటకు సంబంధించి. అది ఏ చిత్రం నుంచి అనేది ప్రశ్న అన్నమాట. సో సరిగ్గా వినండి, పాట వచ్చేస్తుంది, చరణం మాత్రమే.

ఆ పాట ఏ సినిమాలోనిది మీకు ఇంకా తెలిస్తే వెంటనే 04023240852 నెంబర్కు వాట్సాప్ చేయండి.

షూటింగ్ కార్యక్రమంలో పేర్కొన్న ఆ పాట ఆమె సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగలగీతం అది. సాహిత్యం భూమచంద్ర, సంగీతం విద్యాసాగర్. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, ఒక పాటలోని చరణం వినిపించాము, ఆ చరణానికి సంబంధించినటువంటి ఆ పాటకు సంబంధించినటువంటి చిత్రం ఏంటి అని మనం ప్రశ్న వేశాము. అయితే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు సమాధానం రాలేదని కాదు, మీకు దొరకలేదు అనేది. సో చాలా సంక్లిష్టమైనటువంటి ప్రశ్న వేశానేమో అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మీరు పాటల ప్రియులు, చాలా ఏళ్ళ నుంచి దశాబ్దాలుగా రేడియో వింటున్నారు కాబట్టి అన్ని పాటలు మెమరీలో ఉంటాయి కాబట్టి అలా కొంచెం ప్రయత్నం చేశాను. అయితే ఎవరు కూడా సరైన సమాధానం చేయలేదు. మరి చాలామంది శ్రోతలు మాత్రం షోలో చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, సో హ్యాపీ. బట్ సమాధానం చేయలేదు ఎవరు కూడా. సమాధానం ఏంటి అంటే ఆ పాటకు సంబంధించిన చిత్రము బావా మరదలు, బావా మరదలు సినిమా నుంచి ఆ పాట అన్నమాట. ఒకసారి మనం ప్లే చేస్తాను.

ఎయిటీస్, రైటీన్ ఎయిటీస్ పిగ్మెంటోసా, సరిగ్గా వినండి, రైటీన్ ఎయిటీస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మళ్ళీ ఒకసారి చదువుతా, రైటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి.

కృష్ణ సంబోధనం చెప్పిన వాళ్ళు, శ్రీని సంబోధనం చెప్పిన వాళ్ళు హైదరాబాద్ బోరంపేట నుంచి, సంతోష్ ప్రియ ఇంటర్వ్యూ పంపిన వాళ్ళు జితేందర్ ఫర్మ దీకంపల్లి కింద నుంచి, అలాగే మరొక శ్రోత వరంగల్ నుంచి ఊర్మిళ సతీష్, ఇంకొక శ్రోత సింబల్ ఇచ్చారు, వీరు కూడా వీరి పేరు సంతోష్, అడ్రస్ తెలియదు. సో సరైన సమాధానం అది సింబల్ ఇచ్చిన కూడా కరెక్ట్గా పోయి పంపారు. పోలిపల్లి శ్రీనివాస్ వదల భూమి సిరిసిల్ల నుంచి, తర్వాత మహాలక్ష్మి ఫ్రమ్ యాప్ర నుంచి, ఎం నరేష రోజా శిరీష ఓంకార్ వీరు, లక్ష్మి నరసింహ కూడా కరెక్ట్ ఆన్సర్, ఓల్డ్ సిటీ శివగంగ నగర్ నుంచి ధనరాజ్, తర్వాత డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, నాగరికర్ల నుండి కె దుర్గాదేవి అనే గౌతమ్ శ్రీశైలం, గణేష్ వేదవతి హైదరాబాద్ నుండి, శేర్ల వెంకటేశం సుగుణ రామప్రసాద్ రామచరణ్, నిజామాబాద్ వికీ బజార్ నుంచి మురహరి యశోద, తర్వాత బ్రహ్మయ్య కర్నూల్ నుండి, అప్పలరాజుపేట నుండి, భూమిదేవి లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమనగుడి గ్రామం నుంచి, బి దివాకర్ ఉమ్మడి నుండి, దస్తగిరి సందీప్ పెద్దటూరు కడప జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ నంద్యాల జిల్లా నుండి, చోడవరపు లక్ష్మీ శశాంక్ గాయత్రి విస్తృత మహాద్యుతి సంవృతి మహాద్యుతి గీతనగర్ హైదరాబాద్ నుండి, నందిపేట నుంచి వెంకటేష్, తర్వాత ఎస్ వీరు కరెక్ట్గా పంపలేదు, నాగర్కర్నూలు జిల్లా నుండి నేదురు కళ్యాణ్ చారి కల్వకుర్తి వారిది, అలాగే రాకేష్ ఫరీదా నందిపేట నుంచి, కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ట సతీష్ సుమత సంతోష్ కుమార్ నితి సంతోష్ని, కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం నుండి, తర్వాత వీరు అనితం ఫ్రమ్ గజ్వేల్ నుండి, కొండారెడ్డి సీతవటం నుంచి ఒక అంశం ఇచ్చారు, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, గంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లా నుండి, పద్మజ నాగకుమార్ మలాపూర్ హైదరాబాద్ నుంచి, తర్వాత భాను మియాపూర్ నుండి, కార్తీక్ నోముల రంగారెడ్డి జిల్లా నుంచి, ఎంఎస్ఆర్సి మూర్తి సైనిక్పూర్ నుండి, తర్వాత మరొక శ్రోతలు రంగ హైదరాబాద్ నుండి, సతీష్ శాంతి రిషిత సుచిత సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, వీరంతా కూడా ఇన్ టైంలో సరైన సమాధానం పంపారు. వీరందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం విత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రశ్న ఆన్సర్ ఏంటి అంటే, రెటినైటిస్ పిగ్మెంటోసా అనే వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సంబంధించింది అంటే కళ్ళు, ఐస్, ఇలా రకరకాల కంటికి సంబంధించింది చెప్పేసి రకరకాలుగా ఆన్సర్ ఇచ్చారు. ఏది ఏమైనా కూడా కార్యక్రమంలో పాల్గొని సరైన సమాధానం పంపి మీరు ఉత్సాహంగా ఉంటూ మాలో ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నందుకు మీరందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, అదేవిధంగా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇన్ టైంలో పంపుకున్న తర్వాత కూడా చాలామంది పంపారు, అవి కూడా కరెక్ట్ ఆన్సర్స్, వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఇది ఇవాళ్టి షో టైం కార్యక్రమం.

మెగాహెర్ట్స్ స్టూడియోలో సమయం 2:15 దాటి 48 సెకండ్లు. ఇప్పుడు వింటాం శక్తిశీలి. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. ఈరోజు ఒక విక్టరీ సాధించిన రోజు, ఒక అమ్మాయి. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం, సరిగ్గా ఇదే రోజు, ఒక 14 ఏళ్ల బాలిక, 9వ తరగతి చదివే ఒక అమ్మాయి. కఠోర సాధన, అతిపెద్ద సాహసం, ప్రపంచంలోని అతి ఎత్తైన శిఖరం చేరి 3000 జెండను ఎగరవేసి అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అతిపిన్న వయస్కురాలు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించి అతి తక్కువ వయసు గల వారిలో ది ఎవరెస్ట్ అని చరిత్రను లిఖించుకున్న యువ మహిళా శక్తి గురించి తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో.

ప్రీమియం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది గీత రచన శ్రీమణి సీతారామ శాస్త్రి, సంగీతం దేవ. మన వీటిలో శక్తిశీలి అతిపిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన బాలికగా చరిత్ర సృష్టించిన విజేత పేరు పూర్ణ మాలావత్. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం ఫాకల్ గ్రామానికి చెందిన గిరిజన వ్యవసాయ కుటుంబంలో జన్మించిన సాహసి ఆమె. ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన నాటికి 9వ తరగతి చదువుతున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమె విద్యాభ్యాసం చేశారన్నమాట. నిజం చెప్పాలంటే విద్యార్థి దశలోనే లక్ష్యాలు పురుడు పోసుకుంటాయి. అలా తనకు కూడా ఎవరెస్ట్ని చేరాలనే సంకల్పం పెట్టుకుని కఠోర సాధన చేశారు పూర్ణ మాలావత్.

నిజానికి పర్వతారోహణ చేయాలంటే చాలా ధైర్యం, ఆత్మవిశ్వాసం, మనోనిబ్బరం, సంకల్పం, పట్టుదల, గట్టి నమ్మకం, నిరంతర కఠోర సాధన ఇవన్నీ

పరీక్షలు నెగ్గారు. ఇలాంటి ఆసక్తికర అంశాల గురించి ఆలోచనలు వస్తున్నాయి కదా? ఎస్, నాకు కూడా వస్తున్నాయి. ఆ వివరాలు కూడా చెప్తా వింటూ ఉండండి ఎఫ్ఎం వివిత్ భారతి.

శక్తిశీలి కార్యక్రమంలో పెరిగిన పాట జల్సా సినిమా నుంచి కేకే పాడింది. మనం వింటున్నాం శక్తిశీలి. ఇది మీ అభిమాన ఎఫ్ఎం విద్యుత్ భారతి 102.8 మెగాహెర్ట్స్. ప్రతి సంవత్సరం మాదిరిగానే హైదరాబాద్ కేంద్రంగా ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ కంపెనీ వారు రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఆ సమయంలో 3 ఏళ్లుగా ఆ సంస్థ వారు భువనగిరిలో రాక్ క్లైంబింగ్ లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారనమాట. ఆ సంవత్సరమే అంటే 2014 సంవత్సరంలో పూర్ణ మాలావత్ చదువుకుంటున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓపీ ఎవరెస్ట్ అంటూ ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనమాట. అంతే అలా ఆ శిక్షణలో 150 మందిలో 20 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిస్తే అందులో పూర్ణ మాలావత్ ఒకరనమాట. అలా ఎవరెస్ట్ శిఖర ప్రయాణానికి అంకురార్పణ జరిగింది. ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి, చెప్తా వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాలను

FM 102.8 MHz. ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే మే 25 ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి అతి పిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరిన సందర్భంగా చరిత్ర సృష్టించిన ఆ రోజును మరి గుర్తు చేసుకుంటూ సరిగ్గా ఇదే రోజు కాబట్టి ఆ సాహసికరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్లకు స్ఫూర్తిగా మార్గదర్శకురాలుగా ఆమె చేసినటువంటి సహం నిజంగా సాహసం ఎందుకో స్ఫూర్తి అనమాట మాలవత్పూర్ణ. ఆమె మరి ఇంతమందిలో 25 మందిని సెలెక్ట్ చేశారు. మరి 25 మందిలో కొన్ని పర్వతాలను నిర్వహించారు. కొన్ని పర్వతాల తర్వాత మరి వీరిద్దరిని అంటే చాలా యాక్టివ్గా వీరు చేస్తున్నటువంటి ఆ సాహసం గుర్తించి ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఆ ఇద్దరిలో మాలవత్పూర్ణతో పాటు ఎస్ ఆనంద్ కుమార్ అనమాట వీరిద్దరూ కలిసి సాహసయాత్రను చేపట్టారు. ఆనంద్ కుమార్ ఏమో ఖమ్మం జిల్లా చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన లక్ష్మీ కొండలరావు దంపతుల కుమారులు అనమాట. అయితే మరి ఆయన బైపీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. స్వచ్ఛంద సంస్థ స్పైరోస్ పర్వతారోహణలో శిక్షణ ఇచ్చే ట్రాన్సెండ్ అడ్వెంచర్స్ సంస్థలతో కలిసి ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వీరంతా నడుం బిగించారనమాట. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థులకు మరి వీరిద్దరికి స్పెషల్గా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక అంటే స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ఎంత శిక్షణ తీసుకున్నా కూడా పర్వతారోహణ అధిరోహించిన వారు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైతే ఇంతకుముందు ఎవరైతే అధిరోహించారో వారి యొక్క అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పంపించాలి. ఎందుకంటే పిల్లలకు అడిగారు వీరితో పాటు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు కూడా వీరితో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేశారు. అయితే మరి ఈయన మాత్రం అతి చిన్న వయస్కురాలుగా చరిత్ర సృష్టించారనమాట. సో వీరితో పాటు వాళ్ళందరూ వెళ్ళారు. అయితే వారందరితో కలిసి మంచిగా శిక్షణ తీసుకుని అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఈ సాహసానికి నడంబిగించారు, తొలి అడుగు వేశారు. అది 2014 ఏప్రిల్ 4. మరింత సమాచారం ఇదే అంశం గురించి మాట్లాడుకుందాం. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి 102.8 MHz.

0: శైలజారెడ్డి అల్లుడు సినిమా నుంచి సత్యయామిని పాడిన పాట విన్నారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
0: సరిగ్గా ఇదే రోజు మే 25న 12 సంవత్సరాల క్రితం అతి చిన్న వయస్కురాలైన ఒక అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చరిత్రలు ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించారు, ఒక పేజీని క్రియేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను గుర్తు చేసుకుంటూ మిగతా వాళ్ళకి స్ఫూర్తిగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఒక శిఖరాన్ని ఎక్కాలి అంటే దానికన్నా ముందు వారి యొక్క ప్రతిభ ఏంటో తెలియాలి కాబట్టి వారికి ముందు అంటే వీరిద్దరూ అంటే తెలంగాణ నుంచి 9 మందిని సెలెక్ట్ చేసి తెలంగాణ నుంచి ఇద్దరు సెలెక్ట్ అయ్యారనమాట. మరి ఈ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించే కన్నా ముందు వీరు ఏం చేశారు, ఎలా వీరు చేయగలరు అని శిక్షకులకు కానీ ఆ సంస్థలకు కానీ ఎలా వీరిపై నమ్మకం కలిగింది అనేది ఒక ప్రధాన అంశం అన్నమాట. అయితే 20 మందిని మౌంట్ రైనాక్ పర్వతం అంటే 17,000 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఒక శిఖరాన్ని అధిరోహించడానికి తీసుకువెళ్తే అక్కడ మరి వీళ్ళు ప్రతిభ కనపరిచారు, 9 మందిని తీసుకున్నారనమాట. ఆ 9 మందిలో మన ఇద్దరన్నమాట పూర్ణ అండ్ ఆనంద్ వీళ్ళని ఎంపిక చేశారు. ఎంపిక చేసిన తర్వాత మరి వీరిని అక్కడికి తీసుకెళ్ళారు, సరైన శిక్షణ కూడా ఇచ్చారు. అందులో శిక్షణలో భాగంగా ఏంటంటే మరి అంతకుముందుకు మనం అనుకున్నది ఇందాక అంతకుముందుకు ఎవరైతే శిఖరాన్ని చేరారో వారి యొక్క అనుభవాలు వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఉద్దేశించి మరి అప్పటికే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి బి శేఖర్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇప్పించారనమాట. ఎవరెస్ట్ చోయి తర్వాత శిష పమ్మ శిఖరాలను 4 నెలలు అధిరోహించిన తొలి భారతీయునిగా ఖ్యాతిగాంచినటువంటి శేఖర్ బాబు నేతృత్వంలో వీరికి శిక్షణ ఇప్పించారు. వారితో పాటు ఇంకా కొంతమంది పర్యవేక్షించారనమాట. వీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు, ఏంటి వీరి యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా వారి నేతృత్వంలో జరిగాయన్నమాట. సో అవన్నీ సిద్ధం చేసుకుని మరి వీరి యాత్ర మొదలుపెట్టారు. అలా యాత్ర మొదలుపెట్టిన వాళ్ళలో మరి అంటే చిన్న వయస్కురాలుగా ఎలా రికార్డులకు ఎక్కారు వరల్డ్ వైడ్గా అని అంటే అంతకుముందుకి నేపాల్లో 16 సంవత్సరాల బాలిక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఒక రికార్డు క్రియేట్ చేశారనమాట. మరి ఈమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నాటికి ఆమె వయసు ఎంతంటే 13 ఏళ్ళ 11 నెలలు అనమాట, అంటే ఇంచుమించు 14 సంవత్సరాలు అనమాట. అయితే ఈ యాత్ర విజయవంతంగా పూర్తయినందున పూర్ణ మరి అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లుగా వ్యక్తిగా మరి ఆమె చరిత్రను సృష్టించారు. భారతదేశం అంతా గర్వించిందనమాట, తర్వాత ప్రపంచం అంతా కూడా హర్షించిందనుకోండి, అభినందన తెలిపిందనుకోండి. మరి అక్కడ కూడా ఆగిందా అంటే ఇంకా చాలా చాలా శిఖరాలు అధిరోహించారు, అవి కూడా చెప్తాను, వింటూ ఉండండి.

0: ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని ఆరోహించి చరిత్ర సృష్టించిన పూర్ణ మాలావత్ జీవిత విశేషాలు, అలాగే తన జైత్రయాత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా మరి ఆమె యాత్ర 52 రోజుల పాటు సాగింది. సరిగ్గా ఇదే రోజు May 25, 2014 రోజు అనుకున్న సమయం కంటే ముందుగానే ఎవరెస్ట్ శిఖరాన్ని చేరి అక్కడ ముందుగా 300 పతాకాన్ని ఎగరవేశారు. ఆ తర్వాత తాను చదువుతున్నటువంటి స్కూల్ పాఠశాల సంబంధించినటువంటి జెండాను కూడా పాతారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, తర్వాత పేదల ఇంకా కొంతమంది వ్యక్తుల యొక్క చిత్రపటాలను అక్కడ ఉంచి జాతీయ గీతం కూడా ఆలపించి మరి దేశభక్తిని చాటారు. అలాగే అక్కడితో ఆనకుండా ఆమె ఎవరెస్ట్ను జయించిన తర్వాత 7 ఖండాల్లో 7 శిఖరాలను కూడా అధిరోహించి ఒక హిస్టరీని క్రియేట్ చేసుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తి. ఆమె ఒక అమ్మాయి, పైగా ఇంకా పరిపక్వత చెందినటువంటి మనసు అన్నమాట. అయినా కూడా ధైర్యశాలిగా అందరి ప్రోత్సాహంతో శిఖరాన్ని చేరినటువంటి సందర్భంగా ఈరోజు ఆ రోజు కాబట్టి మరిన్ని సాహసాలు చేసి మరిన్ని రికార్డ్స్ నెలకొల్పాలని కోరుకుంటుంది వివిధ్ భారతి FM 102.8 MHz.

ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 3 గంటలు దాటి 18 సెకండ్లు. ముంబై నుంచి రిలైపుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ మిమ్మల్ని పలకరిస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి.

Πεντάρα. पिटारा में आज सेहत

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో గౌరవనీయులు భారత రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే తొలి పౌర సత్కార మహోత్సవంలో 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను ప్రదానం చేసే ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి

0: विधिक सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-toj.in से प्राप्त कर सकते हैं।
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అంశాలపై హైదరాబాద్ లో తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో అతి తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రోజు సచివాలయంలో మహిళా వారోత్సవాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బటన్ నొక్కి వర్చువల్ గా 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళా శక్తి సూపర్ బజార్లో మహిళలు పెట్టుబడి పెట్టి నాణ్యమైన ఉత్పత్తులకు వాటిని చిరునామాగా మార్చాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: మారుమూల గ్రామాలలో ఉన్న మహిళలు ఆర్థికంగా నిలబడాలి అని ఆర్టీసీ బస్సులు కావచ్చు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కావచ్చు, పెట్రోల్ బంకుల నిర్వహణ కావచ్చు, ఇప్పుడు 5 లక్షలు ఉన్న మీ బ్యాంక్ లింకేజ్ ఈ రోజు నుంచి 10 లక్షలకు పెంచుకోవడం జరుగుతుంది. 30,472 కోట్ల రూపాయలను ఇప్పటికి మీకు బ్యాంక్ లింకేజ్లు ఇవ్వడం జరిగింది.
0: ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కారా వేణుగోపాల్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఆర్ఎఫ్సీ సీఎండీ మనోజ్ కుమార్ దుబే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు సమక్షంలో ఢిల్లీలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. 20 ఏళ్ల కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్దతిలో రుణ సౌకర్యం కల్పించనున్నారు. ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, నగరం వేగవంతమైన అభివృద్దికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని చెప్పారు. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, తాగునీటి అవసరాలపై హైదరాబాద్ లోని సచివాలయంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి బోసు రాజులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి, రాయచూర్ ఎంపీ జి కుమార్ నాయక్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో కృష్ణానదిపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణం, సాగునీటి తాగునీటి ప్రాజెక్టులపై సాంకేతిక అంశాలను విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, వారం రోజుల్లో వరి ధాన్యం కొనుగోలు చేస్తామని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ఇచ్చారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంత్రి ఆకాశవాణితో మాట్లాడుతూ,
2: ఎక్కువ గోడౌన్ స్పేస్ తీసుకోవడము, హమాలీలు పెట్టడము, ఎక్స్ట్రా లారీలు ఈ రోజు మాట్లాడడం జరిగింది. 75 లారీలు ఇంకా ఎక్కువ పెట్టడం జరుగుతుంది. రైతులందరూ కూడా ఎక్కడ కూడా ఆందోళన పడేది అవసరం లేదు. వారం రోజులలో ప్రతి గింజ కూడా కొనుగోలు చేసుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాం.
0: ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు రైస్ మిల్లులను సందర్శించి వరి ధాన్యం కొనుగోలు, నిల్వలు, అన్లోడింగ్ ప్రక్రియలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. రైతు కోసం బీజేపీ భరోసా యాత్రలో భాగంగా పరిగి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన రామచంద్రరావు రైతులతో సమావేశమై మాట్లాడారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని, రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట ప్రభుత్వం టెంపుల్ టూరిజంతో పాటు ఇకో టూరిజంని సమాంతరంగా ప్రోత్సహిస్తోందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా నిర్మించిన జిల్లా అటవీ కార్యాలయం, ఫారెస్ట్ రేంజర్ కార్యాలయం, అమృతవనం, హరితద్వారం ఫారెస్ట్ పార్కులను మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కొండా సురేఖ,
3: మరి రాబోయే హరితహారంలో కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా పాల్గొని ముఖ్యంగా విద్యా సంస్థలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి హరిత వన మహోత్సవం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద కూడా ఉందని తెలియజేస్తాం.
0: తెలంగాణలో ఎండల తీవ్రత మరింతగా పెరిగిపోయింది. తీవ్ర వడగాడ్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరో 4 రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అతి తీవ్ర స్థాయిలో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఉన్నాయి. మరో 8 జిల్లాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. వీటిల్లో కుమరం, భీమా, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఉన్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ఈరోజు హైదరాబాద్ లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలుసుకున్నారు. పలు అంశాలపై గవర్నర్తో చర్చించారు. అంతకుముందు 2025 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ అధికారులు కూడా గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో పండిన ధాన్యమంతా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆదేశ్ శ్రీనివాస్ తెలియజేశారు. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపు ఆలస్యం అవుతోందని హైదరాబాద్లో మీడియా మాట్లాడుతూ చెప్పారు. మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి పోషణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ,
4: మహిళా ద్వారా పెట్రోల్ బంక్ కూడా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ మన కలెక్టరేట్ లో డిడబ్ల్యూ గారు ద్వారా ఎలా న్యూట్రిషన్ మంచిగా ఉండొచ్చు మన ఇంట్లో ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం, మహిళ కోసం, బాలికాయ కోసం, ఇంకా వాళ్ళ హెచ్బి టెస్ట్ కోసం ఎంత హెచ్బి ఉండాలి, ఏం తినాలి అవేర్నెస్ కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందరు మహిళకి ఒకటే రిక్వెస్ట్ నా నుంచి, మీరు మొత్తం కుటుంబం చూస్తున్నారు, ఒక లీడర్ లాగా ఉంటారు, పిల్లలకి చూస్తున్నారు, అందరికి చూస్తున్నారు, మీ హెల్త్ కూడా మీరే చూసుకోవాలి.
0: మహిళా సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్ లో మండల మహిళా సమాఖ్యలు కేటాయించిన 18 ఆర్టీసీ అద్దె బస్సులను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమాన్ని కరీంనగర్ లో నిర్వహించారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు, పిల్లల

0: ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా మొదటి రోజు మహిళా వారోత్సవాల్లో మొదటి రోజు న్యూట్రిషన్ మిషన్ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకునే విధంగా అంగన్వాడీ టీచర్ల అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. మహిళా వారోత్సవాల సందర్భంగా పోషణ్ మేళా నిర్వహించారు. తెలంగాణలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించి 13,600 కోట్ల రూపాయల రుణాలను రీఫైనాన్స్ చేసేందుకు ఐఆర్ఎఫ్సీతో హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కృష్ణా జలాల వినియోగం గురించి కీలక సమావేశం జరిగింది. రాష్టంలో అతి తీవ్రమైన వడగాడ్పులు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః నవదిల్ల్యాం రాష్ట్రపతి భవనే పద్మ పురస్కారాన్ ప్రదదాతి. ప్రశాసనేన ఉక్తం యత్ సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. సర్వోచ్చ న్యాయాలయేన నీట పరీక్షాపత్ర లీక ప్రకరణే కేంద్రస్య NTA CBI ఇత్యుభాభ్యాం ప్రతిక్రియా యాచితా. అపి చ భారత ఋతువిభాగేన ఆగామిషు త్రిషు దినేషు దిల్ల్యాం ఉష్ణతరంగస్య స్థిత్యై పీతవర్ణీయా సంచేతన ప్రదత్తా అస్తి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రపతిః ద్రౌపది ముర్ముః అద్య రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పద్మ పురస్కారాన్ ప్రదత్తవతి. పద్మ పురస్కారాః దేశస్య సర్వోచ్చ నాగరిక పురస్కారేషు అన్యతమాః సంతి, యస్మిన్ పద్మవిభూషణః పద్మభూషణః పద్మశ్రీః చ అంతర్భవంతి. అద్య 26,000 తమే వర్షే ప్రథమ నాగరిక నివేశ సమారోహే రాష్ట్రపతినా కళాక్షేత్రే అభూతపూర్వ యోగదానాయ మరణోపరాంతం చలచిత్ర అభినేతారం ధర్మేంద్ర సింహ దేవోలం వయలిన్ వాదకం డాక్టర్ ఎన్ రాజమవర్యం చ పద్మవిభూషణ పురస్కారౌ 6 పద్మభూషణ పురస్కారాః 58 పద్మశ్రీ పురస్కారైః సహ 66 పురస్కారాః ప్రదత్తాః. అవశిష్టాః పద్మ పురస్కారాః పశ్చాత్ నాగరిక నివేశ సమారోహస్య ద్వితీయే చరణే ప్రదీయంతే. అస్మిన్ వర్షే సర్వకారేణ ఆహత్య 130,000 పద్మ పురస్కారాణాం ఘోషణా కృతా అస్తి. సర్వకారః దేశే పెట్రోలియం ఉత్పాదానాం సుగమతయా ఆపూర్తిం సునిశ్చేతుం ప్రయతమానః అస్తి. పశ్చిమేషియాయాః వర్తమానస్థిత్యాం అద్య నవదిల్ల్యాం అంతరమంత్రాలయ

0: చెప్తారు. వినే ముందుగా ఈ ప్రకటన.
1: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు. ఈ నెల 26న అంటే రేపు పసుపు వరి రైతులు మరియు ఎగుమతిదారుల అవగాహన సదస్సు జరుగుతుంది. వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ జిల్లాను ఎగుమతి కేంద్రంగా ప్రకటించిన కార్యక్రమానికి అవసరమైన చర్యలను అమలు చేయడానికి ఒక కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని చేపడుతున్నారు. ఈ ప్రచారం 120 ప్రాధాన్య జిల్లాలను కవర్ చేస్తుంది మరియు వాటిలో నిజామాబాద్ ఒకటి. కొత్త ఎగుమతిదారులను సృష్టించడం, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం మరియు జిల్లా స్థాయి ఎగుమతులను పెంచడం ద్వారా డీఈఏహెచ్ కార్యక్రమం కింద వేసిన సంస్థాగత పునాది పనులను కొలవగల ఎగుమతి ఫలితాలుగా మార్చడమే ఈ ప్రస్తుత ప్రచారం యొక్క లక్ష్యం. ఈ విషయమై జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన రేపు ఉదయం 9:30 నుండి నిజామాబాద్ కలెక్టరేట్లో మెగా ఎగుమతి ప్రోత్సాహక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు ఉత్పత్తిని ఎలా పెంచాలనే అంశంపై దృష్టి సారిస్తుంది. ఈ కామర్స్ ఎగుమతుల ప్రదర్శన, ట్రేడ్ కనెక్ట్ పోర్టల్, వరి, సోయాబీన్, మొక్కజొన్న మరియు పత్తి పంటల మార్కెట్ వైవిధ్యకరణపై ప్రదర్శనలు ఉంటాయి. ఈ విషయమై డీజీఎఫ్టీ అధికారులు మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఈ సమావేశానికి హాజరై వారి అభిప్రాయాలు ఉత్పత్తి పెంచే సూచనలు చెప్పడం జరుగుతుంది. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ గారు నిజామాబాద్ జిల్లాలోని రైతులు మరియు ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

శ్రోతలకి మరో ప్రకటన. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 కొరకు దరఖాస్తుల ఆహ్వానం గురించి. ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మగారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభ పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుండి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను ఈ వెబ్సైట్లో https://awards.gov.in లో జూలై 31 దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మ జిల్లా సంక్షేమాధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు.

ఇంతటితో ఈనాటి సమాచార దర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35 సినీ రంజని కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

0: సీనియర్ ఇంజనీ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొన్ని ప్రకటనలు.
1: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: శ్రోతలు టీం చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు సీనియర్ అంచిని. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రెటీనా సర్జరీ గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ ముగల్ గారు తగిన సలహాల సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:30. గమనిక విన్నారు.
1: జీఆర్పీ జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెల్లర్స్ శుభారంభానికి ప్రారంభం.

ఆదిలాని నుంచి వింటున్న శ్రోతలకి మరో గమనిక. రేపు ఉదయం 7:58 డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు వంకరపల్లు క్లిప్ ట్రీట్మెంట్ ఇంప్లాంట్స్ గురించి దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు రేపు ఉదయం 7:58.

శ్రోతులకి మరో గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎండాకాలంలో వివిధ రకాల మూత్ర సంబంధ వ్యాధులు చికిత్స గురించి ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ శివప్రసాద్ రాథోడ్ గారు తగిన సలహాల సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇంతటితో ఈనాటి సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం స్టూడియోల సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనుక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకొని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ చంద్రకాంత్ MHU. నేను ఒక అక్వాకల్చర్ ఇంజనీర్ని. నేను ఈరోజు మీకు చేపల చెరువు, చేపల ఫార్మ్ ఎలా కట్టాలి, దానికి సంబంధించిన విషయం గురించి చెప్పబోతున్నాను. ఇది చేపల చెరువులు, చేపల ఫార్మ్ డిజైన్ చేయడానికి కొన్ని పద్ధతులు మేము పాటించాలి. దీనికి ఫస్ట్ వచ్చేసి సైట్ సెలెక్షన్ అంటారు. సైట్ సెలెక్షన్ అంటే ఎటువంటి ప్లేసు ఈ చేపల చెరువు కట్టడానికి బాగుంటుంది, ఐడియల్ ఉంటుంది, సూటబుల్ ఉంటుందని ముందు డిస్కస్ చేయాలి. సో దాని గురించి సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేసేకన్న ముందు మేము ఎటువంటి చేపలు కల్చర్ చేయబోతున్నాం అది మనం ముందు మైండ్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్ వాటర్ ఫిష్ ఫార్మ్కి ఒక ప్లేసు వేరుగా ఉంటుంది, అంటే ఎందుకంటే దాంట్లో వాటర్ క్వాలిటీ ఇవన్నీ చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మరైన్ ఫిషెస్ దానికి కావలసిన సైట్ స్పెసిఫికేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎటువంటి ఫిష్ మనం చేయాలనుకుంటున్నాం, ఫిష్ పెంపాలనుకుంటున్నాం, దాన్ని బట్టి ఇప్పుడు సైట్ సెలెక్షన్ చేయాలి. సైట్ సెలెక్షన్ చేసేకన్న ముందు ముఖ్యంగా 3 విషయాలు మేము మైండ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ మనం ఏదైనా ఒక సైట్ చూస్తే ఆ సైటు అంటే ఆ ప్లేసు నిజంగా ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా. సో ఇది మనం ముందు అసెస్ చేయాలి, దానికి ముందు సర్వే చేయాలి. సర్వే ఎలా చేయాలంటే, సర్వే ఇప్పుడు ఫస్ట్ ఇది ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సర్వే చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి అంటే ఇది ఒక చైన్, కంపాస్, ప్లేన్ టేబుల్ సర్వే, ఇటువంటి ఎన్నో రకాల సర్వేలు ఉన్నాయి. ఈ సర్వే చేసేకిన ముందు ఒక రఫ్ సర్వే అని ఉంటుంది, దానికి రికగ్నైజన్ సర్వే అంటారు. ఈ రికగ్నైజన్ సర్వే అంటే ఏమి, ఇప్పుడు జస్ట్ మీరు ఎక్కడ చేపల చెరువు కట్టాలనుకుంటున్నారో ఆ సైట్ కు వెళ్ళాలి. వెళ్ళి ఆ సైట్ ను ఒకసారి మీరు బాగా చూసుకోవాలి. అంటే సైట్ ప్లేన్ ఉందా, లేకపోతే స్లోప్ ఉందా, స్లోప్ ఉంటే ఎటువంటి స్లోప్ ఉంది, ఏ డైరెక్షన్ లో స్లోప్ ఉంది. ఎందుకంటే చాలా ఎక్కువ స్లోప్ ఉంటే మీకు అర్త్ వర్క్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ప్లేన్ ఉంటే అర్త్ వర్క్ కి తక్కువ ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఈ అర్త్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కువ ఎంత తక్కువ అర్త్ వర్క్ వస్తే అంత మంచిది, ఎందుకంటే దానికి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది. సో అందుకని ముందు రఫ్ సర్వే చేసి, రఫ్ సర్వేలు అన్ని కండిషన్స్ బాగా అనిపిస్తే, అంటే సైట్ ప్లేన్ ఉంది, తర్వాత ఎక్కువ స్లోప్ లేదు, తర్వాత అక్కడ సాయిల్ బాగుంది, తర్వాత వాటర్ రిసోర్సెస్ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ ముందు చూసుకొని మీకు సైట్ బాగా ఉంది అని అనిపిస్తే అప్పుడు యాక్చువల్ సర్వే చేయాలి. దానికి ప్రిసైజ్ సర్వే అంటారు. ప్రిసైజ్ సర్వేలు ఆ ఏరియా మేజర్ చేస్తాం, దాని లెంగ్త్ బ్రెడ్త్ చేసి ఎంత ఏరియా ఉంది. తర్వాత ఇది ఒక టోపోగ్రాఫికల్ సర్వే అంటారు, అంటే దానికి ఏరియా ఇవన్నీ చూసిన తర్వాత. రెండోది అంటే మోస్ట్ ఇంపార్టెంట్, సాయిల్. ఎటువంటి సాయిల్, సాయిల్ బ్లాక్ కాటన్ సాయిల్ ఉందా, లేకపోతే రెడ్ సాయిల్ ఉందా, శాండీ సాయిల్ ఉందా, క్లేయి ఉందా, ఎటువంటి సాయిల్ ఉంది అని తెలుసుకోవాలి. ఎందుకంటే మంచి క్వాలిటీ సాయిల్ ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్లీ మీరు చేపలు చెరువులు కట్టిన తర్వాత దాంట్లో నీరు వేయాలి. ఆ నీరు, పాండ్లు వేసిన నీరు అక్కడే ఉండిపోవాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి. ఇప్పుడు శాండ్ ఉందనుకోండి, శాండ్ ఉందంటే ఏమవుతుంది, మీరు ఎంత నీరు పాండ్లు వేసినా అది సీపేజ్ అయిపోతుంది, అంటే అక్కడ పాండ్లు నీరు మిగలకుండా పోతుంది, దీనికి సీపేజ్ అంటారు. ఇప్పుడు సాయిల్ సీపేజ్ ఉండకూడదు, ఎందుకంటే మనం ఫిష్ పాండ్ కడుతున్నప్పుడు ఆ పాండ్లు నీరు ఎప్పటికీ ఉండాలి. నీరు ఎప్పటికీ అక్కడ ఉండాలంటే సాయిల్ క్వాలిటీ బాగుండాలి, సాయిల్ దాంట్లో సీపేజ్ ఉండకూడదు. ఒకవేళ సీపేజ్ ఉంది అంటే ఎంత ప్రమాణంలో సీపేజ్ ఉంది, కొంచెం ప్రమాణంలో అంటే ఒక తక్కువ సీపేజ్ ఉంటే దానికి లైనింగ్ క్లాత్ వేసి అది సీపేజ్ కంట్రోల్ చేయవచ్చు. మరి విపరీతమైన సీపేజ్ ఉంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకని ఇప్పుడు ఒక సైట్ సెలెక్షన్ చేసేందుకైన ముందు ఒక టోపోగ్రఫీ చూసుకోవాలి, సాయిల్ చూసుకోవాలి. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ క్వాలిటీ. ఇప్పుడు ఎటువంటి వాటర్ ఉంది అక్కడ, వాటర్ సోర్స్ ఏమి, అక్కడ చెరువులు నీరు ఉన్నాయా, దానికి రివర్ వాటర్ ఉందా, రిజర్వాయర్ ఉందా, బావిలు ఉన్నాయా, బోర్వెల్ ఉన్నాయా. సపోజ్ మేము రేపు ఫిష్ పాండ్ తయారు చేసిన తర్వాత ఆ నీరుకి అంటే వాటర్ సోర్స్ ఎక్కడ, ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది దానికి. సో ఇది అన్ని ముందు చూసుకోవాలి. అది ఒకటి క్వాంటిటీ, అంటే క్వాంటిటీ అంటే ఆ డిపెండబుల్ వాటర్ సోర్స్ ఉందా. ఇప్పుడు మీరు బోర్వెల్ ఉందనుకోండి, ఒక 4-5 నెలల తర్వాత బోర్వెల్ డ్రై అవుతే మీకు చేపలు చెరువు అంతా ఫెయిల్ అవుతుంది. ఎప్పటికీ నీరు కావాలంటే ఆ వాటర్ సోర్స్ ఎటువంటిది, దాంట్లో సంవత్సరం అంతా నీరు ఉంటుందా లేదా, ఇవన్నీ ముందు మనం గమనించుకోవాలి. ఎందుకంటే వాటర్ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాటర్ లేదంటే దెర్ ఇస్ నో ఫిష్. అందుకే ఫిష్ కల్చర్ చేయాలంటే వాటర్ ఉండాలి. ఇది ఒకటి క్వాంటిటీ. రెండోది ఎటువంటి వాటర్ ఉంది, వాటర్ క్వాలిటీ ఏమి, దాంట్లో డిజాల్వ్ ఆక్సిజన్ ఎంత ఉంది, అమోనియా ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉందా, దెన్ ఎటువంటి న్యూట్రియంట్స్ ఏమేమి ఉన్నాయి, పిహెచ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ప్రతి వాటర్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి, అమోనియా తక్కువ ఉండాలి, నైట్రేట్ లెవెల్ తక్కువ ఉండాలి, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉండాలి, న్యూట్రియంట్స్ ఎలాగ ఉన్నాయి, ఇవన్నీ వాటర్ క్వాలిటీ పారామీటర్స్ టెస్ట్ చేసుకోవాలి. మీరు ఏదైనా ల్యాబొరేటరీకి వాటర్ శాంపిల్ పంపిస్తే వాళ్ళు మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ చూసిన తర్వాత మీరు ఈ చేపల శాస్త్రవేత్తల దగ్గర వెళ్ళి ఈ వాటర్ అక్కడ మనం చేపలు అయితే ఫిష్ కల్చర్ చేయడానికి బాగుందా లేదా అని వాళ్ళని సంపర్కించి వాళ్ళు బాగుంది అంటే మీరు తర్వాత చేపల చెరువు కట్టడం మొదలు పెట్టాలి. సో ఈ రకంగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసేకన్న ముందు ఈ టోపోగ్రఫిక్ సర్వే చేయాలి, సాయిల్ సర్వే చేయాలి, వాటర్ సర్వే చేయాలి. ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సర్వేలు అన్ని విషయాలు మా ఫేవర్ లో ఉంటే తర్వాత డిజైన్ చేయడం. సో డిజైన్ చేయడం అంటే ఏమి, దాని టోటల్ ఏరియా ఎంత ఉండి, దీంట్లో ఎన్ని పాండ్స్ మనం కట్టుకోవాలి, దాని లెంగ్త్ ఎంత ఉండాలి, బ్రెడ్త్ ఎంత ఉండాలి, దాని డెప్త్ ఎంత ఉండాలి. అంటే ఇప్పుడు ఎటువంటి చేపలు ఉందో దాన్ని బట్టి దాని డెప్త్ నిర్ధారం అవుతుంది. ఇప్పుడు రోహు, కట్ల మృగాలు ఇటువంటి చేపలకి కొద్దిగా 1.2 మీటర్ నుంచి 1.5 మీటర్ వాటర్ లెవెల్ కావాలి. అదే మీకు క్యాట్ ఫిష్ ఉందనుకోండి, క్యాట్ ఫిష్ కానీ తర్వాత శ్రింప్ కానీ తర్వాత ఫ్రెష్ వాటర్ ప్రాన్ ఇటువంటి దానికి 0.75 మీటర్ అంటే 2.5 అడుగులు నీరు వాటర్ లెవెల్ చాలు. సో తర్వాత మీరు ఎటువంటి పద్ధతిలో చేయబోతున్నారు, అంటే మోనోకల్చర్ చేయబోతున్నారా పాలికల్చర్ చేయబోతున్నారా. మోనోకల్చర్ కైతే వాటర్ తక్కువ కావాలి, అండ్ పాలికల్చర్ అంటే ఒకే పాండ్లో మూడు నాలుగు వేరే వేరే వెరైటీ మీరు ఫిష్ ఎక్కడ పెడితే ఎక్కువ వాటర్ కావాలి, ఎందుకంటే వేరే వేరే లేయర్లు వేరే వేరే రకమైన చేపలు ఉంటాయి కాబట్టి దానికి వాటర్ లెవెల్ ఎక్కువ కావాలి. వాటర్ లెవెల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ కావాలి, అటువంటి వాటర్ సోర్స్ ఉందా లేదా చూసుకోవాలి. సో ఇది ఎంత పాండ్ కి కొలతలు ఫిక్స్ చేయడానికి ఈ మనం ఎటువంటి ఫిష్ కల్చర్ చేయబోతున్నామో అది ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మీరు లెంగ్త్ బ్రెడ్త్ ఏరియా ఇవన్నీ డిసైడ్ చేసుకోవాలి. సో ఇది అంతా డిజైన్ చేసిన తర్వాత దాని యాక్చువల్ పాండ్ కన్స్ట్రక్షన్స్ మొదలవుతుంది. పాండ్ కన్స్ట్రక్షన్ మీరు మాన్యువల్ చేయవచ్చు, అంటే లేబర్ ఎంగేజ్ చేసి మీరు పాండ్ కట్టుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద మషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు జేసీబీ అని ఒక మషిన్ ఉంది, ట్రాక్టర్స్ మీరు వాడుకోవచ్చు. సో ఈ మషిన్స్ వాడడం వల్ల కొద్దిగా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గుతుంది. అదే మీరు మాన్యువల్ లేబర్ యూజ్ చేశారంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఒకసారి మనం డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారమే చేపల చెరువు కట్టుకోవాలి. ఇది చేపల చెరువు రెడీ అయిన తర్వాత, అంటే పాండ్ రెడీ అయిన తర్వాత దానికి వాటర్ ఇన్లెట్ వాటర్ అవుట్లెట్ తర్వాత మాంక్ అని ఒక స్ట్రక్చర్ వస్తుంది అది, తర్వాత రోజు వాటర్ ఎక్స్చేంజ్ చేయడానికి కొన్ని మేజర్ ఇది తీసుకోవాలి, కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఇన్లెట్ అవుట్లెట్ అంటారు ఇటువంటి స్ట్రక్చర్ కట్టుకోవాలి. సో అలాగే మీరు ఇప్పుడు సెమీ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ కల్చర్ పద్ధతిలో మీరు ఫిష్ కల్చర్ చేస్తున్నారంటే మీరు ఆర్ఎస్ పద్ధతి కూడా మీరు వాడుకోవచ్చు. అంటే స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువ ఉంటే ఇప్పుడు ప్రతిసారి మనం యూజ్ చేసిన వాటర్ బయట పోవడానికి వీలు ఉండదు కాబట్టి అదే వాటర్ మనం ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. సో ఈ పద్ధతి రీసర్క్యులేటింగ్ అక్వాకల్చర్ స్ట్రక్చర్స్ అంటారు, లేకపోతే ఆర్ఏఎస్ సిస్టమ్ అంటారు. దీంట్లో ఉపయోగం చేసిన వాటర్ ట్రీట్ చేసి మళ్ళీ మళ్ళీ ఉపయోగించడం, అంటే మనం వాటర్ సేవ్ చేయవచ్చు. సో ఇది ఒక ఇప్పుడు మోడర్న్ కల్చర్. ఇది అన్ని ఫారిన్ కంట్రీలు ఎక్కడ నీర్ స్కేర్సిటీ వాటర్ స్కేర్సిటీ ఉంది అటువంటి కంట్రీలు ఆర్ఏఎస్ పద్ధతి.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:02 దాటి 30 సెకండ్లు. కార్యక్రమం ముందుగా ప్రకటనలు విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ప్రకటనలు విన్నారు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుంది. 8:00 శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం అభిరుచి ప్రసారమవుతుంది. 8:30 లలిత సంగీతం. 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కార్యక్రమాన్ని రిలే వింటారు. 10:00 నుంచి 11:00 వరకు మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమన్ నింబాచల్ల లక్ష్మీ నరసింహస్వామి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి శుద్ధ ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తలు. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 సినీ రంజని. 9:00 నుంచి 10:00 వరకు హృదయ రాగాల కార్యక్రమంలో శ్రోతలు మీరుకున్న సినిమా పాటలు వింటారు. 10:00 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తుంది ప్రత్యేక కార్యక్రమం. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలోని కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఇబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈ రోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాలకార్మికుల దోపిడీకి సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. రాష్టపతి భవన్లో ఈ ఏడాది మొదటి పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఇద్దరికి పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. ప్రముఖ సినీ నటుడు ధర్మేంద్ర సింగ్ డ్యోల్ కళారంగంలో చేసిన కృషికి గాను ఆయనకు మరణానంతరం పద్మవిభూషణ్తో సత్కారం చేశారు. నటుడి భార్య లోక్సభ ఎంపీ హేమమాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ భారతీయ వాయులీన విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజం కూడా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు. పద్మభూషణ్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట గవర్నర్ భగత్ సింగ్ కోషియారి ప్రజా వ్యవహారాల రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం పొందారు. కళారంగంలో శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, వర్తక పరిశ్రమ రంగానికి చేసిన కృషికి గాను పారిశ్రామికవేత్త ఉదయ సురేష్ కుమార్ కోటక్ పద్మభూషణ్ అందుకోగా, వైద్య రంగంలో విశేష కృషికి గుర్తింపుగా డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్న ప్రముఖుల్లో క్రీడారంగంలో కృషికి గాను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, కళారంగంలో చేసిన కృషికి గాను తగారాం భీలున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, హెచ్డి కుమారస్వామి తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలియచేయగా, మిగిలిన పద్మ అవార్డులను గ్రహీతలకు తదుపరి జరిగే 2వ విడత కార్యక్రమంలో అందజేస్తారు. ఇతర దేశాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా సజావుగా సాగేలాగా ప్రభుత్వాన్ని ప్రయత్నాలు చేస్తోంది. పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై రోజు న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల విలేకరుల సమావేశంలో పెట్రోలియం ఖనిజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎల్పీజీ రిఫైనరీ ఉత్పత్తిని రోజుకు 50,000 టన్నులకు పెంచినట్లు తెలియజేశారు. మార్చి నెల నుంచి ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా పీఎన్జీ కనెక్షన్లకు గ్యాస్ సరఫరా ప్రారంభించామని, మరో 2,87,000 కనెక్షన్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని సుజాత శర్మ వివరించారు.
1: రిఫైనరీ ప్రొడక్షన్ ఎల్పీజీ కా ఇంక్రీజ్ కియా గయా హై, ఇట్ ఇస్ టచింగ్ అరౌండ్ 50,000 టన్ పర్ డే నౌ. ఎల్పీజీ ఘరేలూ కుకింగ్ గ్యాస్ కి సప్లై కే లియే లగ్భగ్ పిచ్లే 4 దినో మే 1.72 కరోడ్ సిలిండర్స్ కి డిలివరీ కి గయి హై, ఔర్ 95% జో డిలివరీ హుయి హై వో డిలివరీ ఆథెంటికేషన్ కోడ్ కే సాథ్ కి గయి హై. 5 కిలో కే సిలిండర్ పిచ్లే 4 దినో మే లగ్భగ్ 1,96,000 సేల్ హుయే హై.
0: ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, దేశంలో ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి ప్రస్తుతం ఆశాజనకంగా ఉందన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన భార్య జానెట్ డి రూబియోతో కలిసి ఈరోజు జైపూర్ చేరుకున్నారు. సంగానేర్ విమానాశ్రయం నుంచి దంపతులు నేరుగా ఆమెర్ కోట సందర్శనకు వెళ్లారు. కోట లోపలి జలేబ్ చౌక్ వద్ద వారికి సంప్రదాయ రాజస్థానీ పద్దతిలో ఘన స్వాగతం లభించింది. వారి గౌరవార్థం జానపద కళాకారులు ఘూమర్, కల్బేలియా, కచ్చి, ఘోడి నృత్యాలు ప్రదర్శించారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు వారికి శీష్ మహల్, గణేష్ పోల్, దివానే ఆమ్, దివానే ఖాస్, సుఖ నివాస్, మావోటా సరస్సు గురించి వివరించారు. అమెరికా విదేశాంగ మంత్రి అమెర్కోటలో దాదాపు 1/2 గంట సేపు గడిపారు. ఈ రాత్రి జైపూర్లోనే బస చేసి రేపు ఉదయం ఢిల్లీకి తిరిగి ప్రయాణం అవుతారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ ఈరోజు న్యూఢిల్లీలో మెడికల్ ఇన్నోవేషన్స్ పేటెంట్ మిత్ర, ఇన్నోవేటర్స్ టు ఇండస్ట్రీ కనెక్ట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐసీఎంఆర్ మెడికల్ ఇన్నోవేషన్ పేటెంట్ మిత్ర చొరవ కింద బయోమెడికల్ ఆవిష్కరణల ప్రదర్శన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం దేశంలోనే మొట్టమొదటి క్రమబద్దీకమైన వేదికల్లో ఒకదాని స్థాపనకు ఈ కార్యక్రమం నంది పలికింది. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు గణపతిరావు జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని పరిశ్రమలతో అనుసంధానించడంలో ఈ కార్యక్రమం ఒక నిర్ణయాత్మకమైన ముందడుగని, మన ప్రయోగశాలలో అభివృద్ది చేసిన ఆవిష్కరణలు ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేలాగా, వికసిత్ భారత్ను ముందుకు తీసుకువెళ్లేలాగా, సాంకేతిక పరిజ్ఞానంగా మారేలాగా ఈ కార్యక్రమం తోడ్పడుతుందని చెప్పారు. ఐసీఎంఆర్ వంటి సంస్థలు బలమైన పరిశ్రమల భాగస్వామ్యాల శక్తితో భారత్ ఆరోగ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే స్థాయి నుంచి వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాలను అందించే ప్రపంచ వనరుగా మారుతోందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సంసిద్ధత నిఘా చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో జరిగిన ఈ సమావేశంలో విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల గుండా వచ్చే అన్ని ప్రవేశ వాహనాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయాలని నడ్డా ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆయన చెప్పారు. ట్రాకింగ్, టెస్టింగ్, పర్యవేక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిరంతరం సంసిద్ధతతో ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను మంత్రి ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎబోలా వైరస్ వ్యాప్తిని అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. దేశంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎబోలా కేసులు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా అన్ని రకాల సంసిద్ధత చర్యలను బలోపేతం చేస్తున్నారు. గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పీయూష్ గోయల్ ఈరోజు సీనియర్ అధికారులు కేటగిరీ ఏ ఖనిజ నిక్షేపాలు కలిగిన రాష్టాలతో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఖనిజ బ్లాకుల వేలం, వాటి నిర్వహణ పురోగతిని ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. మైనింగ్ రంగంలో సంస్కరణలు వేగవంతం చేయడం, దేశీయంగా ఖనిజాల ఉత్పత్తిని పెంచడం, వేలం వేసిన ఖనిజ బ్లాకులను సకాలంలోకి వినియోగంలోకి తీసుకురావడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించారు. 2015లో వేలం విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి 2015-16 నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం 108 ఖనిజ బ్లాకులను విజయవంతంగా వేలమేశారు. వినోద ఆతిథ్య రంగాలకు అనుబంధంగా ఉన్న సంస్థల్లో బాల కార్మిక వ్యవస్థను మరింత కఠినంగా నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ జయమాల్య బాగ్చీ, న్యాయమూర్తి విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే బాలల హక్కుల కూటమి సమర్పించిన నివేదికలను, వాదనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. 2024లో ఢిల్లీలోని జంతర్ మందర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శన సందర్భంగా పోలీసులపై దాడికి సంబంధించిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబాను ఢిల్లీ కోర్టు ఈరోజు దోషిగా నిర్ధారించింది. అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అశ్విని పన్వర్ అల్కా లాంబాను దోషిగా ప్రకటిస్తూ ఆమె శిక్షకు సంబంధించిన వాదనలు వినడానికి జూన్5వ తేదీ ఖరారు చేశారు. 2024 జూలై 29వ తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైన అల్కా లాంబా పోలీసులను అడ్డుకున్నారని, ప్రజా రహదారిని దిగ్బంధించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకే అంతర్గత రాజకీయ పరిణామాలు ఈరోజు హింసని మలుపు తిరిగాయి. సీనియర్ నాయకుడు ఎస్పీ వేలుమణి నేతృత్వంలోని అసమ్మతి వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి అధికార తమిళగ వేట్రి కళగం పార్టీలో చేరారు. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ లైనప్ ఇప్పుడు పూర్తిగా ఖరారైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ స్థానాలు ఖాయం చేసుకోగా 4వ చివరి స్థానం కోసం రేసు చివరి నిమిషం వరకు ఉత్కంఠభరితంగా సాగింది. నిన్న జరిగిన తమ చివరి లీగ్ దశ పోరులో ముంబై ఇండియన్స్ ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఇటకేలకు ప్లే ఆఫ్ స్థానాన్ని దక్కించుకుంది. రేపు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్ కి చేరుకుంటుంది. విశేషాలు మరొకసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో సమీక్షించారు. వినోద ఆతిథ్య పరిశ్రమల్లో బాల కార్మికులకు సంబంధించిన ప్రజాహిత పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్ మ్యాచ్లకు రంగం సిద్ధమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:15. పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్దతుల గురించి మోర్తాడ్ మండలం షెడ్పల్లి గ్రామ రైతు గంజల అశోక్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త ఎన్ రవికుమార్ గారు.

0: రైతు సోదరు నమస్కారం. ఈనాటి పంట పొలాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వినండి, సేంద్రియ పసుపు సాగు విధానం మరియు యాజమాన్య పద్ధతుల గురించి మోర్తాడ్ మండల షెట్పల్లి గ్రామ రైతు గంజాల అశోక్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో మోర్తాడ్ మండలం షెట్పల్లి గ్రామ రైతు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న గంజాల అశోక్ కుమార్ గారు మనతో ఉన్నారు. మరి ప్రస్తుతం పసుపు విత్తన శుద్ధి, నేల తయారీ, అదేవిధంగా మొదటి 30 రోజుల్లో నాటిన తర్వాత రైతు సోదరులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అశోక్ గారు.
1: నమస్కారం సార్.
0: అశోక్ గారు, మరి పసుపు నాటే ముందు నేల తయారీ విషయంలో మరి రైతు సోదరులు ఎట్లాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి, మరి ఎట్లాంటి సన్నాహాలు చేసుకోవాలంటారు?
1: ముందుగా పసుపు పండించే రైతులకు నమస్కారం. నేల తయారీ అంటే మనము 2 నెలల ముందుగానే ఫ్లవ్ వేసి లేవల్ చేసి రెడీ ఉంచుకుంటున్నాం. ఈ లేవలింగ్లో ప్రధానంగా వర్షం పడ్డప్పుడు కానీ మనం నీటి తడులు పెట్టినప్పుడు కానీ నీరు నిల్వ ఉండకుండా నీరు బయటకు వెళ్ళిపోయేటట్టు ఏటవాలుగా చేసుకోవాలి. దీని ద్వారా ముందు ముందు వచ్చే దుంపకుళ్ళు, దుంప ఈగ, దోమల్ని అరికట్టవచ్చు. ఇది ఎలా అంటే, మేము కొన్ని సంవత్సరాలుగా గమనించింది మన దుక్కులలో మూలలకి, అంటే ఒక గుడ్డంలో మూలలకి ట్రాక్టర్ నాగల ద్వారా దున్నడం వల్ల బొందలు అవుతాయి. ఆ బొందల్ని పైపైన కూడిపేస్తాం. ఇప్పుడు అవి ఒక 2-3 వర్షాలు పడగానే మళ్ళీ యథావిధిగా మూలలకు ఒడ్ల పొన్న లేకపోతే సంటర్ ఎక్కడో గుంతల్లాగై నీళ్ళాగడం స్టార్ట్ అవుతుంది. 1-2 వర్షాలకి భూమిలోకి నీరు మొత్తం ఇనికిపోతుంది. 4-5 వర్షాల తర్వాత నీరు ఆగడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా మురుగు తయారవుతుంది. మురుగు ఉంది అంటే దోమలు వచ్చేస్తాయి. ఆ దోమతోని ఆ దోమగుడ్లు పెట్టడము, దుంప ఈగ తయారు కావడము, ఇవన్నీ సమస్యలు వస్తాయి. తర్వాత ఆ సమస్యలు రాకుండా, అంటే అవి వచ్చిన మందులు ఉన్నాయి, చల్లేస్తాం, స్ప్రేలు కొట్టేస్తే పోతాయంటే, గత సంవత్సరం పంట దిగుబడిలో ఇంచుమించు రైతులందరూ గమనించే ఉంటారు, పసుపు వెళ్ళిన వాళ్ళకి అధిక దిగుబడి వచ్చింది, దుంపకూళ్ళు వచ్చిన వాళ్ళకి పూర్తిగా చాలా తక్కువ దిగుబడి, 10% కూడా రాలేదు. అలాంటి పరిస్థితి రాకుండా మనం నేల తయారీని ముందుగానే చేసుకుంటే, అంటే ఇలా గుంతలు లేకుండా నీళ్ళు ఆకుండా, సరే ఇప్పుడు టైం లేదు, రేపు ఎల్లుండి వర్షాలు పడతాయి, విత్తనాలు నాటేస్తాం, నాటేసిన తర్వాత నీరు నిల్వ ఉంటే 1-3 వర్షాలు పడ్డ తర్వాత పసుపు తోటలో పూర్తిగా తిరిగి చూసుకొని నీరు నిల్వ ఉంటే మట్టుకు ఖచ్చితంగా ఈ బోజల ద్వారా కానీ కాలువ ద్వారా కానీ తీసి బయటకు పంపించాలి. పంపించకుంటే మట్టుకు 99% దుంపకుళ్ళు, దుంప ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామంది రైతులు 3G 4G అని, మెట్లాగిలని చాలా విపరీతంగా జల్లినారు. అయినా 90% మందికి రోగం ఆగలేదు. ఇది రోగం రాకుండా మనం నేల తయారీని, నీళ్లు నిల్వ ఉండకుండా తయారు చేసుకుంటే ఈ మందులు జల్లే అవసరం రాదు, పంటను కాపాడుకోవచ్చు. మరియు ముఖ్య విషయం ఏంటంటే, మన గత 30-40 సంవత్సరాల క్రితం మన పెద్దలు పండించినప్పుడు ఏ మందులు వేయలేకుండ్రి, అప్పుడు చాలా దిగుబడి వచ్చేది, చాలా వాసన, పసుపు ఉడకబెడితే దాని దగ్గరుంటే మనం ఉండలేకపోయేంత అరోమా వాసన ఉండే. ఈ మందులు ఎక్కువ జల్లడం వల్ల ఆ అరోమా, కలరు, అన్నీ మెడిసినల్ వాల్యూ అంటే ఔషధ గుణాలు అన్నీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు అనేది క్యాన్సర్కు మందు పసుపు అని, ఇప్పుడు మొత్తం మందులతో పండించిన పసుపు తినడానికి భయపడుతున్నారు జనాలు. అలాంటి పరిస్థితి వచ్చింది. మనం కూడా రైతులను తింటున్నాం, మన ఇంటోళ్ళ వాళ్ళు, మనము అందరం అనారోగ్యం పాలవుతాం కాబట్టి అధిక దిగుబడులకు ఆశపడి విపరీతమైన మందులు వాడకుండా మనం ఎలాగో చెరువు మట్టి కానీ, పశువులు కానీ ఎక్కువ వాడతాం కాబట్టి చిన్న జాగ్రత్తలు, నీళ్లు నిల్వ ఉండకుండా టయానికి మొక్కకి బలమైన ఎరువు వేయడం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు. పంట మంచికి చేతికొచ్చే అవకాశం ఉంటుంది.
0: అంటే మీరు రైతు సోదరులకు రసాయనాలు తగ్గించి సేంద్రీయ వ్యవసాయం వైపు ఆలోచించాలని సలహా ఇచ్చారండి. మరి రైతు సోదరులు కొంతమంది అయినా సరే ఈ ఆలోచన చేసి మరి ఈ సంవత్సరం నుంచైనా వాళ్ళు అవలంబిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి అశోక్ గారు, మరి ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు చాలా రకాలుగా పాటిస్తారని తెలుస్తుంది కదండి, మరి ఈ విత్తన శుద్ధిలో మరి రైతులు మరి ముఖ్యంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు మంచి దిగుబడిని సాధించాలంటే?
1: ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్టు నేలలో అంటే పసుపు తోటలో నీరు నిలవడం ఒక ఎత్తు అయితే, మనకి విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల కూడా దుంపకుళ్ళు కానీ అన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. మర్రి ఆకు తెగులని, ఆకుమచ్చ తెగులని ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మనకు ప్రధాన సమస్య ఏంటంటే విత్తన నిల్వ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఒక వర్షం పడగానే తొందర తొందరగా ముక్కలుగా చేసి ట్రాక్టర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంత ఉందంటే ఎడ్లతోని బోజగొట్టి తర్వాత ఏదో చేసే వాళ్ళం, ఇప్పుడు 2-3 గంటల్లో ఎకరాలు అయిపోతుంది కాబట్టి ఆ తొందరలో విత్తన శుద్ధి చేయట్లేదు. కావున విధిగా ఒకరోజు ముందుగానే విత్తన శుద్ధి చేసుకొని నాటడం వల్ల చాలా మట్టుకు మొక్క నుంచి వచ్చే వేరు ద్వారా వచ్చే రోగాలను ఆపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రైకోడర్మా విరిడి చాలా ఇప్పుడు అన్ని మందుల షాపులలో దొరుకుతుంది, అగ్రికల్చర్ ఏవో ఆఫీసులలో కూడా ఉంటుంది, మనకు నిజామాబాద్లో బీసీ ల్యాబ్లో ఉంటుంది. ఒక డ్రమ్ములో కడాయిలో 1/2 కేజీ వేసి దాంట్లో నీళ్లు పట్టి గంపల్లో కోసిన దాన్ని 1-5 నిమిషాలు ఉంచి తీస్తే సరిపోతుంది. గంటలు గంటలు ఉంచే అంత అవసరం కూడా పడదు, ఎందుకంటే మనం ముక్కలు కట్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన శిలీంధ్రాలన్నీ పోవడానికి. ఇంకొక పాత పద్ధతి ఏంటంటే మనం విత్తనం నిల్వ ఉంచేటప్పుడే భూమిపైన వేపాకు పరిచి విత్తనం కుప్పపై పూర్తిగా వేపాకు పరిచిన తర్వాత పైనుంచి పసుపు ఆకులు కానీ వేరే ఆకులు వరిగడ్డి కానీ సొప్ప అని వేయడం వల్ల కొద్ది వరకు శుద్ధి అవుతుంది. అలా రైతులు చేయట్లేదు కాబట్టి విత్తన శుద్ధి అనేది మాత్రం టైం కేటాయించుకొని కంపల్సరీ చేయడం వల్ల చాలా మట్టుకు తెగుళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది.
0: మరి రైతు సోదరులు విత్తన శుద్ధిని ఖచ్చితంగా చేయాలి, చేసి మరి మంచి పంటను సాధించాలండి. అశోక్ గారు, మరి విత్తన శుద్ధి చేసిన తర్వాత నాట్లు అయిన తర్వాత మరి పసుపు పంటలో మొదటి 30 రోజుల్లో రైతులు ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
1: పసుపు నాటినాక 20-25 రోజుల వరకు మొలక పైకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే ఒక కంపెనీ కలుపు మందు వచ్చింది, అన్ని కంపెనీలలో ఉన్నాయి, దాన్ని ఒకసారి స్ప్రే చేస్తే ఏ కలుపు ఉండదు. గత సంవత్సరం కొద్ది మంది రైతులు అది స్ప్రే చేయడం వల్ల పసుపు మొక్కలు లాత మొక్కలు చనిపోయినాయి కూడా. మనం డోస్ ఎక్కువేసేసి కొట్టేస్తారు, ఎందుకంటే కలవద్దు కలుపు మొలక రావద్దు అని. వాస్తవంగా ఏంటంటే పాత పద్ధతిలో మనం పసుపు నాటినాక 40-45 రోజుల లోపల ఎద్దు నాగలితో అంతర్కృషి చేసేది. అప్పుడు భూమి కిందిది పై మర్రేసి కలుపుకొచ్చిన వేర్లు కలుపు అంతా మొక్కను కప్పేసి మల్చింగ్ లాగై అంతా చనిపోతుండే. ఇప్పుడు మనకు అవకాశం లేక కూలీల కొరత వల్ల, ఈజీ అగ్రికల్చర్ వల్ల విపరీతంగా అంటే 100 ml కొట్టేది ఉంటే ఒక్కొక్కరు 1/2 లీటర్ కొట్టేస్తుర్రు. దాని ద్వారా నేల ఆరోగ్యము, పంట పసుపు దిగుబడులు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువ కలుపు ఉన్నప్పుడు వాళ్ళు 2-3 సార్లు డోజు కొట్టడం వల్ల పసుపు మొక్కలు చనిపోతున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు ఇంతకుముందు మనం ఎవరు పసుపుకు గడ్డి మందు కొట్టేది కాదు, కానీ కూలీల కొరత వల్ల ఏదో ఈజీ అగ్రికల్చర్ వల్ల చాలామంది రైతులు కొడుతురు, కొద్దిమంది ఏమో కలుపు తీస్తుర్రు. మనం 30-35 రోజుల లోపల కంపల్సరీ కలుపు అనేది పూర్తిగా తీసేసుకుంటే మళ్ళీ కలుపు వచ్చేది తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య కలుపు. తర్వాత 40 రోజులకి ట్రైకోడర్మా విరిడి, వేపిండి, వర్మి కంపోస్టు అలాంటి కలిపి పెట్టి ఒకసారి ఒక ఎకరానికి జల్లేసుకుంటే 40 రోజుల్లో భూమిలో చెడు చేసే శిలీంధ్రాలు తినేస్తాయి. ఇదే టైంలో భూమి పదన ఉండి మంచిగా పనిచేస్తుందని 3G 4G 10G గొలకలు చల్లేస్తుర్రు. దీని ద్వారా ఏమవుతుందంటే మిత్ర పురుగులు నట్టలు అన్నీ చనిపోయి భూమిలో బలం కూడా, అంటే మనకు ఎరువు వేసినాక మిత్ర పురుగులు ఉంటేనే అవి మట్టిని తిని ఎరువుని తిని అలాగే బలం ఇస్తాయి. అవి చనిపోవడం వల్ల కూడా పసుపు దిగుబడిలో ప్రభావము, క్వాలిటీలో ప్రభావము, ఈ అరోమా కలరు అన్నీ చాలా మట్టుకు చేంజ్ అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు మనుషులతో కలిపి తీయడం అనేది బెస్ట్, కానీ ఎందుకంటే కూలీలో కోరుతుంది. దీన్ని అధిగమించడానికి ప్రభుత్వము ఉపాధి హామీ కూలీల్ని అనుసంధానం చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం.
0: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సూచన రైతు సోదరులు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మీరు దాదాపుగా 13 సంవత్సరాల నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు కదండి, మరి పసుపు పండించడంలో మీరు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అదేవిధంగా రసాయనం వాడి పసుపును సాగు చేస్తున్న రైతులు ఎట్లాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? మీ అనుభవాలు కొన్ని రైతు సోదరులకు పంచుకోండి.
1: పసుపు పంటలో ప్రధాన సమస్య దుంపకుళ్ళు, దుంప ఈగ. ఈ దుంపకుళ్ళను ఒకదాన్ని అరికట్టగలిగితే దిగుబడి సాధించుకోవచ్చు. గత సంవత్సరం కొంతమంది రైతులు 3G 4G ఎంత చల్లినా దుంపకుళ్ళు ఆగలేదు, చాలా మట్టుకు నష్టపోయారు. అయితే నా సలహా ఏంటంటే వేప పిండిని నీటి ద్వారా ఇవ్వడం వల్ల, ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు ఏమని చెప్తారంటే ఈ పొడి తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి ట్రెంచింగ్ చేయి, అంటే పంపుది మూత ఇప్పి మొక్క మొదట్లో పైపు ద్వారా పట్టడం వల్ల తగ్గుతుంది అనేది అదొక సిస్టమ్ చెప్తారు ఇలా వాడాలి అని. మేము కూడా అదే పద్ధతిలో వేప్పిండి ఇంగువ నానబెట్టిన నీళ్ళని డ్రిప్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఇవ్వడం వల్ల చాలా మట్టుకు దుంపకుళ్ళు ఆగింది. రెండవది ఏంటంటే మనకి వర్షాలు అధికంగా ఉన్నప్పుడు పసుపు పంటకి నీళ్లు పెట్టాం కాబట్టి ఆ టైంలో ఈ డ్రెంచింగ్, అంటే పంపులో నీళ్లు పోసుకొని దాన్ని మూత ఇప్పి మొక్క మొదట్లో పట్టడం అనేది, ఈ వేప పిండి ఇంగువ కలిపిన ద్రావణాన్ని అంటే 200 లీటర్లకి 50 కేజీల ప్యూర్ వేప పిండి, అంటే చెక్క పొట్ట అలా కల్తీ లేనిది, మరి 1 కేజీ ఇంగు వేస్తే ఇది మనకు 2 నుంచి 3 నెలల వరకు దీంట్లో నుంచి 10 సార్లు లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని గనక నీరుని గనక ఈ కషాయాన్ని గనక మనం నీటి ద్వారా ఇస్తే బెస్ట్. ప్రతిసారి ఇయ్యలేం, వర్షాలు పడుతున్నాయి చేనులోకి పోలేం, అలాంటప్పుడు దుంపకుళ్ళు చాలా అవుతుంది అనుకున్నప్పుడు ఈ 200 లీటర్లని స్ప్రే చేయడం ద్వారా అరికట్టవచ్చు. సరే 80 నుంచి 85 రోజులు వయసు వచ్చే వరకు మొక్కజొన్న అంతరపంటగా వేసినప్పుడు చాలా ఎత్తుగా అయి స్ప్రే చేయడం కష్టమవుతుంది కాబట్టి డ్రిప్ ద్వారా కానీ నీటి ద్వారా కానీ ఈ 200 లీటర్ నీళ్ళని వేప పిండి ఇంగువ కలిపిన నీళ్ళని ఇవ్వడం వల్ల వారానికి ఒకసారి ఇచ్చినా మనకి 200 లీటర్లో 50 కేజీల వేపిండి ఇంగువ అనేది ఒకసారి రాదు, 10-12 సార్లు దాని నుంచి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ని ఇవ్వడం వల్ల ఒకసారి ఈరోజు నీటి ద్వారా ఇచ్చేసిన మళ్ళీ దాంట్లో నీళ్ళు నింపడం అలా చేయడం వల్ల 10-12 సార్లు వస్తుంది. మళ్ళీ మనం మొక్కజొన్న తీసేసిన తర్వాత ఇదే రిపీట్ ఇంకోసారి చేస్తే ఈసారి 10-20 మంది రైతులకి ఇది వాడిపించినాం, చాలామందికి మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి మీకు కూడా వీలైతే వాడవచ్చు, నమ్మకం లేకపోతే మనమేం చేయలేము. ఎందుకంటే ఇది పనిచేస్తుందా చేయదా ఇది కొంచెం రిస్క్తో కూడుకుంది, ఎందుకంటే నానబెట్టాలి, ఒక రోజు తర్వాత వాడాలి. మనకేంటంటే ఈ మంది ఇస్తే తీసుకొచ్చి చల్లేస్తే రేపటి వరకు చనిపోవాలన్నీ. అలాంటిది చేయడం వల్ల భూమి, నేల, పంట అన్నీ ఆరోగ్యంతో మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. కాబట్టి వేప్పిండి ఇంగువ వాడితే బాగుంటుంది, బాగుంది, మీరు కూడా ప్రయత్నం చేయండి అని రైతులకు సూచన.
0: మరి అశోక్ గారు, మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అదేవిధంగా మీ అనుభవాలు రైతు సోదరులకు పనికొస్తాయని ఆశిద్దామండి. మరి రైతు సోదరులు వీటిని ఉపయోగించుకుంటారని మంచి దిగుబడి సాధిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు ఈ విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ సార్.

0: సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొని వడగాల్పులు వీచే అవకాశం ఉంది. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 44 డిగ్రీల సెల్సియస్, మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 32 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 34 నుంచి 45 శాతం మరియు మధ్యాహ్నం 15 నుంచి 16 శాతం మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు.
1: రైతు సోదరులకు నమస్కారం. మనందరికీ తెలిసిన విషయమే, గత కొన్ని సంవత్సరాలుగా వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. వర్షాలు సమయానికి రావడం లేదు, ఎండలు ఎక్కువగా అవుతున్నాయి, అనుకోని పరిస్థితుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రైతు సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ పరిస్థితులకు సరిపోయే విధంగా వ్యవసాయంలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం. అదే క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. అసలు ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే, మారుతున్న వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా తక్కువ ప్రమాదంతో ఎక్కువ ఆదాయం వచ్చేలా చేసే వ్యవసాయం. ఇది 3 ముఖ్యమైన లక్ష్యాలపైన ఆధారపడి ఉంటుంది. అవేంటంటే, మొదటిది పంటల ఉత్పత్తిని పెంచడం, రెండవది వాతావరణ మార్పులను తట్టుకునే విధంగా వ్యవసాయం చేయడం, మూడవది పర్యావరణానికి హాని తగ్గించడం. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతుల గురించి తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటిది ముఖ్యమైనది నీటి నిర్వహణ. ఇప్పటి పరిస్థితుల్లో నీరు చాలా విలువైన వనరుడు. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులను ఉపయోగించడం వల్ల చాలా నీటి వనరులను ఆదా చేసుకోవచ్చు. అలాగే పంటలకు సరైన మోతాదులో కూడా నీరు అందుతుంది. రెండవ పద్ధతి పంటల మార్పిడి. అంటే ఒకే పంటను మళ్ళీ మళ్ళీ వేయకుండా పంటలను మార్చుతూ సాగు చేయడం అన్నమాట. ఉదాహరణకు వరి బదులు పప్పుధాన్యాలు, నువ్వులు వంటి పంటలు వేయడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది, అదేవిధంగా నేల సారవంతం పెరుగుతుంది. మూడవది వాతావరణ నిరోధక విత్తనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రాట్ రెసిస్టెంట్, హీట్ రెసిస్టెంట్ విత్తనాలు కూడా అందుబాటులో ఉంటున్నాయి. ఇవి ఒకవేళ తక్కువ వర్షం వచ్చినా కూడా పంట నిలబడేలా సహాయపడతాయి. నాలుగవది మట్టిని రక్షించుకోవడం. సేంద్రియ ఎరువులు, గ్రీన్ మాన్యూర్, మల్చింగ్ పద్ధతులు లాంటివి ఉపయోగించడం వల్ల నేల ఆరోగ్యాన్ని కాపాడతాయి, అదేవిధంగా నేలలో తేమను నిలుపుతాయి. ఐదవది సమగ్ర వ్యవసాయం. ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటంటే, పంటలతో పాటు పశుపోషణ, చేపల పెంపకం వంటి వివిధ రకమైన కార్యకలాపాలు కూడా కలిపి చేయడం. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి నష్టపోయినా సరే ఇంకొక దాని నుంచి రైతు సోదరులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. అదేవిధంగా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్లో కొన్ని ప్రభుత్వ పథకాల గురించి కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు పిఎంఎస్కేవై, ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకము 2015లో ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా నీటి నిర్వహణకు అవసరమైనటువంటి డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ వంటి పరికరాలను రైతు సోదరులకు సబ్సిడీలో అందించడం జరుగుతుంది. రెండవ పథకము ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన. ముఖ్యంగా ఈ పథకము సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా మరో పథకము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఒకవేళ పంట నష్టపోయినప్పటికీ కూడా పంటకు బీమా చేసుకోవడం అన్నమాట. ఈ పథకం 2016లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకాలన్నిటికి కూడా సమాచారం కోసం రైతు సోదరులు తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను కానీ, మండల వ్యవసాయ అధికారులను కానీ సంప్రదించి ఆ స్కీమ్ల ద్వారా, ఆ పథకాల ద్వారా లబ్ధి పొందాలి. సో ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల రైతులకు ఏం లాభం జరుగుతుంది? మొదటిగా రైతులకు ఖర్చులు తగ్గుతాయి, రెండవది దిగుబడి స్థిరంగా వస్తుంది, మూడవది వాతావరణ ప్రమాదాల నుంచి కూడా తట్టుకోగలుగుతారు, నాలుగవది దీర్ఘకాలంలో ఆదాయం పెరుగుతుంది. అయితే రైతు సోదరులారా, ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ గురించి పాటించడంలో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అవేంటంటే, చాలామంది రైతులకు ఈ పద్ధతులపైన అవగాహన లేదు. కొన్ని పద్ధతులను పాటించాలంటే ప్రారంభంలో కొంత పెట్టుబడి కూడా అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సహాయం కూడా చాలా తక్కువగా ఉంది. అందుకే రైతులు వ్యవసాయ అధికారులను, వ్యవసాయ విస్తరణ అధికారుల సేవలను వినియోగించుకొని

0: లాభాన్ని పొందాలి. అదేవిధంగా కొద్ది కొద్దిగా కొత్త పద్ధతులను క్రమంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనము వాతావరణాన్ని మార్చలేము, కానీ మనం వ్యవసాయం చేసే పద్ధతులను మార్చుకోవచ్చు. అంటే ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అనేది భవిష్యత్ వ్యవసాయం. ఇది రైతుల ఆదాయం మాత్రమే కాదు, మన భూమిని కూడా కాపాడుతుంది. సో చివరిగా రైతు మిత్రులారా, ఈ చిన్న చిన్న మార్పులతో ప్రారంభించండి. నీటి సంరక్షణ, పంట మార్పిడి వంటి పద్ధతులను అమలు చేయడం, ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడం, భవిష్యత్తు కోసం స్మార్ట్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి. అంతేకాకుండా ఈ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ని ప్రభుత్వం కూడా రకరకాల పథకాల ద్వారా ప్రోత్సహిస్తూ ఉంది. దాంట్లో కొన్ని పథకాల గురించి మరింత లోతైన విషయాలు తెలుసుకుందాము. ముఖ్యంగా మన తెలంగాణలో కూడా రైతు భరోసా పథకాన్ని కూడా మన ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద ముఖ్యంగా రైతులకు ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలు ఒక పెట్టుబడిలాగా ఒక ఎకరానికి 6,000 రూపాయలు ప్రతి సీజన్ అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ప్రతి చిన్న సన్నకారు రైతులకు ఒక సీజన్కి 6,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. దాని తర్వాత పంట బీమా పథకాలు. పంట బీమా పథకాల్లో ముఖ్యంగా ఎప్పుడైనా ప్రమాదాలు కానీ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే పథకం రైతు సోదరులకు చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం ఎట్లా ఉపయోగించుకోవాలంటే, ఖరీఫ్ సీజన్లో పంట మొత్తానికి కూడా అవసరమైనటువంటి పెట్టుబడిని 2% కానీ ప్రీమియంగా చెల్లించాలి. రబీ సీజన్లో అయితే 1.5% ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫసల్ బీమా యోజన పథకం ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, తక్కువ ప్రీమియం చెల్లించడం ద్వారా రైతులు పంట నష్టం జరిగినప్పుడు పరిహారంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన. ముఖ్యంగా ఈ పథకంలో ఏంటంటే, రకరకాల ఇరిగేషన్ పద్ధతులు, డ్రిప్ మరియు స్ప్రింక్లర్ వంటి మైక్రో ఇరిగేషన్ పద్ధతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీ అందించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తన పంట పొలంలో ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే ప్రభుత్వం నుంచి 45-50% వరకు కూడా సబ్సిడీ అందుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి అయితే 90% వరకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది. తర్వాత పథకము ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. చిన్న చిన్న రైతులు కలిసి పనిచేయడం ద్వారా మంచి పథకాలు పొందవచ్చు. సో ప్రభుత్వము ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కూడా మంచి మద్దతును అందిస్తుంది. అలాగే ఈనామ్ స్కీమ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్, డిజిటల్ మార్కెట్ ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా రైతులు తమ పంటను దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. రైతు సోదరులు ఈ పథకాల గురించి తమ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి మరింత సమాచారాన్ని పొందాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు వచ్చేసి వరి మరియు పత్తి. వరిలో కూడా రకరకాల క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ పద్ధతులు మనకున్నాయి. ముఖ్యంగా వరిలో 2 క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ చాలా ముఖ్యమైనవి. మొదటిది ఏంటంటే గ్రీన్ మాన్యూర్ టెక్నాలజీ. అంటే రైతు సోదరులు ఎప్పుడైతే ఖరీఫ్ సీజన్ ముందు పచ్చిరెట్ట ఎరువులైనటువంటి జనుము కానీ పిల్లి పెసర కానీ వరి పంటకు ముందు వేసుకొని దాన్ని భూమిలో కలియదుండడం వల్ల భూమి యొక్క సారవంతం పెరుగుతుంది. గ్రీన్ మాన్యూర్ ఉపయోగించడం వల్ల రైతులు తమ నేల సారవంతాన్ని పెంచుకోవచ్చు మరియు దిగుబడిని కూడా అధికంగా పొందవచ్చు. అదేవిధంగా వరిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఏంటంటే డైరెక్ట్ సీడెడ్ రైస్, నేరుగా వరిని విత్తే పద్ధతి. ఈ నేరుగా వరిని విత్తే పద్ధతి ద్వారా రైతులు తమకు నాట్లు వేసే ఖర్చును తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులకు మన తెలంగాణ ప్రాంతంలో 4,000 నుంచి 5,000 రూపాయల వరకు కేవలం నాట్లు వేయడానికే సరిపోతుంది. సో ఈ నేరుగా వరి విత్తనాలను విదజల్లడం పద్ధతి ద్వారా రైతు సోదరులు ఈ నాట్లు వేసే కూలీల ఖర్చులను కూడా తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం కూలీల రేట్లు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. పురుషులకైతే సుమారుగా 700 నుంచి 800 రూపాయల వరకు కూడా గ్రామాల్లో ఆశిస్తున్నారు. స్త్రీలు ఒకవేళ నాట్లు వేసే దగ్గర అయితే సుమారుగా 500 నుంచి 600 రూపాయల వరకు కూడా రైతన్నలు వెచ్చించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేరుగా వరి విత్తనాలు వెదజల్లే పద్ధతిని రైతులు ఉపయోగించడం వల్ల లేదా అవలంబించడం వల్ల ఈ సాగు ఖర్చులు అనేవి కొంతవరకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యమైన సమస్య వరిలో వచ్చేసి ఈ అకాల వర్షాలు. ముఖ్యంగా మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వడగండ్లు, అనుకోని వడగండ్లు మన తెలంగాణ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మనం దీన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాం. సో రైతన్నలు పంట డ్యూరేషన్ తక్కువగా ఎప్పుడైతే చేసుకుంటారో, అంటే మామూలుగా మీరు 140 నుంచి 150 రోజుల వరకు కూడా వరి పంట డ్యూరేషన్ కాకుండా దానికన్నా తక్కువ, ఎప్పుడైతే ఈ 100 నుంచి 120 రోజుల సాగు కాలం ఉండేటువంటి వరి రకాలు ఎంచుకున్నారనుకోండి, రైతులకు కొంతవరకు అంటే పంట కోత సమయానికన్నా కొంచెం మామూలుగా ఇట్లాంటి వడగండ్లు ఏప్రిల్ మే నెలల్లో వచ్చే ప్రమాదం ఉంది. పంట డ్యూరేషన్ ఎప్పుడైతే తగ్గించుకుంటారో అంతకన్నా ముందే వరి కోతలు చేసుకోవడం వల్ల ఈ వడగండ్ల నుంచి రైతులు తమ లాభాన్ని కొంతవరకు పొందవచ్చు. అలాగే పత్తి పంట గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో, పత్తి కూడా సుమారుగా 14 లక్షల హెక్టార్ల వరకు కూడా పత్తి విస్తీర్ణం మన రాష్ట్రంలో ఉంది. పత్తిలో కూడా గత కొన్ని సంవత్సరాల క్రితము గులాబీ రంగు పురుగు అనేది ఉధృతి చాలా విపరీతంగా పెరిగింది. దానికోసం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ను చాలా ఎంకరేజ్ చేయడం జరిగింది. అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేయడం అన్నమాట. ఈ అధిక సాంద్రత పద్ధతి ద్వారా పత్తిని సాగు చేసినప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, ఒకేసారి పత్తిని విత్తనాలు నాటడం అంటే హై డెన్సిటీ ఎక్కువ మొత్తంలో వరి విత్తనాలు వాడడం అన్నమాట. ప్రస్తుతం మామూలుగానైతే వరి విత్తనాలు ఒక ఎకరానికి వచ్చేసి 1 కేజీ వాడుతుంటారు రైతన్నలు. ఈ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే ఉపయోగించినప్పుడైతే 2.5 నుంచి 3 కేజీల వరకు ఒక ఎకరానికి ఉపయోగించాల్సి వస్తుంది. అంటే వరుసల మధ్య మరియు మొక్కల మధ్య దూరాన్ని కొంచెం తగ్గించినప్పుడు ఎక్కువగా మొక్కల సంఖ్య, ఒక ఎకరంలో ఉండాల్సిన మొక్కల సంఖ్య కూడా పెరుగుతుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే మళ్ళీ ఒక ఇట్లా ఈ పద్ధతి పాటించిన తర్వాత ఒక 45 రోజుల వ్యవధిలో పంట గ్రోత్ రెగ్యులేటర్స్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. గ్రోత్ రెగ్యులేటర్స్ ఉపయోగించినప్పుడు పంట యొక్క ఎత్తు పెరగడం ఆగిపోతుంది. ఎత్తు పెరిగిపోయి తగ్గిపోయి కింద ఉన్నటువంటి కొమ్మలు ఎక్కువగా పెరిగి ఎక్కువైతే ఈ బోల్ ఫార్మేషన్ అనేది కూడా కింద ఉన్నటువంటి కొమ్మల మీదే జరుగుతుంది. సో అట్లాంటప్పుడు ఎప్పుడైతే జూన్లో ఈ పత్తి పంట విత్తనాలు వేసినప్పుడు డిసెంబర్ కల్లా వీటిని హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. పంట కోత కూడా పత్తి తీయడం అనేది కూడా అప్ టు ఫిబ్రవరి మార్చి నెలల వరకు కొనసాగించినప్పుడు ఈ వాతావరణ అనుకూల పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఉధృతి ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. పత్తి తీయడం డిసెంబర్లోనే పూర్తి చేశారనుకోండి, ఈ గులాబీ పురుగు కానీ మిగతా వాతావరణ ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా పంటని కాపాడుకోవచ్చు. అదేవిధంగా పత్తిలో మరొక ముఖ్యమైన పద్ధతి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కూడా రైతన్నలు కేవలం విపరీతంగా ఉధృతిగా పెస్టిసైడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా తదనుకూలంగా ఎప్పుడైతే త్రిషోల్డ్ లిమిట్ అనేది ఉంటుంది పంటలో మనకు మోతాదుకు మించి ఎప్పుడైతే పురుగుల ఉధృతి కనిపించిందో అప్పుడే రైతన్నలు ఈ పెస్టిసైడ్స్ కానీ ఇంకా తదితర కెమికల్స్ని కానీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంటు, హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ లాంటి క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ టెక్నాలజీస్ను ఉపయోగించుకోవడం వల్ల కూడా రైతన్నలు మంచి లాభాలను పొందవచ్చు. ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆహార విజ్ఞాన శాస్త్ర మరియు సాంకేతిక కళాశాల రుద్రూరు వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగ సహాయ ఆచార్యులు డాక్టర్ పి శివకుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి పంట పొలాల కార్యక్రమం సమాప్తం.
2: పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వికసి భారత్ ఈనాటి కార్యక్రమంలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
1: దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2011 సంవత్సరంలో అమల్లోకి తెచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధిపై దృష్టి సారించి పేదరికాన్ని నిర్మూలించడం దీని ముఖ్య ఉద్దేశం.

0: 1999లో ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పునరుద్ధరణ తర్వాత గ్రామీణాభివృద్ధి శాఖ పేదల స్వయం ఉపాధిపై దృష్టి సారిస్తూ స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణ జయంతి గ్రామీణ్ స్వరాజ్ యోజన కార్యక్రమానికి నూతన రూపమే నేషనల్ లైవ్లీవుడ్ మిషన్. ప్రపంచంలోనే పేదల జీవనోపాధి కోసం ప్రారంభించిన అతిపెద్ద కార్యక్రమాలలో ఇది ఒకటి. దీనికి ప్రపంచ బ్యాంకు మద్దతు కూడా ఉంది. అంతేకాదు $1 బిలియన్ ఆర్థిక సహాయంగా అప్పుగా ఇచ్చింది కూడా. గ్రామాల్లో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి వారు ఉమ్మడిగా ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి బ్యాంకుల ద్వారా సహాయం అందిస్తారు. దీని ద్వారా వ్యక్తిగతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించిన వారికి కూడా అవసరమైన ఆర్థిక సహాయంతో పాటు ఆయా రంగాల్లో రాణించడానికి అవసరమైన నైపుణ్యాన్ని అందించేందుకు దోహదపడుతుంది ఇది. ఈ పథకం కింద పేదల జీవనోపాధి కల్పనకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాభివృద్ధిని, మార్కెటింగ్ మెలకువలు, రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా గ్రామాలలో గ్రామ సమాఖ్యలను ఏర్పాటు చేసి తద్వారా గ్రామీణులకు ఆర్థికంగా అదేవిధంగా వివిధ రంగాలలో శిక్షణ ఇస్తూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ డిఆర్డీఓ నీలయ్య గారు.
1: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం తరఫున స్వయం సహాయక బృందాలను సమీకరించడము, ఆర్గనైజ్ చేయడము, వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, శిక్షణను అందించడము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ప్రత్యేకించి గిరిజన మహిళలు 22 మండలాలు ఉన్నాయి అందులో మాకు. సో 22 మండలాల్లో మేము 18,533 స్వయం సహాయక సంఘాలను ఇక్కడ సమీకరించడం జరిగింది. అందులో ఒక 181,808 సభ్యులు సంఘటితమయ్యారు. అలాగే మాకు ఒక 900 గ్రామ సమాఖ్యలు అంటూ ఉన్నాయి. అంటే గ్రామ సమాఖ్యలు అంటే 10 మంది సభ్యులు గల చిన్న స్వయం సహాయక సంఘాలందరూ ఆ గ్రామ పరిధిలో ఒక గ్రామస్థాయి ఫెడరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటది. అది గ్రామ సమాఖ్య మేము నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా మేము చేపట్టే కార్యక్రమాలు ఏంటంటే ఈ మహిళా స్వయం సహాయక బృందంలో మేము వీళ్ళకి అంటే ఈ ఏదైతే మన ఫండమెంటల్స్, స్వయం సహాయక సంఘాల కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్, వాళ్ళ పుస్తక నిర్వహణ, వాళ్ళ ఆర్థిక యాజమాన్యం మరియు ఆర్థిక క్రమశిక్షణ పైన మేము వాళ్ళకు శిక్షణ అందించడం జరుగుతుంటది. అలాగే వాళ్ళకు ఆర్థిక అక్షరాస్యత పైన, అలాగే నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు, లింకేజెస్ ని ఎట్లా పొందుకోవాలి, బ్యాంక్ లింకేజ్ కావచ్చు, శ్రీనిధి కావచ్చు, ఇతరత్ర డిఎన్ఆర్ఎల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి అందుకోవాల్సిన వారి యొక్క పథకాల వైపు మేము ప్రతి గ్రామ సంఘ సమావేశంలో ప్రతి నెల చర్చించడం జరుగుతుంటది. వాళ్ళకు అవగాహన పరచడం జరుగుతుంటది. వాళ్ళలో ఆలోచనను రేకెత్తిస్తూ లబ్ధిదారులను సంఘటితంగా గ్రామ స్థాయిలోనే గ్రామ సభల ద్వారా, గ్రామ సంఘం ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుంటది. ముఖ్యంగా ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు ముఖ్యమైన పద్ధతులను పాటించాల్సి ఉంటది. నిరుపేదలు నిజంగా ఎవరైతే అవసరాలకు మనకు ఉన్నారో అందుబాటులో వారిని తీసుకోవడం జరుగుతుంటది. మొట్టమొదటిగా వాళ్లకు ఆర్థిక అక్షరాస్యత, ఆలోచన నైపుణ్యాలు పెంపొందించే దిశ వైపు కూడా చేస్తుంటూ వాళ్లకు లింకేజెస్, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్, ఆర్థిక పరమైన లింకేజ్ లో భాగంగా బ్యాంక్ లింకేజ్ అనేది చాలా చక్కటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ అంటాము, మనకు యాన్యువల్ టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంటుంటది. ఎస్హెచ్జి ఫైనాన్స్ యాన్యువల్ టార్గెట్స్ లో భాగంగా 16,115 సంఘాలకు మనకు అవకాశం ఉన్నది. నూతనంగా ఇప్పుడు మనము చేపట్టిన కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా స్వయం సహాయక బృంద సభ్యులలో మనము చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద వాళ్లకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు, బిజినెస్ కి సంబంధించిన వాటిలో మేము వాళ్ళకు బిజినెస్ ప్లాన్స్ ప్రమోట్ చేస్తూ వాళ్ళకి కావలసిన నైపుణ్యాలను, మార్కెట్ లింకేజ్ ని, తర్వాత వాళ్ళకి శిక్షణను అందిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. సో ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఇక్కడ మేము చేపట్టిన ఈ యూనిట్స్ అన్నిటికి మనం శ్రీనిధి, బ్యాంక్ లింకేజ్, ఇతర సిఎఫ్ ద్వారా 50,000 నుండి 3,00,000 వరకు పెట్టుబడులను సమీకరించడం జరిగింది. ఈ 1425 యూనిట్స్ ముఖ్యంగా ఇందులో చాలా వరకు చిన్న చిన్న బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కిరాణా సామాన్లకు సంబంధించి ఫ్యాన్సీ స్టాల్ అక్కడ ఎగ్జిస్టెడ్, ఇక్కడ గ్రామస్థాయిలో ఏదైతే మంచి డిమాండ్ ఉంటుందో వాటిపైన పెట్టుబడులు పెట్టడం జరిగింది. కిరాణా షాప్స్, జ్యూస్ సెంటర్స్, జ్యూస్ పార్లర్స్, తర్వాత ఈ బ్యాంగిల్స్, ఫ్యాన్సీ సెంటర్స్, తర్వాత సీరలు, క్లాత్ సెంటర్స్, అటువంటి ఎక్కువ మటుకు ఈ కిరాణా నిత్యావసర సరుకుల పైన బాగా అక్కడ మనకు బాగా ఆధారపడి ఉన్న వాళ్ళు చేయడం జరిగింది. దీన్ని జియో ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో ఇది పూర్తి స్థాయిలో అసెట్స్ కూడా అక్కడ నమోదు చేయడం జరిగింది. అంటే ఆస్తుల్ని కూడా కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళ సొంత యాజమాన్యంలో. అంటే కనీసం వారికి నెలకు ఒక 20,000 నుంచి 25,000 నికరంగా వారికి ఆదాయం వచ్చే విధంగా, ఒక కుటుంబానికి దానిపైన లబ్ధి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది డిఎన్ఆర్ఎల్ఎం లో భాగంగా

0: అంటే ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద చేపట్టిన కార్యక్రమం చాలా చక్కగా జరుగుతున్నది. సో ఈ భాగంగా ఇక్కడ చక్కగా ఇప్పుడు మన స్వయం సహాయక సంఘాలు సంఘటితమై ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరుగుతున్నది. సో ముఖ్యంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కింద మంచి మంచి చిన్న చిన్న బిజినెస్ ప్రొడక్షన్స్ ప్లాన్ చేసే దిశ వైపు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ సమాఖ్యల్లో సభ్యురాలై బ్యాంకుల ద్వారా గ్రామ సమాఖ్యల ద్వారా రుణ సహాయం పొంది ఆర్థికంగా నిలదొక్కుంటున్న లబ్ధిదారుల అభిప్రాయాలు విందాం.
2: నా పేరు నాగలక్ష్మి అండి. నేను ట్వింక్లింగ్ గ్రామ పంచాయతీలో ఉంటాను. నేను గ్రామ సమాఖ్యలో ఒక సభ్యురాలిని. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటే మాకు గ్రూప్ లో లోన్ ఇచ్చిళ్ళు. దానివల్ల కొంచెం తీసుకొని కట్టుకోగలిగినాము. ఇంకా ఇస్తానే ఉన్నారు, కట్టుకోగలుగుతున్నాము. దానివల్ల మాకు మంచిగా జరిగింది. మేము ఫస్ట్ గ్రూప్ జాయిన్ అయింది మా ట్వింక్లింగ్ పంచాయతీలోనే. ఒక 10 మంది గ్రూప్ గా చేరినాము. 30 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితి అప్పుడు. ఇప్పుడు 100 రూపాయలు కట్టుకోగలుగుతున్నాము. అందులో మాకు పాస్బుక్లు వచ్చినాయి. భార్యకు గానీ భర్తకు గానీ ఏమన్నా అయినా కూడా, యాక్సిడెంట్లు అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ కూడా చేపించిళ్ళు. మా పొదుపును బట్టి 10 మంది కలిసి 5 లక్షలు ఇచ్చిళ్ళు. మనిషికి 50,000 తీసుకున్నాం మేము. ఒకరు టైలరింగ్, ఒకరు బ్యూటీ పార్లరు, అట్లా అన్ని ఎవరు పనులు వాళ్ళు చెప్పుకొని తీసుకున్నాము. ఆ పనులు కూడా చేసుకుంటా ఉన్నాం మేము. మాకు ఇప్పుడు దానివల్ల మాకు మంచిగా జరిగింది, కట్టుకోగలుగుతున్నాము. రోజు రోజు ఆదాయం వస్తుంది, అది నెల నెల కట్టుకోగలుగుతున్నాం. లోన్ తీసుకున్నాక మాకు మంచిగా జరిగింది, కట్టగలిగే స్తోమత కూడా ఉంది. షాపు డెవలప్ చేసుకున్నాం మేము. అది తీసుకొని ప్రతి నెల వీవో వచ్చి మీటింగ్ పెడుతుంది. 10 మందిని కూర్చోబెట్టి అందరు ఒక 50 మంది వరకు వస్తారు ఆ మీటింగ్ కి. అందులో ప్రతి నెల 8 తారీఖు లోపలే కట్టుకుంటే మాకు పావుల వడ్డీలు తిరిగి వస్తాయి. అవి కూడా మాకు ఇస్తారు. మేమే కాకుండా మా పంచాయతీలో 30 గ్రూపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ లో ఒక్కొక్కరు ఏ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకుంటా ఉన్నారు. కొంతమంది కిరాణా షాపు, కొంతమంది టైలరింగ్ షాపు, కొంతమంది బట్టలు అమ్ముకునే వాళ్ళు బట్టల షాపు ఇంటింటికి తిరిగి అమ్ముతారు. కొంతమంది కొంతమంది కటింగ్ షాపులు, చైర్లు కొనుక్కున్నారు. అందులో ఇవన్నీ మేము బాగానే కట్టుకుంటున్నాం. అందులో పొదుపులు కూడా మా మనిషికి ఒక 15,000 జామ అయినాయి, అవి మాకే. ఇదంతా మాకు జాతీయ జీవనోపాధి స్కీమ్ కింద లోన్లు ఇస్తాను. మేము బాగానే కట్టుకోగలుగుతున్నాము. ఆడవాళ్ళకి మిషన్ నేర్పిస్తున్నారు. ఇస్తరాకులు కూడా ఇంట్లో కూర్చొని కుట్టమంటున్నారు, అవి కూడా నేర్పిస్తా ఉన్నారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ కు వెళ్తే వాళ్ళన్ని బాగానే నేర్పిస్తున్నారు. కొంతమంది వెళ్లారు. లోన్లు కూడా ఇప్పుడు మాకు మనిషికి 70,000 వరకు మళ్ళీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 7 లక్షలు వచ్చే అవకాశం కూడా ఉంది ఒక గ్రూప్ కి. ఇంకా మంచి కట్టుకుంటే మాకు మంచి వచ్చే అవకాశం ఉంది. వేరే మనం ఏమన్నా తీసుకుంటే బ్యాంకు లో షూరిటీలు పెట్టి డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రము మనిషి గ్రూప్ లో సభ్యురాలుగా ఉంటే చాలు. అది 2 విధాలుగా, ఒకటి శ్రీనిధిగా వస్తుంది, బ్యాంకు లోన్ కూడా వస్తుంది. మొత్తం మీద స్కీమ్ అయితే బాగానే ఉంది. ఇది గ్రూప్ లో ఇన్సూరెన్స్ కూడా కట్టిస్తా ఉన్నారు. దీని వల్ల ఏంటంటే ఇంట్లో భార్యకి గాని భర్తకి గాని హఠాత్తుగా ఏదైనా అయినా కూడా దాంట్లో ఇన్సూరెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ అప్పు కూడా ఎంత ఉందో అంత క్యాన్సిల్ చేస్తారు ఆ సభ్యురాలి. మా గ్రూప్ లో ఒక 2 సభ్యురాలకి అలాంటి డబ్బులు కూడా వచ్చినాయి. భర్తలు చనిపోతే భార్యకి ఇచ్చిళ్ళు. గ్రూప్ లో మంచి కట్టుకుంటే ఈ సమస్య బాగానే ఉంటది.
3: అందరికి నమస్కారం. నా పేరు ఉమామహేశ్వర్ అండి. మాది శ్రీ భారతి గ్రూప్. అందులో నేను ఫస్ట్ లీడర్ ని, సంఘమిత్ర వివో. అందులో కూడా మేము ఈసీ మెంబర్స్ అండి. మా దగ్గర ఇక్కడ 30 గ్రూపుల దాకా ఉన్నాయి. మా అన్ని గ్రూపులు కూడా చాలా బాగా నడుస్తుంది. మేము ఏ లోన్ అయితే తీసుకుంటామో, ఏ ఆర్థిక పరిస్థితుల గురించి తీసుకుంటామో, వ్యాపారాలకైతే వ్యాపారాలకి, దేనికైతే దానికి వాడుకుంటాము. ఇక్కడ అంత ముందు చాలా మందికి అవగాహన లేకపోయింది. ఇప్పుడు మాత్రం ఏ లోన్ తీసుకున్నా గానీ వ్యాపారం చేసుకుని అభివృద్ధి చెందాలని ఫస్ట్ నుండి మేము చెప్తున్నాం. అట్లాగే ఎవరు తీసుకున్నా, కిరాణం కొరకు తీసుకున్న వాళ్ళు కిరాణం, బట్టల వ్యాపారం కోసం బట్టల వ్యాపారం, మిషన్ కుట్టే వాళ్ళు మిషన్ కొరకు, అట్లాగే షాపులు పెట్టుకునే వాళ్ళకు షాపులు అని, ఇట్లా వాళ్ళ సొంత అభివృద్ధి చేసుకోవడం కొరకు వాళ్ళు వ్యాపారాల నిమిత్తం తీసుకుని మళ్ళీ ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 1,04,000 కట్టమంటారు. అట్లానే ఇన్స్టాల్మెంట్ గా చక్కగా కట్టుకుంటే మళ్ళీ సంవత్సరంలో మళ్ళీ సీసీ లోన్ అని ఇస్తారు. అంతేకాకుండా గ్రామ సమాఖ్యలో సభ్యత్వం ఉంటుంది. ఒక గ్రామ సమాఖ్య ఏర్పడతాము, అందులో 30 గ్రూపులు ఉంటాయి. మాకు ఎటువంటి కష్టాలు వచ్చినా, మాకు ఆర్థికమైన ఇబ్బందులైనా, లేదా ఏదైనా వ్యాపార అభివృద్ధి కొరకైనా 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. వ్యాపారం మనం ఏది చూపిస్తే ఆ వ్యాపారం పరంగా, గేదెలకైనా గానీ, వ్యవసాయ పరంగా గానీ, వ్యాపార పరంగా గానీ, ఏ రకంగానైనా 1,00,000 రూపాయలు ఇస్తారు. అక్కడ కూడా ఇన్స్టాల్మెంట్ల ప్రకారంగా చక్కగా కట్టుకుంటే మనకి మళ్ళీ ఏ అవకాశం వచ్చినా మళ్ళీ అక్కడ కూడా ఇస్తారు. అట్లాగే ఆఫీసర్స్ వాళ్ళు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు మనకి పిల్లలు చదువుకొని ఉన్నా వాళ్లకు ఉద్యోగ పరంగా గానీ ఏమన్నా శిక్షణలు ఇప్పించి వాళ్ళకి ఎక్కడ ప్లేస్మెంట్స్ ఉంటే అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తారు. అంతేకాకుండా మా యొక్క అభివృద్ధి కొరకు ప్లేట్లు తయారు చేయడం గానీ మిషన్ కుట్టు మిషన్ల వ్యాపారానికి గానీ సెంటర్స్ పెట్టి మిషన్స్ నేర్పించి వాళ్ళకి మిషన్స్ ఇప్పించడం లాంటివి, తర్వాత బ్యాగులు తయారు చేయడం లాంటివి, తర్వాత ఇస్తరాకులు తయారు చేయడం లాంటివి, అలాంటివి కూడా చాలా కార్యక్రమాలు చేశారు డ్వాక్రా తరఫున. ఇంత ముందు కంటే కూడా ఇప్పుడు చాలా అవగాహన పెరిగింది మహిళలకి అభివృద్ధి చేసుకోవడం ఎట్లా అనేది. డబ్బులను ఇంత ముందు అప్పుల కోసం దానికోసం ఎదురు తీసుకునేది కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఏదైనా ఒక వ్యాపారం కొరకు తీసుకొని అదే వ్యాపారానికి ఉపయోగించి వాళ్ళు డెవలప్ అవుతున్నారు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. గ్రామ సమైక్య అంటే గ్రూప్ సభ్యురాలేనండి, గ్రామ సమైక్యలో ఉండేది కూడా గ్రూప్ సభ్యురాలే. ఒక గ్రూప్ వచ్చి ఇద్దరు లీడర్స్ ఉంటారు, ఆ ఇద్దరు లీడర్లు కూడా సమైక్యలో ఈసీ మెంబర్ గా ఉంటారు. అందులో ఐదుగురు సభ్యు లీడర్లను ఎంచుకుంటాం, అధ్యక్షురాలు, కోశాధికారి, కార్యదర్శి, ఉప కార్యదర్శి అని అట్లా ఐదుగురిని ఎన్నుకుంటారు. వాళ్లకు చెక్ పవర్ ఉంటుంది. తర్వాత ఏదన్నా లోన్స్ గానీ ఏమన్నా వచ్చినా అందులో వాళ్ళు మళ్ళీ జెడ్పీసీ అంటే జిల్లా సమైక్యకు కూడా పోయి అక్కడ జరిగే కార్యక్రమాలను తీసుకొచ్చి మళ్ళీ మన సమైక్యలో 6 తారీఖు ఉంటుందండి మాది వివో మీటింగ్ ఆ సమైక్యలో అక్కడ జరిగిన వివరాలన్నీ మళ్ళీ ఇక్కడ సమైక్యలో చెప్తారు. సమైక్యలో ఉన్న 30 గ్రూపుల లీడర్స్ అందరూ రావడానికి కుదరదు కాబట్టి 30 మంది లీడర్స్ 6 తారీఖు అటెండ్ అవుతాం. 6 తారీఖు అటెండ్ అయ్యి మనకేమైనా కావాలి అభివృద్ధి కార్యక్రమాలు గానీ ఏదైనా ఇంత ముందు ఏ పథకం వచ్చినా కూడా జిల్లా సమైక్య నుండి కూడా మనం నిధులు తీసుకొచ్చుకోవచ్చు. తర్వాత మనకి ఏమైనా ఫండ్స్ లాంటివి గానీ పావుల వడ్డీలు ఏ వచ్చినా కూడా సమైక్యకే వస్తాయి. ఫస్ట్ సమైక్య నుండి గ్రూపులకు డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి. సమైక్య బాగుంటే గ్రూపులు కూడా చాలా బాగుంటాయి. అంతేకాకుండా గ్రూప్ లో కొద్ది అమౌంట్ ఉండి సమైక్యలో ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు. శ్రీనిధి ద్వారా గానీ ఆర్ఎంకే ద్వారా గానీ ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి అందులో సమైక్యలో. సమైక్యకి జిల్లా సమైక్య నుండి వస్తాయండి, జిల్లా సమైక్య నుండి మండల అట్లా పైనుండి వస్తా ఉంటాయి. అట్లాగే గ్రూపులలో సమైక్య కూడా ప్రతి నెల డబ్బులు కడుతూ ఉండాలి ఇన్స్టాల్మెంట్ లాగా. అక్కడ కూడా మనకి వివోలో పొదుపులు కట్టుకుంటా, ఆ పొదుపు డబ్బులు కూడా మనకి అత్యవసర పరిస్థితి జ్వరాలు గానీ ఏదైనా ఆరోగ్య పరిస్థితి రాగానే వెంటనే మన సమైక్య నుండి కూడా తీసుకొని మన సమైక్య ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు. గ్రూపులకు కూడా ఫండ్ కావాలంటే సమైక్య నుండి కూడా మనకి ఆర్ఎంకే ద్వారా గానీ శ్రీనిధి ద్వారా గానీ ఇంకా వేరే ఎటువంటి పిల్లల స్కాలర్షిప్ లాంటివి గానీ ఇన్సూరెన్స్ లాంటివి గానీ అన్ని కూడా సమైక్య ద్వారా మనకి చేరుస్తారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద వస్తాయి గ్రామ సమైక్యలన్నీ. గ్రామంలో ఉంటాం కాబట్టి గ్రామ సమైక్య అని కూడా అంటాము. గ్రామంలో ఉన్న వాళ్ళు పేదోళ్ళు నిరుపేద వాళ్ళు ఉంటారు, చేతితోటి వర్కులు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి సమైక్య ద్వారా ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకుని ఒక టీం పెట్టుకోవచ్చు. అలాంటి ఫండ్ కూడా మనకు అలా ఇస్తారు ఇక్కడ సమైక్యలో. ఒక్కొక్క గ్రూప్ కి ఇప్పుడు 7 లక్షల బ్యాంక్ ద్వారా వస్తుందండి, సమైక్య ద్వారా కూడా 5 లక్షల వరకు ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 5 గురికి ఇచ్చారనుకో మళ్ళీ నెక్స్ట్ 5 గురికి ఇస్తారు, అట్లా ఇస్తూనే ఉంటారు. అంతేగాని ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు ఇచ్చాము కదా అని దీనికి అయిపోవడం ఏముండదు. ఈ సభ్యురాలకి ఈ సంవత్సరం ఇస్తే మళ్ళీ నెక్స్ట్ 5 సభ్యురాలకు మళ్ళీ ఇస్తారు, మళ్ళీ 5 సభ్యులకు మళ్ళీ మధ్యలో ఏదైనా ఆపద వస్తే ఇస్తారు. మనకు అవసరాన్ని బట్టి తీసుకోవచ్చు, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపరచుకోవచ్చు అండి. సమైక్య ద్వారా చాలా మందికి ఉపయోగాలు ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకుంటున్నారు, పిల్లలను చదివించుకోగలుగుతున్నారు. మా వారు అంత ముందు ఆటో వేసేవారు, ఆటో ఫీల్డ్ బాగోలేదనేసి బట్టల వ్యాపారం చేసాం. బట్టల వ్యాపారంలో ఫస్ట్ గా మేము ఒక 10,000 నుండి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 1 లక్ష రూపాయల వరకు లోన్ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయల వరకు ఫండ్ తీసుకుంటున్నాం, కడుతున్నాం. మళ్ళీ మనకు అవసరమైనప్పుడు మళ్ళీ ఇస్తారండి వాళ్ళు. మేము ఇంత ముందు ఇక్కడిక్కడ ఖరీదు చేసేది ఇప్పుడు సూరత్, హైదరాబాద్ అట్లా ఖరీదు కూడా చేయగలుగుతున్నాము. వ్యాపారాన్ని కూడా బాగా పెంచుకున్నాం. ఇంతకుముందు సైకిల్ మీద చేసేవారు మా వారు, ఇప్పుడు బండి అలాంటిది కొనుక్కొని చిన్న చిన్న ఊర్లు దూర ప్రాంతాలకు కూడా పోయి వ్యాపారం చేస్తున్నారండి.
1: గ్రామ సమాఖ్య సభ్యులు బ్యాంకుల ద్వారా రుణ సహాయం పొందిన లబ్ధిదారుల అభిప్రాయాలు విన్నారు కదా. మరి ఈ జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా మరింత మంది గ్రామీణులు లబ్ధి పొంది ఆర్థికంగా నిలదొక్కుని దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆశిద్దాం.
4: మీ ఇంటి వరకు జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
5: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:00.

అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీరు వింటున్న మొదటి పాట కోర్టు సినిమా కోసం అనురాగ్ కులకర్ణి సమీరా భరద్వాజ్ పాడింది. ఈ పాట కోసం ఉత్తరం రాశారు నిర్మల్ జిల్లా నుంచి అలిశెట్టి శ్రీరామ్, సౌజన్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. శ్రోతలందరికీ ఈ కార్యక్రమానికి మీరు పంపించాల్సిన చిరునామా అభిరుచి కేరఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ 503001. మరి పాట వినేద్దామా?

0: శ్రోతలు వింటున్నారు అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
6: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
8: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతి నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
8: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలివాడి, నిజామాబాద్.
0: విరామం తర్వాత అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన తర్వాత ఉత్తరం ఏంటో చూద్దాం. మరి వీరంతా కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి రాస్తున్నారు. కనవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మా అందరి కోసం ఆరెంజ్ సినిమా కోసం విజయ్ ప్రకాష్ బృందం పాడిన పాటను వినిపించండి అంటూ, తప్పకుండా అండి మీకోసం మీరు అడిగిన పాట వస్తుంది, విందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట భద్రాచలం సినిమా కోసం వందేమాతరం శ్రీనివాస్ ఉష పాడింది. ఈ పాట కోసం ఉత్తరం పంపారు వెల్లుళ్ళ లక్ష్మారెడ్డి కాలనీ నిజం జగిత్యాల నుంచి జాప భూలక్ష్మి, భూమేశ్వర్, పారిపల్లి శ్రీశాంగ్, బండి కిషోర్, దాసరి రాజేశ్వర్, లలిత, శ్రీనిధి, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నరసయ్య, పద్మ, మహశ్రీ, బాస నరేందర్, శ్యామల, భారతి వీరందరి కోసం ఈ పాట విందాం.

శ్రోతలు టీం చేశారు 103.2 MHz వింటున్నారు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారాన్ని. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. మీరు కోరిన సినిమా పాటలు వింటున్న శ్రోతలకు మరో కమ్యూనిక. ఈ నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సూచనలు సలహాలు అందిస్తారు. గమనికి విన్నారు. కార్యక్రమం మీరు వింటున్న ఈ పాట కేవి మహదేవన్ సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేసింది. ఈ పాట కోసం ఉత్తరం రాశారు నిజామాబాద్ జిల్లా జగరంపల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత వీరందరి కోసం ఈ పాటిస్తాను.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: అభిరుచి కార్యక్రమంలో చివరి పాటగా విందాం అక్బర్ సలీం అనార్కలి సినిమా కోసం పి సుశీల మహమ్మద్ రఫీ గానం చేసిన పాట. ఈ పాట కోసం ఉత్తరం రాశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుంచి. గంగు మహేందర్ నాగలక్ష్మి గణవిత్ హర్షవర్ధన్ అశోక్ సమత శాన్విత అంబదాస్ వీరందరి కోసం ఈ పాట వస్తోంది.

మీరు విన్న అపాటితో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30 దాటి 25 సెకండ్లు. లలిత గేయాలు వింటారు.

0: గోదులు వింటున్నారు లలిత గేయాలు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి.

0: ఉంటాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనేనా? వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: శ్రోతునికి ఒక గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 7:30 ఖండేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయశ్చిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
6: శ్రోతలకి మరో గమనిక. ఈ నెల 28వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యత జాగ్రత్తలు, ఇంకా స్త్రీలను ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో వినండి మరో లలిత గేయం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10:00.

అజయ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సీతాకోక చిలుక సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిజానికి పాడిన ఈ మధుర గీతాన్ని.

కోటిరాముడు సినిమాకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన పాట విన్నారు. వినబోతున్న పాట స్వప్న, సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడింది.

సుఖల మందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్థసార నవత నవ వసంత శోభనామయూఖ లలిత లలిత రాగ

ఘంటసాల పిసిసిల్ల పాడిన పాట విన్నారు. దసరా బుల్లూరు సినిమా నుంచి శ్రోతం ఏం చేశారు 103.2 మెగాహెడ్స్ వింటున్నారు. మధుర గీతాలు కార్యక్రమంలో తర్వాతి పాట చిట్టి చెల్లెలు సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది.

సుమంగళి సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట విన్నారు. వీరు పాడిన మరో పాట విందాం, అమర శిల్పి జగ్గన్న సినిమా నుంచి.

మీరు వింటున్న ఈ పాట ఎస్ రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో ఘంటసాల గానం చేసింది డాక్టర్ చక్రవర్తి సినిమా నుంచి.

శ్రోతలు ఏం చేశారు? 103.2 MHz వింటున్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. తర్వాతి పాట గులేబ కావాలి కథ సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడింది.

ఆరాధన సినిమా కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో చివరిగా విందాం ధర్మదాత చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాటని.

శ్రోతలు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.